శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. సగ సంవత్సరం 1947 చైత్రమాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 8వ తేదీ శుక్రవారం, నిలయంలో సమయం 5:58. శ్రోతలందరికీ శుభోదయం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. ఉగ్రవాదంపై భారత్ కఠిన వైఖరిని, దేశ భద్రతను పరిరక్షించడంలో మన నిబద్దతను ఆపరేషన్ సింధూర్ ప్రతిబింబించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం సందర్భంగా మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్టును రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ విజయవాడ లోక్భవన్లో నిన్న ప్రారంభించారు. కలసికట్టుగా పనిచేస్తే ప్రభుత్వం మరింత విజయవంతంగా సేవలు అందించగలదని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు స్పష్టం చేశారు. సచివాలయంలో నిన్న జరిగిన 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో వివిధ అంశాలపై ఆయన చర్చించారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఒక నెల ఒక గ్రామం నాలుగు దఫాల సందర్శన పేరిట రాష్ట ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందని జిల్లా సంయుక్త కలెక్టర్ వై మేఘాస్వరూప్ ఒక ప్రకటనలో తెలిపారు. గత రెండేళ్ల కాలంలో రెవెన్యూ వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూ రికార్డులు తారుమారు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా ప్రతి దశలోనూ భూ యజమానికి ఈ కేవైసీ సదుపాయం కల్పించామని అన్నారు. బ్యాంకు లింకేజ్ రుణాల మంజూరులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ జి హరిప్రసాద్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి ప్రాజెక్టు ద్వారా 6,000 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో మరో 2 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని గవర్నర్ ఆర్ఎన్ రవి రద్దు చేశారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు తీరిపోవడంతో రద్దు అమల్లోకి వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. కోల్కతాలోని బ్రిగేడ్ గ్రౌండ్లో కొత్త ప్రభుత్వం రేపు ప్రమాణ స్వీకారం చేయనుంది. పాకిస్తాన్లో ఏ ఉగ్రస్థావరమూ సురక్షితం కాదని భారత సైన్యం పేర్కొంది. ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తయిన సందర్భంగా త్రివిధ దళాలకు చెందిన అగ్రశ్రేణి సైనికాధికారులు నిన్న మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, ఇది ఆరంభం మాత్రమేనని వెల్లడించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

బని బమ బని సరి గరి దని బని సరి పరి రి దని దని బ దని బని ని బ మ బ మ రి గరి దరి దని దరి గరి దని దరి మ బని బ మ రి గరి ద రి మ బని సరి గరి దని దరి మ మ రి గరి దని దరి గరి దని దరి

ఏ సౌవర్ణ సౌమ్య సుమనోహరి శూరి పత్ని భవ్యేంద్ర కీల నిలయే తవ సుప్రభాతం. జయ జయ శుభ సర్వస్వే జయ కృష్ణ తీరగేంద్ర కీల గృహే.

నానాయుధ పరిశోభిత కరగంజాతే నమక్కనక దుర్గే భవభూతి శతస్థన భాగయుతే సుమనోజ్ఞతనూలతికే విమలే అరవింద దళాక్షిల సన్నిటలే విజయాచలవాసిని దేవి శివే చతురానన షణ్ముఖ చక్రధర ప్రముఖానత పాద పయోజయుగే శరణాగత

మణి సంకలితై లలితా దురితాప ఘృతౌ చతురా సురదానవ కిం పురుషాయి నృణాం పరిపాతు సదా జగతాం జననీ చతురాక్షకరేశ భృద్వదనే వరసహ్య భవాతత శైల గృహే భవదేవి శివే భవ సత్ఫలదా భవినాం భవినాం భవరోగహరే శరణాగత భరణామిత కరుణా వరుణాలయే దేవీ తరణిర్భవ భవ తరణే తరుణేందు కిరీట రుచిర తను శోభే.

మంగళం సర్వావయవ సౌందర్య భాగ్య సౌభాగ్యమూర్తయే మాత కనక దుర్గే నిత్యం భవతు మంగళం నిత్యాయే నిరవధ్యాయే సత్యానంద స్వరూపిణి ఏ త్వంబ కనక దుర్గే నిత్యం భవతు మంగళం.

సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ సరిగా మా పద నిజ స

0: ఇప్పటి వరకు మనం వందనా కార్యక్రమంలో భక్తిగీతాలు విన్నాం. సమయం 6:45. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగే కలెక్టర్ల సదస్సులో పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో ఈరోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు సంబంధించిన సమగ్ర డాష్బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్ట్ వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ఈరోజు కొనసాగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రెండవ రోజు సమావేశంలో వేసవి ప్రణాళికలు, సంక్షేమం, రెవెన్యూ, విద్య, నైపుణ్యాభివృద్ది, శాంతి భద్రతలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. నిన్న మొదటి రోజు సమావేశంలో పలువురు కలెక్టర్లు తమ జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్పై ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
2: లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, రైల్వే జోన్ కూడా క్లియర్ అయింది. విశాఖపట్నం రైల్వే జోన్ కేంద్రంతో కోఆర్డినేట్ చేసి ప్రారంభమైంది. తొందరలో పర్మనెంట్ బిల్డింగ్ వస్తుంది. డైనమిక్ గా కూడా తయారు చేసే బాధ్యత తీసుకొస్తున్నాం. ఆల్ కలెక్టర్స్ అక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు డబుల్ లేన్ అంటే 4-lane ట్రాక్ రావాలి. 4-lane ట్రాక్ వచ్చినప్పుడు రైల్వే స్టేషన్స్, రైల్వే ల్యాండ్, పోర్ట్స్, రోడ్ ఇవన్నీ అనుసంధానం చేసి ఎకనామిక్ యాక్టివిటీ, ఎకనామిక్ టౌన్షిప్స్ క్రియేట్ చేసే పరిస్థితి రావాలి. దీన్ని మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
1: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరానికి చెందిన శ్రీ నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం ప్రాజెక్టుకు రాష్ట ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానంలో ఆధునిక సదుపాయాలతో అభివృద్ది చేయనున్నట్లు వెల్లడించారు. గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఈ ఆడిటోరియం పనులను ఏడాదిలోపే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే గుంటూరు నగరానికి సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు ఒక ప్రధాన వేదికగా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్తో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్దికి డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవసరమని ఆయన అన్నారు. సభా ప్రాంగణం నుంచే తెలంగాణ వ్యాప్తంగా పలు అభివృద్ది పనులను ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
3: నరేంద్ర మోడీ గారు ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ కు వస్తా ఉన్న అనేక రకాల అభివృద్ది కార్యక్రమాలు, జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, వరంగల్ లో ప్రధాన మంత్రి మెగా టెక్స్టైల్ ప్రాపర్టీ పార్క్ కావచ్చు, జాతీయ రహదారులు కానీ, రైల్వేకి సంబంధించినటువంటి నెట్వర్క్ పెంచేటువంటి కార్యక్రమాలకు అన్నిటి కూడా, వరంగల్ లో నిర్మిస్తున్నటువంటి రైల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కానీ, హైదరాబాద్ లో నిర్మాణం జరుగుతున్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ కొన్ని మూపూజ చేయబోతా ఉన్నారు, కొన్ని అంకితం చేయబోతా ఉన్నారు.
1: ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు సంబంధించిన అన్ని అంశాల కోసం సమగ్ర డాష్బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.

0: లైనింగ్, బెంచింగ్ తదితర పనులను తనిఖీ చేసిన మంత్రి అక్కడ పనిచేస్తున్న కార్మికులు, అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను వారికి వివరించి సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు సమయం గడిపినట్లు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. అలాగే 110 కోట్ల రూపాయలతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు, 2 కోట్ల రూపాయలతో కోస్గిలోని వేణుగోపాలస్వామి ఆలయం అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అదేవిధంగా 250 కోట్ల వ్యయంతో 430 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూసేకరణకు సంబంధించిన అపరిష్కృత సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అదనపు అధికారులను నియమించిందని రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ కమిషనర్ విజయ రామరాజు తెలిపారు. గుంటూరు జిల్లా రాయపూడి గ్రామంలో 43.82 ఎకరాల భూసేకరణ అంశంపై నిర్వహించిన గ్రామ సభలో రైతులతో ఆయన నిన్న సమావేశమై చర్చించారు. భూసేకరణకు సంబంధించిన అభ్యంతరాలను స్వీకరించి రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయ రామరాజు పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: మొదటి విడతగా రాయపూడి గ్రామంలో గ్రామసభ కండక్ట్ చేయడం జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ పరంగా ఏవైతే నోటిఫికేషన్లు భూములు ఉన్నాయో అవి ప్రజలకు తెలియచేయడం కోసం ఈ రైతుల్ని ఇప్పుడు కూడా మీరు ఏవైనా ల్యాండ్ పూలింగ్ కి వీలుగా ముందుకొస్తే గనక ల్యాండ్ పూలింగ్ ఇంకా తీసుకుంటాము. ప్రజలందరూ కూడా వాళ్ళు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మా దృష్టి తీసుకురావడం జరిగింది. 3 అంశాలు కూడా పూలంకషంగా రైతులకు ఏవైతే ఎఫెక్ట్ అవుతాయి అన్ని అంశాలు కూడా తెలియజేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఈ నెల అంతా కూడా మేము ప్రతి గ్రామానికి సంబంధించిన గ్రామసభ కండక్ట్ చేయడం జరుగుతుంది.
0: ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వరదలు, భూకంపాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలకు గురైన ప్రజలకు సహాయం అందచేయటం, వారి ప్రాణాలను కాపాడటానికి రెడ్ క్రాస్ సంస్థలు చేస్తున్న కృషిని గుర్తించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1948 నుండి ప్రతి ఏటా మే 8వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. మొదటి నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, రెడ్ క్రాస్ సంస్థను ప్రారంభించిన జీన్ హెన్రీ డ్యునాంట్ స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో 1828 మే 8వ తేదీన జన్మించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏటా మే 8వ తేదీన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో మరో 2 రోజుల పాటు రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు, రేపు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: మరియు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగే కలెక్టర్ల సదస్సులో పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో ఈరోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు సంబంధించిన సమగ్ర డాష్ బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
5: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
4: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
5: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
4: ట్యూన్ చేసావా?
5: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
4: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
5: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
3: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
5: సందడి సందడి, ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
6: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
7: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
6: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
7: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
6: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
7: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
1: సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.
2: వార్తలు చదువుతున్నది తురగా.

పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభాపక్ష నేత నెలకొంటారు. ప్రపంచ సప్లై చైన్ వ్యవస్థలో భారత్ వియత్నాం దేశాలు కలిసి కీలక పాత్ర పోషించగలవని వియత్నాం అధ్యకుడు తోలాంగ్ చెప్పారు. మన దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు బఫర్ స్థాయికి 3 రెట్లు పెరిగి 604 లక్షల టన్నులకు చేరుకున్నాయని ప్రభుత్వం తెలియజేసింది. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 9 పరుగుల తేడాతో ఓడించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు కోల్కతా చేరుకుంటారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో నిర్వహించే సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్బంగా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు పార్టీ శాసనసభా పక్ష నాయకుడు నిన్నుకుంటారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి ఈరోజు శాసనసభను రద్దు చేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ జయంతి రోజైన మే 9వ తేదీ ఈరోజు రాష్ట కొత్త ముఖ్యమంత్రి మంత్రుల మండలి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కోల్కతాలో జరిగే సమావేశంలో భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నాయకుడి ఎన్నిక జరుగుతుంది. ఈ సమావేశానికి నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ హాజరవుతారు. మరోవైపు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి అవసరమైన పరిపాలనాపరమైన సమావేశాలను నిర్వహించారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ సీనియర్ నాయకులు, ఇతర రాష్టాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మారుతున్న ప్రపంచ క్రమంలో ప్రపంచ సరఫరా చైన్లో భారత్ వియత్నాంలో కీలక పాత్ర పోషించేందుకు గొప్ప అవకాశం ఉందని వియత్నాం అధ్యకుడు తోలాం చెప్పారు. ముంబైలో జరిగిన భారత్ వియత్నాం బిజినెస్ ఫోరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు ఒక సవాలుగా ఉన్నప్పటికీ భారత్ వియత్నాంల మధ్య సహకారాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లడానికి ఇదొక సువర్ణ అవకాశమని ఆయన అన్నారు. ఈ సందర్బంగా మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, భారత్ వియత్నాం వంటి దేశాలకు చెందిన సాంకేతిక ఉత్పాదక రంగాల్లోని వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, నిపుణులు ఆసియా భవిష్యత్తును నిర్దేశిస్తారని అన్నారు. అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ఆవిష్కరణలు, పరిశోధన, స్టార్టప్ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై భారత్ వియత్నాం దేశాలు చర్చించాయి. కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తన వియత్నాం ప్రతినిధి డాక్టర్ వు హైక్వాన్తో నిన్న న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ చర్చల సందర్బంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్లు, సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లు, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్స్, టెక్నాలజీ బదిలీ కార్యక్రమాలపై ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ నిన్న అబుదాబిలో భారత్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య జరిగిన త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతర్జాతీయ సహకార శాఖ సహాయ మంత్రి, భారత ప్రత్యేక రాయబారి రీమాల్ హషిమి, అలాగే ఫ్రాన్స్, యూరప్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నత కార్యదర్శి మార్టిన్ బ్రైన్స్ కూడా పాల్గొన్నారు. 3 దేశాలు తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని, స్పష్టమైన కాలపరిమితులతో కూడిన రోడ్ మ్యాప్ పై కలిసి పనిచేయాలని అంగీకరించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో ప్రభుత్వ ఆహార ధాన్యాల నిల్వలు 604 లక్షల టన్నులకు పైగా చేరుకున్నాయని, ఇది తప్పనిసరిగా ఉండవలసిన బఫర్ స్టాక్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు, ప్రజా పంపిణీ వ్యవస్థకు అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు గోధుమలు, బియ్యం పటిష్టమైన నిల్వలున్నాయని ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. సేకరణ, విజయవంతమైన పంట దిగుబడి, రైతులకు నిరంతరం మద్దతు వంటివి ఆహార భద్రత, రైతు సంక్షేమం పట్ల భారతదేశ నిబద్దతను మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ఆహార భద్రతా వ్యవస్థ బలంగా ఎదుగుతోందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 2015లో వేలం విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 101 వేలం వేయని ఖనిజ బ్లాక్లను విజయవంతంగా అమల్లోకి తీసుకురావడంతో భారత ఖనిజ రంగం ఒక మైలురాయిని అధిగమించింది. ఖనిజ వనరులను వేలం వేయడమే కాకుండా వాటిని సకాలంలో ఉత్పత్తి దశకు చేర్చడంపై కూడా తాము నిరంతరం దృష్టి సారించామని, ఈ బ్లాకుల నిర్వహణ నిరూపిస్తోందని గనుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.
దేశీయంగా ఖనిజ ఉత్పత్తిని పెంపొందించడంలోనూ

0: ప్రధాన పరిశ్రమలకు ముడిసరుకు భద్రతను బలోపేతం చేయడంలోనూ దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడంలో మొత్తం ఆర్థిక వృద్ధికి తోడ్పడడంలో అర్థవంతమైన పాత్ర పోషిస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా ఆకాశవాణి కేంద్రాల నుంచి వాకథాన్లు మ్యారథాన్లు నిర్వహిస్తున్నారు. 1936లో ప్రారంభించిన ఆకాశవాణి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తోంది. న్యూఢిల్లీలోని ఆకాశవాణి భవన్లో ప్రధాన కేంద్ర కార్యాలయం కలిగిన ఆకాశవాణి ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ గా ప్రారంభమైంది. ఈ సంస్థకు గురుదేవ్ రవీంద్రనాథ్ టెగోర్ ఆకాశవాణిగా నామకరణం చేశారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చేనాటికి ఆకాశవాణి నెట్వర్క్ లో కేవలం 6 స్టేషన్లు ఉండేవి. 1957లో వివిధ భారతి సర్వీస్ ప్రారంభమైంది. హైదరాబాద్ రాష్టంలో 1932లో నిజాం స్థాపించిన డెక్కన్ రేడియోను అనంతరం ఆకాశవాణిలో విలీనం చేశారు. ఆకాశవాణి ప్రధాన కార్యక్రమ శ్రవంతితో పాటు వార్తా సేవా విభాగం, విదేశీ ప్రసారాల విభాగం, ఎఫ్ఎం స్టేషన్లు మొదలైన వాటి ద్వారా 24 గంటల పాటు ప్రసారాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 480 రేడియో స్టేషన్లు, 600కు పైగా ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు, మీడియం షార్ట్ వేవ్ ట్రాన్స్మిటర్లు కలిగిన ఆకాశవాణిలో 45కు పైగా ప్రాంతీయ వార్తా విభాగాలున్నాయి. 23 భాషలు, 179 మాండలికాల్లో ప్రసారాలు జరుపుతూ జనాభాలో 99.19% ప్రసారాలను అందుబాటులో ఉంచే ఆకాశవాణి ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్ గా ఘనత సాధించింది. ఆకాశవాణి వార్తా సేవా విభాగం ద్వారా రోజు 647 న్యూస్ బులెటిన్లు ప్రసారమవుతాయి. ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు వాకథాన్లోనూ మ్యారథాన్లోనూ పాల్గొంటున్నారు. సౌదీ అరేబియా తమ దేశంలోని సైనిక స్థావరాలకు, గగనతలానికి అమెరికా సైన్యం ప్రవేశాన్ని నిలిపివేసింది. దీనివల్ల హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకలకు రక్షణ కల్పించాలనే తన ప్రణాళికను అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా వదులుకోవాల్సి వచ్చిందని అమెరికా ధృవీకరించింది. గల్ఫ్ ప్రాంతంలో వాషింగ్టన్ వ్యూహానికి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. కీలక ప్రాంతీయ మిత్రదేశం ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని పిలిచే ఈ ఆపరేషన్ను అది పుంజుకోకముందే సమర్థవంతంగా అడ్డుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన దృష్టిని దౌత్యం వైపు మళ్లించారు. ఇరాన్తో ఇటీవల జరిగిన చర్చలు ఎంతో సమర్థవంతంగా జరిగాయని, శాశ్వత ఒప్పందం కుదుర్చుకోవడం సాధ్యమేనని ఆయన పేర్కొన్నారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరెక్కల్ ప్రాంతాల్లో ఈవేళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈరోజు ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్, తీర ప్రాంత కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. పాకిస్తాన్తో జరిగిన ఘర్షణలో భారత్ 4 రఫేల్ యుద్ద విమానాలు కోల్పోయిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెబుతున్నట్లుగా డిజిటల్ పద్దతిలో మార్పు చేసిన ఒక వీడియోను అసత్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు చెందిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్ సోషల్ మీడియా పోస్టులో స్పందిస్తూ ఈ వీడియోను కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించారని, ఇది డీప్ ఫేక్ వీడియో అని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు పాకిస్తాన్ ప్రచార ఖాతాలు దీన్ని ప్రసారం చేస్తున్నాయని స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకానా స్టేడియంలో వర్షం కారణంగా కుదించిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై లక్నో సూపర్ జైంట్స్ జట్టు డక్వర్త్ లూయిస్ పద్దతిలో 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో ఈరోజు బీజేపీ శాసనసభ్యులు శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకుంటారు. మన దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు బఫర్ స్థాయికి 3 రెట్లు పెరిగాయని ప్రభుత్వం తెలియజేసింది. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 9 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: TFM 101.3.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టాదశాధ్యాయము మోక్ష సన్యాస యోగము 4వ శ్లోకం.

భరత సత్తమ. ఓ భరత వంశంలోని శ్రేష్ఠుడా, తత్ర ఆ త్యాగే కర్మత్యాగం విషయంలో మే నా యొక్క నిశ్చయం నిర్ణయాన్ని శృణు విను. పురుష వ్యాఘ్ర మానవులలో శ్రేష్ఠుడా, త్యాగ త్యాగము త్రివిధ మూడు రకాలైనదిగా సంప్రకీర్తిత పెద్దల చేత చెప్పబడినది హి.

ఓ భరతవంశ శ్రేష్ఠ అర్జున, ఇప్పుడు చెప్పుకున్న కర్మసన్యాసం విషయంలో నా సిద్ధాంతం ఏమిటో చెప్తాను విను. గుణత్రయాన్ని బట్టి త్యాగం కూడా మూడు రకాలుగా ఉంటుందనేది పెద్దలు చెప్పిన విషయమే. దాన్ని బట్టే నేను సిద్ధాంతం చెప్పబోతున్నాను. త్యాగము అనే దృష్టికోణంలోంచి చూస్తున్నప్పుడు కర్మత్యాగమా ఫలత్యాగమా, ఈ రెండంశాలకు పెద్దగా తేడా లేదు. పైగా కర్మ చేస్తే కదా ఫలత్యాగం చేసేది. అదీగాక అర్జునుడి ప్రశ్న కూడా తన గౌణ సన్యాసం గురించే కదా. కనుక ఇక్కడ ఉన్న త్యాగం అనే పదానికి గౌణ కర్మ సన్యాసము అనే అర్థం తీసుకోవడమే సముచితం. వేదాన్ని అనుసరించి చర్చలు చేసే మీమాంసా శాస్త్రం వారిలోనూ, సాంఖ్యశాస్త్రం వారి విభిన్న పక్షాలలోనూ కర్మసన్యాసం గురించి రకరకాల వాదాలు వినిపిస్తున్నాయంటే ఇక్కడ వేదవాక్యాలు చాలా సంక్లిష్టంగానూ నిగూఢంగానూ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. అందుకే వీటిలో ఉన్న అసలైన రహస్యం వేదాలకే ఆదిపురుషుడైన భగవానుడికే తెలుస్తుంది, కానీ మరొకడికి

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఎస్ వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం 101.3 ఎఫ్ఎం వివిధ భారతి అండ్ నేను మీ ఆర్జే ప్రజ్ఞ వచ్చేసాను. వచ్చే చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఒక షోని స్టార్ట్ చేసే ముందు స్ట్రాంగ్ ఇన్స్పిరేషనల్ ఇలాంటి లైన్స్ చెప్పేసుకోవడం మన ఆనవాయితీ కాబట్టి అందరినీ మనం తట్టిలేపి నిద్రలేపుతూ ఉంటాం కాబట్టి సో ఒకటి ఆ లైన్తో ఈనాటి షోని స్టార్ట్ చేసేస్తాను. సో మనం మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో దాని ద్వారా మార్పుని తీసుకురావచ్చు. ఏమో మన గొంతు ద్వారా వేరొకరి గుండెల్ని తాకచ్చేమో, అలానే ఆలోచన ఒకటి జీవితాన్ని మలుపు తిప్పచ్చేమో. అలాంటి మాటల ప్రయాణానికి మీ మనసుల మధ్యకు మీ ఉదయాన్ని ఉత్సాహంగా మార్చేసేందుకు మైక్ ముందు మీతో మాట్లాడేందుకు వచ్చేసాను మీ ఆర్జే ప్రజ్ఞ. సో మాటలతో మోటివేట్ చేసేద్దాం, మ్యూజిక్తో ఎనర్జైజ్ చేసేద్దాం, ఈరోజు మీతో కలిసి ఒక కొత్త వైబ్ని స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫైనలీ నేను చెప్పేది ఏంటి అంటే కలలు కనేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వాటిని నిజం చేసేవాళ్ళు కొద్దిమందే, యూస్లెస్ పీపుల్ ఓన్లీ. ఆ కొద్దిమందిలో మీరు కూడా ఒకళ్ళు కావాలని గుర్తు చేయటానికి నేను రెడీ. మరి ఆ డ్రీమ్స్ని నిజం చేయడానికి మీరు కూడా రెడీనా? ఎందుకంటే లైఫ్లో సైలెంట్గా ఉండేవాళ్ళని ఎవ్వరూ గుర్తించరు బాస్, గుర్తుపెట్టుకోరు కూడా. సో సౌండ్ క్రియేట్ చేసే వాళ్ళకే వరల్డ్ వింటుంది. లెట్స్ బిగిన్ ద షో. మన సౌండ్ వినిపిద్దామా ఈ బ్యూటిఫుల్ సాంగ్తో? ఈనాటి షోని స్టార్ట్ చేసేస్తున్నాను. వెల్కమ్ టు కాఫీ టైమ్.

విత్ భారతి ఎఫ్ఎం 101.3. ఎస్ వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం 101.3 ఎఫ్ఎం వివిధ భారతి అని నేను మీ ఆర్జే ప్రజ్ఞ. 7:28 ఈస్ ద టైమ్ నౌ ఇన్ ద స్టూడియో. ఇప్పటి వరకు మనం విన్న ఆ పాట ఓ బేబీ ఓ బేబీ, ఆ పాట అలా మొదలైంది మూవీలో నుంచి ప్లే చేసిన సాంగ్ అనమాట. అయితే ఈ సాంగ్ ఒక స్పెషాలిటీ ఉంది. ఆ సాంగ్లో నటించింది ఎవరు? నాని ఇంకా నిత్య మీనన్. సో హీరో హీరోయిన్సే ఆ సాంగ్ని ఒరిజినల్గా పాడారనమాట. సో నాని ఇంకా నిత్య మీనన్ పాడి వినిపించిన ఆ పాట అలా మొదలైంది మూవీ నుంచి మనం ఇప్పుడు దాకా వినేసాం అనమాట. సో బ్యాక్ టు కాఫీ టైం. ఎస్, కాఫీ టైంలో మనం మాట్లాడుకుంటున్నాము డే స్పెషాలిటీస్. అసలు ఏంటి ఈరోజు, ఏంటి ఆహా ఈరోజు ఏంటి అని అంటే, ఈరోజు చలపతిరావు గారి జయంతి అండి. అండ్ చలపతిరావు గారు అనగానే 90s కిడ్స్కి అయితే తొందరగా కనెక్ట్ అవుతారు. సో ఇప్పుడు ఎవరైతే హీరోస్ పక్కన సైడ్ క్యారెక్టర్స్ కానీ అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్ రోల్స్ కానీ ప్లే చేస్తారో, సో అలాంటి వాళ్ళల్లో ఒక జనరేషన్ టైంలో ఆయన మంచి కీ రోల్స్ని ప్లే చేయడం జరిగింది. అండ్ ఫస్ట్లీ అయితే విలన్ రోల్స్ని ప్లే చేసేవాళ్ళు, అండ్ కమీడియన్గా కూడా చేశారు, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వర్క్ చేశారు. అలా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ని ప్లే చేస్తూ తన లైఫ్ టైం జర్నీని కంప్లీట్ చేయడం జరిగింది చలపతిరావు గారు. అండ్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ రోల్స్ని కూడా అందించారు చాలా మూవీస్లో. ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ కానీ, కొన్ని కొన్ని డైలాగ్స్కి ఆయన ఇచ్చే టైమింగ్ కానీ చాలా బాగుంటాయి అనమాట. సో 1944 జన్మించారు ఆయన 8 మేన. సో తన సినీ ప్రస్థానానికి ముందే నటనా రంగంతో ఆయనకి అనుబంధం ఉందండి. 600కి పైగా చిత్రాలంటే అసలు మామూలు ఘనత అది. 600 పైగా మూవీస్ ఏంటండి. ఆయన సొంత ఊరు వచ్చేసి బల్లిపర్రు అనే ఒక పల్లెటూరు అనమాట, అది కృష్ణా జిల్లాలో ఉంది. పామరు మండలంలో జన్మించారు ఆయన. సో ఎన్టీఆర్, కృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఇంకా మన జూనియర్ ఎన్టీఆర్, ఇలా చాలామంది హీరోస్తో తను స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. సో ఎన్నో విలన్ రోల్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్లే చేశారు. అసలు విలన్ రోల్ ప్లే చేస్తే అప్పట్లో అమ్మో వచ్చేసాడు ఈ విలన్, వచ్చేసాడ్రా బాబు అని అనిపించేటట్టు ఉండేవాళ్ళనమాట. ఇట్స్ న్యాచురల్ యాక్టింగ్. సో టక్కన్ గుర్తొచ్చే మూవీస్ అయితే నాకు యాక్చువల్లీ నిన్నే పెళ్ళాడుతా మూవీలో ఫాదర్ రోల్ బాగా ప్లే చేశారనిపిస్తుందనమాట. సో అల్లరి అల్లుడు కానీ, సింహాద్రి, బన్నీ, అరుంధతి, దమ్ము, లెజెండ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. సో నాకు నిన్నే పెళ్ళాడుతా మూవీలో ఒక సాంగ్ ఉంటుంది కదా, లైక్ అదేంటి, ఎటో వెళ్ళిపోయింది మనసు. ఆ సాంగ్కి ముందు బయట అందరూ గార్డెన్లో కూర్చొని చక్కగా వెన్నెల వెలుగుల్లో ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తారు కదా, వాళ్ళల్లో చలపతిరావు గారు కూడా ఒకళ్ళు అనమాట. సో ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మనం ఆయన గుర్తు చేసుకుంటూ నిన్నే పెళ్ళాడతా మూవీ నుంచి ఈ పాటను వినేద్దాం. ఏమంటారు? సో ఈ పాట మనకు పాడి వినిపించారు సందీప్ చౌత గారి మ్యూజిక్ కంపోజిషన్లో, సిరివెన్నెల గారి సాహిత్యంతో రాజేష్ పాడి వినిపించిన ఈ పాట మీ అందరి కోసం. సో వింటూ ఆస్వాదించండి 101.3 FM వివిధ భారతి అండ్ నేను మీ ఆర్జే ప్రజ్ఞ. 7:31 ఈస్ ద టైమ్ నౌ, జస్ట్ స్టే ట్యూన్ వివి.

ఎస్ వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం 101.3 ఎఫ్ఎం వివిధ భారతి. మనము నామినాటి కాఫీ టైంలో సో మాట్లాడుకుంటూ ఉన్నాము ఈ నాటికి ఉన్న స్పెషాలిటీస్ అన్నిటి గురించి. సో మనసుకు నచ్చిన పాటలు వింటున్నప్పుడు మనసులో ఉండే బాధలన్నీ మర్చిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, ఏమంటారు? సో అటువంటి పాటల్ని అందించే ఆ స్వరం యొక్క పుట్టినరోజు ఈరోజు. సో తనే కల్పన 5 ఇయర్స్ ఏజ్లోనే సంగీతం మీద ఆసక్తితో సింగర్ అయ్యారు ఆమె. సో మల్టిపుల్ లాంగ్వేజెస్ అండి, 1500 పైగా పాటల్ని పాడిన ఘనత ఆమెది. సో ఎలాంటి పాటనైనా సరే ముందు ఛాలెంజింగ్గా తీసుకొని పాడతారట. పాట రికార్డ్ చేసే టైంలో కూడా ఆవిడ చాలా కాన్సన్ట్రేటెడ్గా, అండ్ లాంగ్వేజ్ ఏదైనా కానీ దానిలోని భావాన్ని వ్యక్తీకరించడానికి తను తనవంతు కృషిని చేస్తూ ఉంటారు. అప్పుడే కదా ఒక సింగర్ యొక్క ప్రతిభ అనేది బయటపడుతుంది కదా. సో తనకి లైవ్ కాన్సర్ట్స్ అంటే చాలా ఇష్టమట. సో 3000 లైవ్ కాన్సర్ట్స్ని పర్ఫామ్ చేసింది కల్పన. సో ఆమె పాడిన పాటలు అన్నీ ఆల్మోస్ట్ ఓ ఈ పాట కల్పన పాడారా, ఓ చాలా మంచి పాట అని అనుకుని సాంగ్స్ చాలా ఉన్నాయి. సో అంటే మనకి తొందరగా ఐడియా ఉండదు కదా, ఈ పాట పాడింది వింటూ ఉన్నప్పుడు మనం చాలా ఆస్వాదిస్తాం ఆ సాంగ్ని. సో ఇది ఎవరు పాడారు అని అంటే జస్ట్ ఏదో సెర్చ్ చేసి ఆ తర్వాత ఓ అవునా అని అనిపిస్తుంది. సో అలాంటి పాటల్లో కొన్ని చెప్పిన మంచి మాస్ వెర్షన్ వెంకీ మూవీలో గొంగూరు తోటకడ సాంగ్, సో అది కల్పనానే పాడారు. అండ్ నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీ ఉంది కదా, దాంట్లో అదిర్రే అదిరే ఆ పాట కూడా ఆవిడే పాడారు. అండ్ ఖుషీ మూవీ అండి, ప్రేమ్ అంటే సులువు కాదురా ఆ పాట కూడా ఆవిడే పాడారు. అండ్ మోస్ట్లీ కలుసుకోవాలని మూవీలో చెలియా చెలియా సింగారం, ఈ పాట తెలియని వాళ్ళు ఉండరు అనుకుంటా, ఎందుకంటే కోపు ఊపేసిన పాట ఇది. సో ఈ పాటని చాలా ఎక్కువగా ఇంట్లో హమ్ చేసుకుంటూ పనులు చేసుకునేవాళ్ళు ఎక్కువగా, కొన్ని సాంగ్స్ ఏంటంటే ఎక్కువగా నోట్లో నాంతూ ఉంటాయి, అది ఇంకా మనం ఇన్బిల్ట్ అయిపోతాయి. అలాంటి సాంగ్స్ కల్పన గారివి చాలా ఉన్నాయన్నమాట. సో ఈరోజు కల్పన గారి బర్త్డే సందర్భంగా మీకోసం నేను ఈ మూవీ నుంచి పాటను వినిపించేస్తున్నాను. అదే సాంగ్ కలుసుకోవాలని మూవీ నుంచి చెలియా చెలియా అనే పాటను వినిపిస్తున్నాను. మరి ఈ పాటకి మ్యూజిక్ని కంపోజ్ చేశారు దేవిశ్రీ ప్రసాద్ గారు, కులశేఖర్ గారు మంచి సాహిత్యాన్ని అందించడం జరిగింది. సో ఈ పాట మనకి దేవిశ్రీ ప్రసాద్ ఇంకా కల్పన కలిసి పాడి వినిపించారనమాట. ఉదయ్ కిరణ్ నటించిన మూవీ ఇది. సో ఈ పాట మీ అందరి కోసం, వింటూ ఆస్వాదించండి 101.3 FM వివిధ భారతి. అని నేను మీ ఆర్జే ప్రజ్ఞ.

0: అనగానే అసలు ఏంటై ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ చాలామంది కూడా డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ని ఈరోజు నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. సపోజ్ మన ఇంట్లో ఏదైనా ఒక కష్టం వచ్చిందంటే ఎవరు రియాక్ట్ అవుతారు? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. లైక్ ఒకళ్ళకి కష్టం వచ్చినా మిగతా వాళ్ళందరూ గ్యాదర్ అవుతారు కదా. సో అదే ఒక సందులోనో లేకపోతే ఒక ఏరియా పర్టికులర్గా వస్తే ధర్నాలు అవి చేసి వాటిని కాపాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు, అంటే వాటి కోసం ఫైట్ చేస్తూ ఉంటారు కొంతమంది. సపోజ్ ఏదైనా ఒక విపత్తు, ఏదైనా ఒక ఆపద ప్రపంచవ్యాప్తంగా జరిగిందంటే అప్పుడు స్పందిస్తుంది ఈ రెడ్ క్రాస్ అనే ఒక సంస్థ. అంటే వివిధ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వాలంటీర్స్, అనేక స్వచ్ఛంద సంస్థలు సహాయం చేస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళందరికీ గౌరవార్థంగా ఈ డేని మనము జరుపుకుంటాం అన్నమాట. అంటే వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే యుద్ధాలు కానీ, ప్రకృతి వైపరీత్యాలు కానీ, ఇలాంటి విపత్తులు లాంటివి జరిగినప్పుడు బాధితుల్ని ఆదుకొని ఆసరాగా నిలవటం కోసం ప్రత్యేకంగా రెడ్ క్రాస్ సొసైటీ అనే సేవా సంస్థ ఏర్పాడైందన్నమాట. ఇది ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాము. అండ్ ప్రతి సంవత్సరం జరుపుకోవడానికి రీజన్ ఏంటి అంటే కొత్త కొత్త వాళ్ళు, అంటే జనరేషన్స్ పెరుగుతూ ఉన్నప్పుడు, కొత్త జనరేషన్స్ వస్తూ ఉన్నప్పుడు ఆ విషయాల్ని వాళ్ళు వింటూ ఉంటేనే అది ఏంటి, అప్పట్లో అలా జరిగిందట అనేది వాళ్ళకి తెలుస్తుంది, తెలియాలి. కాబట్టి ఎవ్రీ ఇయర్ ఈ డేని మనము జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం అన్నమాట అది. మరి తెలిసిందిగా ఒక కొత్త విషయం అండ్ ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాము మన ఈనాటి కాఫీ టైంలో. బట్ దానికంటే ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత సూపర్ సాంగ్ మీకోసం రెడీగా ఉంది, వింటూ ఉండండి 101.3 FM వివిధ భారతి.
1: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: విజయ వంట నూనెలు.

0: చేయాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ఈరోజు కొనసాగనుంది. అమరావతి సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో వేసవి ప్రణాళికలు, సంక్షేమం, రెవెన్యూ, విద్య, నైపుణ్యాభివృద్ది, శాంతి భద్రతలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. రాజధాని అమరావతిలో భూసేకరణకు సంబంధించిన అపరిష్కృత సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అదనపు అధికారులను నియమించిందని సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు తెలిపారు. రాష్ట విద్యాశాఖకు సంబంధించిన అన్ని అంశాల కోసం సమగ్ర డాష్ బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యకు సంబంధించిన కీలక పనితీరు సూచికలతో డాష్ బోర్డును రూపొందించినట్లు వెల్లడించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలసౌరి నిన్న ప్రారంభించారు. పెదకళ్లేపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన 3 సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే 91 లక్షల రూపాయల వ్యయంతో మోపిదేవి నుంచి వెంకటాపురం వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్కు వెలుగొండ ప్రాజెక్టు అత్యంత కీలకమని, దీన్ని వేగంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు సొరంగాల్లో జరుగుతున్న పనులను మంత్రి నిన్న పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గుంటూరు నగరానికి చెందిన శ్రీ నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం ప్రాజెక్టుకు రాష్ట ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ రోజు ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వరదలు, భూకంపాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలకు గురైన ప్రజలకు సహాయం అందచేయడం, వారి ప్రాణాలను కాపాడటానికి రెడ్క్రాస్ సంస్థలు చేస్తున్న కృషిని గుర్తించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. భూసారాన్ని పెంపొందించేందుకు పంటల దిగుబడులను

పెంచేందుకు పచ్చి రొట్ట విత్తనాలను సబ్సిడీ ధరలపై రైతు సేవా కేంద్రాల వద్ద రైతులకు అందుబాటులో ఉంచామని ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరు సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మన శరీరంలో వచ్చే మార్పుల్ని ఎప్పుడైనా గమనించారా? అది మనకి చాలా రకాల సిగ్నల్స్ ఇస్తుంది, బట్ మనమే ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం. సో ముందు ఆ సిగ్నల్స్ కి వెనుక ఉన్నటువంటి కథ ఏంటో తెలుసుకుందాం. అప్పుడే కదా మనం దాన్ని ఎలా క్యూర్ చేయాలి అనేది మనకు అర్థమవుతుంది. సో ఆ సిగ్నల్స్ గురించి ఈరోజు నేను మీతో మాట్లాడతాను. మన బాడీని మనం ఎలా టెస్ట్ చేసుకోవాలో తెలుసా? ఈ ప్రోగ్రామ్ లో చెప్తాను. మనం అబ్జర్వ్ చేస్తే చాలానే కనిపిస్తాయి. గోళ్ల మీద హారిజాంటల్ గా వెర్టికల్ గా లైన్స్ ఉంటాయి. అవే మన నెయిల్స్ ని మీరు ఎప్పుడైనా గమనిస్తే తెలుస్తుంది. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి. చిన్నగా ఒక 2 ఫ్లోర్స్ ఎక్కినా కూడా మోకాళ్ళ నొప్పులు, రీజన్ లేకుండానే చేతుల నొప్పులు, హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఇది యూనివర్సల్ ప్రాబ్లం అనుకోండి. ఇంకా నోట్లో అల్సర్స్ అని, పెదాల చివర్ల పగలడం అని, గమ్స్ బ్లీడ్ అవ్వడం అని, 4 సైడ్స్ పగలడం అని, ఏంట్రా ఇవన్నీ అని అనిపించే లోపు అలా వచ్చి ఇలా మాయమైపోతూ ఉంటాయి. వీటన్నిటికీ రీజన్స్

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2027 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

వింటూ ఆస్వాదిస్తున్నాం. గుడ్ మార్నింగ్ విజయవాడ. 8:24 ఈజ్ ద టైమ్ నౌ. సో మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం, మన బాడీని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే అంటే మనల్ని మనం ఎలా టెస్ట్ చేసుకోవాలి అనే విషయాల గురించి ఈరోజు మనము హెల్త్ బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు మన శరీరంలో క్రాకింగ్ సౌండ్ వస్తుందా కూర్చున్నప్పుడు కానీ, లేదంటే మనం జస్ట్ ఇట్లా అనుకుంటూ ఉంటాం కదా, అంటే హ్యాండ్స్ని కానీ నెయిల్స్ని కానీ ఎక్కువ మంది ఇలా టిక్కిల్ చేస్తూ ఉంటారు, లేదంటే ఒక్కొక్కసారి కాళ్ళవి చేతులవి ఎలా ఇట్లా పడితే అట్లా తీసేస్తుంటారు అనమాట. అలా చేయకండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అవి చాలా లూజ్ అయిపోతూ ఉంటాయి. సో కష్టమైపోతుంది, మనకి పెయిన్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట. అంటే మణికట్టు కానీ లైక్ మోకాళ్ళు చేతులు ఇట్లా నొప్పిగా అనిపిస్తూ ఉన్నాయా ఎప్పుడైనా? అండ్ జాయింట్ పెయిన్ ఉంటే ఏంటి రీజన్ అని అంటే మేబీ కాల్షియం డెఫిషియన్సీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. సో కాస్త దీనికి మనం హోమ్ రెమెడీగా ఎలాంటి ఫుడ్ని తీసుకోవాలి అని అంటే చన ఉంది కదా, శనగలు. సో ఇవి అసలు మేజర్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట మన హెల్త్లో. సో ఈ చనాని అండ్ కర్డ్లో మిక్స్ చేసి తినాలట. అంటే లైక్ సలాడ్స్ తింటాం, సో సలాడ్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు చాలామంది, చనా సలాడ్స్ అని. సో వాటిలో ఇంకొన్ని మనం కూరల్ని కూడా యాడ్ చేసి ఒక సలాడ్ లాగా లైక్ కుకుంబర్ కానీ క్యారెట్ కానీ చిన్న సన్నగా చాప్ చేసినటువంటి ఈ క్యాబేజ్ కానీ ఇట్లాంటివన్నీ యాడ్ చేసి కొంచెం కర్డ్తో పాటు ఈ చనాని కూడా మిక్స్ చేసుకోండి. కొన్ని స్పైసెస్ని యాడ్ చేసుకుని ఒక సలాడ్ లాగా తీసుకోండి. అదొక మంచి ప్రోటీన్ ఫుడ్ కాకుండా ఈ ఏవైతే క్రాకింగ్ సౌండ్స్ని మనం ఎక్కువగా బాడీలో వింటూ ఉంటామో, కొంచెం మనం స్ట్రెయిన్ అనిపించినప్పుడు ఎక్కువ కాదు, మనం డైలీ మీద కొంచెం వర్కౌట్ ఎక్కువ చేసినప్పుడో, లేదంటే ఎక్కువ నడిచినప్పుడో, ఎక్కువ కష్టపడినప్పుడు, బాడీని ఎక్కువ కష్టపెట్టినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో మనకు తెలుస్తుంది మనకి కాల్షియం డెఫిషియన్సీ ఉంది అని చెప్పేసి. అలాంటిది రీప్లేస్ చేయాలి అని అంటే ఇది ఒక బెస్ట్ ప్రోటీన్ సోర్స్ అన్నమాట. సో ఇంకొన్ని విషయాల గురించి నేను మీతో చెప్తూ ఉంటాను.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: అయితే ట్రీట్మెంట్ తీసుకోనంటావా?
1: తీసుకో.
0: నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించవా?
1: నా చావు గురించి కూడా ఆలోచించవా?
2: What is this nonsense?
3: Hey! Get tartania!

0: అది
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్ వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం 101.3 FM వివిధ భారతి అని నేను మీ ఆర్జే ప్రజ్ఞ. గుడ్ మార్నింగ్. విజయవాడలో మనం మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. అండ్ మన మన బాడీని ఎలా టెస్ట్ చేసుకోవాలి, అసలు మన హెల్త్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే విషయాల గురించి. ఇప్పుడు చాలామందికి మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి బ్లీడింగ్ గమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ బ్రష్ చేసేటప్పుడు ఎందుకు అని అంటే వాటి మీద మనం ప్రెషర్ ఇచ్చేది ఆ టైంలోనే కాబట్టి. సో బ్లీడింగ్ గమ్స్ ఎక్కువ కనిపించేది మార్నింగ్స్, ఎర్లీ మార్నింగ్స్. అండ్ లేదంటే మనకి నాలుక మీద సైడ్స్ కట్స్ అవుతూ ఉంటాయి, కట్స్ ఆన్ టంగ్ అని మనం చూస్తూ ఉంటాం. ఎందుకలా అంటే చాలామంది పెద్దవాళ్ళు అడగనే, అరే నీ నాలుక పూసింది, ఉసిరికాయ పచ్చడి వేసుకుని తిను, చింతకాయ పచ్చడి వేసుకుని తిను, లేదంటే చల్లటి మజ్జిగ తాగు, సబ్జాలు తాగు, అండ్ సగ్గుబియ్యం తీసుకో, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు రెమెడీస్. సో మౌత్ అల్సర్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే లైక్ మన పెదాల మీద కానీ మౌత్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఆ నోటి భాగంలో చిన్న చిన్న వైట్ డాట్స్ లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి, కొంచెం అవి నొప్పి మంట అలా ఉంటాయన్నమాట. సో వాటిని మనం మౌత్ అల్సర్స్ అంటాం. అది ఎందుకు వస్తుంది అని అంటే బేసిక్ రీజన్ వచ్చేసి విటమిన్ సి డెఫిషియన్సీ అనమాట. అండ్ మనకి చాలా విటమిన్స్ ఉంటాయి, లైక్ విటమిన్ డి, విటమిన్ సి, ఇట్లాంటివన్నీ. డి విటమిన్ అంటే మనకి అందరికీ తెలుసు, ఎండలోకి వెళ్ళి ఉంచు అంటారు చాలామంది. సో విటమిన్ సి డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఏం తినాలి అంటే లైక్ సిట్రస్ ఫ్రూట్స్ తినాలి. అంటే ఏంటి అని అంటే పుల్లటి పండ్లు అనమాట. అంటే ఏం దొరుకుతాయి మనకి, ఉసిరికాయ కానీ, నారింజకాయ కానీ, లేదంటే నిమ్మకాయలు కానీ, ఆరెంజెస్ కానీ, ఇట్లాంటివి అనమాట. సో సిట్రస్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ని మనం తిన్నట్లయితే అలాంటివి ఏదైతే మన టంగ్ మీద కానీ నోట్లో కానీ అలాంటి అల్సర్స్ చిన్న చిన్నవి వచ్చినప్పుడు వాటిని మనం ఆ డెఫిషియన్సీని ఇవి తినటం ద్వారా మనం భర్తీ చేసుకోవచ్చు అనమాట. మనం ఇంకా కాస్త హెల్దీగా మన డైలీ లైఫ్ని కంటిన్యూ చేయొచ్చు. చిన్న చిన్నవి ఏంటంటే మనకు అవి అంత ఇబ్బంది అనిపించవు, అంత ఫ్రీగానూ ఉండలేం. సో ఇది మన దీనివల్ల మనం బాధపడుతున్నాము అనేది ఓన్లీ ఆ పెయిన్ని తీసుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఈ చిన్న చిన్న రెమెడీస్ ఐ హోప్ మీ అందరికీ బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. అండ్ వింటూ ఉండండి గుడ్ మార్నింగ్ విజయవాడ విత్ మీ ఆర్జే ప్రజ్ఞ. ఇంకా బోలెడని విశేషాలు అండ్ మాట్లాడుకుంటూ ఉందాము. 8:39 ఈజ్ ద టైంలో ఇప్పుడైతే సూపర్ సాంగ్ వచ్చేస్తుంది మీ అందరి కోసం, ఫంకీ మూవీ నుంచి వండర్ఫుల్ బీట్.

నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు. విజయ వంట నూనెలు

0: Red Bharti FM 101.3.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: ఎస్ వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. 8:48 ఈస్ ద టైం నౌ. మనము నమ్మినా టీ, గుడ్ మార్నింగ్ విజయవాడలో.

ఎస్, మనం మాట్లాడుకుంటూ ఉన్నాము మన హెల్త్ కాన్షియస్గా ఎలా ఉండాలి అని చెప్పేసి. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనకి మనమే వాటిని ఎలా సార్ట్ అవుట్ చేసుకోవాలి అనే విషయాల గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. అయితే నెయిల్స్ అంటే మన గోళ్లలోనే మన యొక్క ఆరోగ్యం కనపడుతుంది, మన కళ్ళలోనే మన యొక్క ఇన్నర్ హెల్త్ అనేది తెలుస్తుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. సో ఎప్పుడైనా మీ నెయిల్స్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటే నెయిల్స్ మీద హారిజంటల్గా అంటే ఒక అడ్డంగా కొన్ని లైన్స్ కానీ, వెర్టికల్గా అంటే నిలువుగా కొన్ని లైన్స్ కానీ ఉండటం, లేదా నెయిల్ అనేది ఒక రఫ్ ప్యాటర్న్లో ఉండటం, అలా ఏమైనా జరుగుతూ ఉందా? సో నెయిల్స్ని ఖచ్చితంగా అందరు చూసుకునే టైం అన్నమాట ఇది, ఉంది మాకు కూడా అని అనుకునే వాళ్ళు అయితే కనుక. సో నేను చెప్పేది ఒకసారి వినండి. సో అలా బ్రైటల్ నెయిల్స్ ఉంటే కనుక అండ్ డ్రై హెయిర్ అంటే మన జుట్టు చూడడానికి అంట్లతో పీచు ఉంటుంది చూసారా, అలా అయిపోతూ ఉంటుంది చాలాసార్లు, అంటే నిర్జీవంగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ నూనె పెట్టుకుంటే చక్కగా చాలా బాగుంటుందమ్మా అని చెప్తూ ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు. వింటావా, వినంగా. సో ఆయిల్ లేకుండా అండ్ రకరకాల షాంపూస్ యూజ్ చేస్తూ, కండిషనర్స్ వాడుతూ అండ్ ఎండకి తిరిగేసి అండ్ ఈ సమ్మర్లో ఇంకాస్త డ్రై అయిపోయి ఇలా ఉండకుండా ఉండాలి అని అంటే చాలామంది హెయిర్ కేర్ రొటీన్ని ఫాలో అవుతూ ఉంటారు, అవ్వని వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పేది వినండి. సో ఈ ప్రీమెచ్యూర్ హెయిర్ కూడా అంటే ప్రీమెచ్యూర్ హెయిర్ కానీ, ఇలా రఫ్ నెయిల్స్ కానీ, డ్రై హెయిర్ కానీ ఇలా ఉంది అని అంటే మనకి బాడీలో బయోటిన్ డెఫిషియన్సీ ఉంది అని అర్థం. అంటే బయోటిన్ డెఫిషియన్సీ అంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే సందేహం ఉంటుంది అండ్ అలాంటి వాళ్ళకి నేను చెప్పేస్తాను. సో గట్కి అందాల్సిన గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది అందట్లేదన్నమాట. అంటే మన గట్ హెల్త్ని మనమే కాపాడుకోవాలి. ఇట్స్ ద సెకండ్ హార్ట్ ఆఫ్ అవర్ బాడీ అన్నమాట. ఒకటి, ఫస్ట్ హార్ట్ మనకి బ్లడ్ని ఎప్పుడూ నిరంతరం పంప్ చేస్తూ ఉంటుంది అండ్ సెకండ్

మంచివి ఎప్పుడూ కూడా మంచివే, కాబట్టి ఖచ్చితంగా తినండి. అప్పుడప్పుడు అయినా, అకేషనల్గా అయినా, అకేషనల్ అన్నాను కదా, నెలకోసారి తినేసి ఏంటి మార్పు రావట్లేదా అంటే దొరకదు బాస్. సో ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్, మిగతా 4 డేస్ తినకండి. సో ఆల్టర్నేట్ డేస్లో తినండి పెరుగుని, అదనమాట. సో ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాము. వైట్ స్పాట్స్ ఆన్ నెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి, అంటే మన గోల్డ్ మీద డాట్స్ కనిపిస్తూ ఉంటాయి. చిన్నప్పుడైతే నేను ఇదొక ఏమేమో ప్లెయిన్ బఫే అని ఆడేవాళ్ళం, లేదంటే మన పైనుంచి పక్షులు వెళ్తే ఎగురుతూ ఉన్నాయనుకో మన గోళ్ళ మీద డాట్స్ వస్తాయంట అని. ఇలా చిన్న చిన్నవి బాగుండేవి, అదే గుద్దితే కొమ్మలు వస్తాయని. ఇట్లా బొమ్మరిల్లు సినిమాలో హాస్ని ఎలా అయితే చెప్పిందో మనం కూడా కొన్ని కొన్ని నమ్మే ఉండం. ఎందుకు వస్తాయి ఇలా వైట్ స్పాట్స్ ఆన్ నెయిల్స్, ఎందుకుంటాయి ఇలాంటి విషయాలు నెక్స్ట్ మాట్లాడుకుందాము. సాంగ్ తర్వాత, సాంగ్ అయితే వచ్చేస్తుంది మన శంకర్ వరప్రసాద్ మూవీ నుంచి మిస్సల్ల పిల్ల. ఈ పాట మీకోసం, విండో ఆస్వాదించండి. 101.3 FM, 8:52 PM, ఇస్ ద టైమ్ నౌ.

ఎస్ వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం 101.3 FM వివిధ భారతి అని నేను మీ ఆర్జే ప్రజ్ఞ. 8:56 ఈజ్ ద టైం. నో మాట్లాడుకుంటూ ఉన్నాం మన బాడీని మనం ఎలా కాపాడుకోవాలి అండ్ ఆ విషయాల గురించి. ఇందాక చెప్పాను కదా వైట్ స్పాట్స్ ఆన్ నెయిల్స్ అండ్ చాలామంది అండ్ గోల్డ్ మీద చిన్న చిన్న డాట్స్ వస్తాయి వైట్గా, ఇవేంటి అని చెప్పేసి అనుకుంటాము, ఏం కాదులే అని వదిలేస్తాం. సో ఫ్యాటిగ్ అంటే బాగా అలసిపోతూ ఉన్న సిచ్యుయేషన్స్ కూడా ఉంటాయి, వీక్ మజిల్స్ ఉంటాయి, ఇలాంటివి ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటే దానికి రీజన్ ఏంటంటే జింక్ డెఫిషియన్సీ అన్నమాట. సో స్వీట్స్ని ముందు మనం స్టాప్ చేయాలి, ఏవి తినాలో కాదు ఏవి తినకూడదో కూడా తెలుసుకోవాలి. సో వెంటనే స్వీట్స్ని స్టాప్ చేసేసి సీడ్స్ని స్టార్ట్ చేయాలి, అంటే లైక్ మొలకెత్తనమైనా కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్లో చాలా రకాల సీడ్స్ ఉంటాయి, ఇప్పుడు ప్రొద్దు తిడిగిడిగింజలని లేకపోతే పుచ్చగింజలని ఇలాంటివన్నీ తింటూ ఉండాలన్నమాట. అంతేకాదు క్రాక్డ్ హీల్స్ని చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు అండ్ సమ్మర్ సీజన్స్లో కొంచెం తక్కువే ఉండొచ్చు కానీ వింటర్ ఆర్ రెయినీ సీజన్స్లో చాలామందికి క్రాక్డ్ హీల్స్ ఉంటాయి అండ్ పగిలిన పాదాలన్నమాట. సో లిప్స్ పైన అల్సర్స్ వస్తూ ఉంటాయి, లైక్ వైట్ డాట్ వచ్చి చాలా రెడ్ అయిపోతుంది, రెడ్డిష్ అయిపోతుంది, కొంచెం తినడానికి మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో క్రాక్డ్ కార్నర్స్ లిప్స్ ఉంటాయి, అంటే పెదాల ఎడ్జెస్లో పగుళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. సో బ్లడ్ షాట్ ఆన్ ఐ, ఇది ఇప్పుడు రీసెంట్ డేస్లో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అంటూ ఉన్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. ఎందుకంటే కళ్ళలో మన కనుగుడ్డు పైన ఒక రెడ్ కలర్ షాట్ లాగా బ్లడ్ అక్కడ క్లాట్ అయిపోయి ఉంటుంది. సో సడన్గా కనుగుడ్డు పైన రక్తం అలా బ్లాక్ అయిపోయినట్టు చూపిస్తే చాలా భయం వేస్తుంది కదా, కానీ డోంట్ బాదర్, అది విటమిన్ B2 డెఫిషియన్సీ అయి ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు డాక్టర్స్. సో సింపుల్గా మనం చేయాల్సింది ఏంటంటే సే నో టు జంక్ ఫుడ్. సో హెల్దీ ఫుడ్ని మాత్రం తీసుకుంటూ ఉండాలి, జంక్ ఫుడ్కి పెద్ద నో చెప్పేసేయండి. సో పూర్ నైట్ విజన్ ఉన్నా, రఫ్ నైల్స్ ఉన్నా, సో లివర్లో కంజంక్షన్స్ ఉన్నా, ఇలాంటివన్నీ అయి ఉండొచ్చు. సో అలాంటి వాటి కోసం దేశీ ఆవు నెయ్యిని మనము మన ఫుడ్లో ఇన్బిల్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఒక్కొక్క సింటమ్కి ఒక్కో ఆహార నియమాన్ని కనుక మనం పాటించి ఫాలో అయిపోతే మన బాడీని మనం అర్థం చేసుకున్నట్టే అన్నమాట. సో ఇలా అర్థం చేసుకుని మన డైలీ లైఫ్ని మనం లీడ్ చేస్తూ ఉంటే ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా ఫేస్ చేయగలుగుతాం, ఎందుకంటే మనం హెల్దీగా ఉంటాం కాబట్టి. సో అదనమాట సంగతి, ఇది ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడ. సో నెక్స్ట్ మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను, ఇప్పుడైతే న్యూస్ అప్డేట్స్ మీకోసం సిద్ధంగా ఉన్నాయి, వింటూ ఆస్వాదించండి 101.3 FM వివిధ భారతి అని నేను మీ ఆర్జే ప్రజ్ఞ.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. ఉగ్రవాదంపై భారత్ కఠిన వైఖరిని, దేశ భద్రతను పరిరక్షించడంలో మన నిబద్దతను ఆపరేషన్ సింధూరు ప్రతిబింబించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్ సింధూరుకు ఏడాది పూర్తయిన సందర్బంగా ప్రధానమంత్రి ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు దృఢంగా నిలబడతామని పునరుద్ఘాటించారు. ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం సందర్బంగా మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్టును రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ విజయవాడ లోక్భవన్లో నిన్న ప్రారంభించారు. కలిసికట్టుగా పనిచేస్తే ప్రభుత్వం మరింత విజయవంతంగా సేవలు అందించగలదని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు స్పష్టం చేశారు. సచివాలయంలో నిన్న జరిగిన 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో వివిధ అంశాలపై ఆయన చర్చించారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఒక నెల ఒక గ్రామం 4 దఫాల సందర్శన పేరిట రాష్ట ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందని జిల్లా సంయుక్త కలెక్టర్ వై మేఘస్వరూప్ ఒక ప్రకటనలో తెలిపారు. గత 2 కాలంలో రెవెన్యూ వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూ రికార్డులు తారుమారు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా ప్రతి దశలోనూ భూ యజమానికి ఈ కేవైసీ సదుపాయం కల్పించామని అన్నారు. బ్యాంక్ లింకేజ్ రుణాల మంజూరులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం.

స్థానంలో నిలిచిందని రాష్ట స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ జి హరిప్రసాద్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి ప్రాజెక్టు ద్వారా 6,000 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో మరో 2 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని గవర్నర్ ఆర్ఎన్ రవి రద్దు చేశారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు తీరిపోవడంతో రద్దు అమల్లోకి వచ్చేలా ఆయన నిర్ణయం తీసుకున్నారు. కోల్కతాలోని బ్రిగేడ్ గ్రౌండ్లో కొత్త ప్రభుత్వం రేపు ప్రమాణ స్వీకారం చేయనుంది. పాకిస్తాన్లో ఏ ఉగ్రస్థావరమూ సురక్షితం కాదని భారత సైన్యం పేర్కొంది. ఆపరేషన్ సింధూర్కు ఏడాదైన సందర్భంగా త్రివిధ దళాలకు చెందిన అగ్రశ్రేణి సైనికాధికారులు నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, ఇది ఆరంభం మాత్రమేనని వెల్లడించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: అట్టిచ్చా, లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా?

0: అది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము 101.3 FM వివిధ భారతి అని నేను మీ ఆర్జే ప్రజ్ఞ అండ్ సమయం 9:08 అనమాట. సో మన ఈనాటి జోరుగా హుషారుగాలో నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను INS తరంగిణి గురించి. తరంగిణి ఎంత బాగుంది కదా పేరు. సో తరంగిణి అనేది ఒక నౌక పేరు అనమాట, అండ్ నౌకకి పెట్టిన పేరు. అసలు ఈ పేరు యాప్ట్ అనిపిస్తుంది నాకైతే. సో ఎందుకు అనిపిస్తుంది అని అంటే, ఇది భారత నావిక నౌకాదళంలో సాధారణ ఓడ అయితే కాదు. ఇది ఇండియన్ నావీకి ట్రైనింగ్ షిప్ అనమాట. అంటే లైక్ కొత్తగా కమాండర్స్ వస్తారు కదా నావిక్లో సెలెక్ట్ అయిన వాళ్ళు, అప్పుడే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు. సో ఆ రిక్రూట్మెంట్స్ అందరికీ కూడా ఈ నావిక్ షిప్లో, ఈ తరంగిణి అనే షిప్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే అదొక ట్రైనింగ్ షిప్, అండ్ అలానేది కాదు ఒక ప్రెస్టేజ్ షిప్ కూడా అంతేకాదు అండ్ డిప్లొమసీ షిప్ కూడా. అంటే ఈ 3 రోల్స్ని ఇది పర్ఫెక్ట్గా ప్లే చేస్తుంది అనమాట. అసలు ఏంటి తరంగిణి నౌక, దాని స్పెషాలిటీస్ ఏంటి, అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, అండ్ దాని ప్రత్యేకతలు ఏంటి, ఇలాంటివన్నీ మనం మాట్లాడుకుందాము ఈనాటి జోరుగా హుషారుగాలో. సో 9 to 10 వరకు ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా వరకు తెలుస్తాయి మీకు, అండ్ పిల్లలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కూర్చోబెట్టండి. తరంగిణి నౌక గురించి నెక్స్ట్ జనరేషన్స్ విని తీరాల్సిందే. సో దాని గురించి సెర్చ్ చేయండి, వినండి, తెలుసుకోండి. మంచి మంచి అస్త్రాలు ఉన్నాయి మనకి. సో వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే సూపర్ సాంగ్ వచ్చేస్తుంది మీ అందరి కోసం, అమృత మూవీ నుంచి వండర్ఫుల్ బీట్, సుందరి జంట కోకల సుందరి అనే పాట. ఈ పాటని కార్తీక్, సుజాత, టిప్పు ఇంకా మధుమతి, సో వీళ్ళందరూ కలిసి పాడి వినిపించారు. వేటూరి సుందరరామూర్తి గారి సాహిత్యంతో వచ్చిన ఈ పాట మీకోసం ప్లే చేస్తున్నాను, ఆస్వాదించండి.

ఎస్, ఇంత బ్యూటిఫుల్ సూతింగ్ సాంగ్స్ వింటూ ఉంటే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది ప్రోగ్రామ్, ఇలా ఉంటుంది అనమాట. సో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం జోరుగా హుషారుగాలో ఐఎన్ఎస్ తరంగిణి గురించి. సో చెప్పాను కదా పేరు ఎంత బాగుంది అని అంటే, అండ్ ఆ నౌక యొక్క ప్రత్యేకతలు కూడా అంతే బాగుంటాయి. సో మీరు ఈ పేరు వినగానే చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారు చూడండి, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్స్కి ఇలాంటివి తెలుస్తూ ఉంటేనే మనకు ఎంత మంచి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి.

మన నౌకాదళంలో ఎంత మంచి ఓడలు ఉన్నాయి అనేది తెలుస్తుందన్నమాట. ఇందాక మనం మాట్లాడుకున్నాము ఇదొక ప్రెస్టేజ్ షిప్ అని, ట్రైనింగ్ షిప్ అని, డిప్లొమసీ షిప్ అని. సో నావల్ క్యాడెట్స్ ఎవరైతే ఉంటారో రియల్ సీ ట్రైనింగ్, ఇప్పుడు మనం నార్మల్గా ఫీల్డ్ వర్క్స్లో చేస్తూ ఉంటే ఏదైనా ఒక జాబ్కి వెళ్ళేటప్పుడు దాంట్లో మనము ట్రైనింగ్ అయ్యి ఆ తర్వాత ఫీల్డ్లోకి దిగుతాం కదా. సో వీళ్ళు దేనికి సెలెక్ట్ అయ్యారు, నావల్కి, అంటే వాటర్తో సహవాసం చేసే ఒక జాబ్లోకి వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి. సో నావల్ క్యాడెట్స్ సీలోకి దిగితేనే వాళ్ళ జాబ్కి నిజమైన ట్రైనింగ్ వస్తుందన్నమాట. అంటే సీ అర్థం చేసుకోవాలి వాళ్ళు, అంటే లైక్ విండ్ డైరెక్షన్ ఎలా ఉంది, ఇప్పుడు సీ నార్మల్గా ఉందా లేదా కొంచెం భయంకరంగా ఉందా, ఇలాంటి టైంలో మనము షిప్ని ఎలా నడిపించాలి లేదా బయట నుంచి వచ్చే వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి, ఇలాంటివన్నీ ఈ ట్రైనింగ్ దశలో వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారన్నమాట. సో నావల్ క్యాడెట్స్కి రియల్ సీ ట్రైనింగ్ ఇవ్వటం ఈ ఐఎన్ఎస్ తరంగిణి యొక్క స్పెషాలిటీ అనమాట. సో యాక్చువల్లీ దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక వార్షిప్ లాగా వెపన్స్ కోసం కాదు, అంటే ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు దీన్ని ఒక వెపన్ లాగా వాడుకోవడానికైతే ఇది కాదండి. సో ఆఫీసర్స్ని, ఆ వెపన్స్గా తయారు చేయబడే ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక రియల్ ఆఫీసర్గా తయారు చేయడానికి ఈ ఐఎన్ఎస్ తరంగిణి అనేది ఉపయోగపడుతుందన్నమాట. యాక్చువల్లీ ఈ షిప్ మీద ట్రైన్ అయ్యే క్యాడెట్స్ అంతా సీ డిసిప్లిన్ నేర్చుకుంటారు, టీమ్ వర్క్ నేర్చుకుంటారు, లీడర్షిప్ వస్తుంది, ఇంకా బ్యాలెన్స్ అండర్ ప్రెషర్ నేర్చుకుంటారు. ఇది ప్రతి జాబ్లోనే ఉండే ఉంటుంది, ఉంటుంది కూడా. సో ఆ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఈ షిప్ మీద వెళ్ళే క్యాడెట్స్ నేర్చుకునే ట్రైనింగ్ ప్రోగ్రాంలో వీళ్ళు తొందరగా తెలుసుకుంటారనమాట. అంతేకాదు విండ్ అండ్ సీ రీడింగ్ లాంటివి ప్రాక్టికల్ నాలెడ్జ్తో పాటు ఇంకా చాలా విషయాలు ఇది నేర్పించేస్తుందన్నమాట. అంటే బేసిక్గా మోడర్న్ షిప్లో ఆటోమేషన్ ఉంటుంది, బట్ తరంగిణి మీద బేసిక్స్ నేర్చుకుంటాం అన్నమాట. లైక్ ఒక చిన్న కొలంలోకో చిన్న నదిలోకో మనము అప్పుడప్పుడే పడవను నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి ఒక షీలో ఒక సీలో ఒక పెద్ద పడవ మీద మనం ఎలా అయితే బేసిక్స్ నేర్చుకునే సిచ్యుయేషన్స్ ఉంటాయో ఈ తరంగిణి అలా నేర్పిస్తుంది అన్నమాట. ఫైనల్గా ఆఫీసర్స్ అందరికీ సీ సెన్స్ని డెవలప్ చేస్తుంది ఈ నౌక. మరి ఇంకా దీని స్పెషాలిటీ ఏంటి, దీన్ని మనం ఎక్కడెక్కడ వాడతాము, ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ చేస్తుంది, ఇలాంటి విషయాలన్నీ నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. 9:24 ఈజ్ ద టైంలో ఇప్పుడు ద బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది మీ అందరి కోసం, వింటూ ఆస్వాదించండి. 101.3 FM వివిధ భారతి అండ్ నేను మీ ఆర్జే ప్రజ్ఞ. సో సాంగ్ ఫ్రమ్ ద మూవీ గులాబీ అండ్ ఈ పాటని మనకి సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు సాహిత్యాన్ని అందించారు, అలానే శశి ప్రీతం మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చింది, హరిహరన్ ఇంకా కోరస్ కలిపి పాడి వినిపించిన ఈ అందమైన పాట మీకోసం.

వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. 101.3 FM వివిధ భారతి. మనము నమీనాటి జోరుగా హుషారుగాలో మాట్లాడుకుంటున్నాము తరంగిణి నౌక గురించి. సో నేను ఇంతకు ముందు చెప్పినట్టే, సో దీనికి చాలా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయన్నమాట. ఐఎన్ఎస్ తరంగిణి అనేది ఏంటంటే సర్కమ్ నావిగేట్ చేసి వచ్చిందనమాట. అంటే ఏంటంటే ఒక సర్కిల్ ఫుల్ రౌండ్ అనమాట, ఒక గ్లోబ్ చుట్టూ తిరిగి వచ్చేసిందంటే నిజంగా అవాక్కయ్యే విషయం ఇది. అండ్ దీనికే మనం ఇలా షాక్ అయితే అసలు నేను చెప్పబోయే నెక్స్ట్ విషయాన్ని విని ఏంటి ఎలా వెళ్తుంది మరి అని అడిగే క్వశ్చన్కి ఇంకెంత షాక్ అవుతారో. సో చెప్తాను వినండి. ఒక షిప్పు ఒక ప్లేస్లో స్టార్ట్ అయ్యి కాంటినెంట్స్, ఓషన్స్ ఇలా అన్నీ క్రాస్ చేసి మళ్ళా తిరిగి సేమ్ ప్లేస్కి రిటర్న్ అయితే దాన్ని సర్కమ్ నావిగేట్ అంటారు. ఓకే, అంటే మన తరంగిణి కూడా ఇండియా నుంచి స్టార్ట్ అయింది, వరల్డ్ ఓషన్స్ అన్నీ క్రాస్ చేసేసి మొత్తం గ్లోబ్ని రౌండ్ కంప్లీట్ చేసి మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చిందనమాట. సో ఎంత ఇంట్రెస్టింగ్ విషయం కదా ఇది. సో అవాక్కయ్యే విషయం ఇంకా ముందుంది, చెప్తాను దాని గురించి. వింటూ ఉండండి 101.3 FM. 9:40 ఈజ్ ద టైమ్ నౌ. ఇప్పుడైతే సూపర్ వండర్ఫుల్ సాంగ్ హ్యాపీ డేస్ మూవీ నుంచి జిల్ జిల్ జీగా మికిజీ మేయర్ మ్యూజిక్ కంపోజిషన్లో వెంకటేష్ సాహిత్యంతో వచ్చిన ఈ పాట కృష్ణ పాడి వినిపించారు హ్యాపీ డేస్ మూవీ నుంచి. అసలు అందరూ బీటెక్ స్టూడెంట్స్కి, అందరి కాలేజ్ లైఫ్ గోయింగ్ యూత్కి, అండ్ ఆల్రెడీ కాలేజ్ చదివి అయిపోయి ఇంకా జాబ్స్లోను ఇప్పుడు ఇంకా అదర్ అవగేషన్స్లో సెటిల్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా ఇలాంటి పాటలు వినగానే ఒక్కసారి ఆ పాత మధురాలు అన్నట్టు అలా కాలేజ్ డేస్కి అలా వెళ్ళొస్తూ ఉంటారనమాట. సో మీ మూమెంట్స్ని మళ్ళీ తిరిగి తీసుకురాలేము కానీ ఆ మెమరీస్ని అయితే ఒకసారి రిమెంబర్ చేయగలమన్నమాట. సో ఈ పాటతో ఆ మెమరీస్ అన్నీ రీకాల్ అవుతాయని అనుకుంటున్నాను. సో వండర్ఫుల్ బీట్ వింటూ ఉంటుందండి 101.3 FM వివిధ భారతి.

0: ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఓన్లీ గాలితో నడిచే ఒక ఓడ అంటే నమ్ముతారా? ఇది నిజంగా అవాక్కయ్యే విషయం. అంటే ఐఎన్ఎస్ తరంగిణిలో సాంప్రదాయకంగా ఫ్యూయల్ వినియోగం చాలా తక్కువ ఉంటుంది. ఇది మెయిన్లీ గాలితో నడిచే ఒక ఓడ, ఎయిర్ బేస్డ్ షిప్ అన్నమాట. ఇది చూడడానికి చాలా పెద్ద షిప్ అన్నమాట. దాన్ని కనుక మీరు చూస్తే, మనకి తెరచాప అంటారు చూసారా, క్లాత్తో ఇట్లా కడతారు కదా అడ్డంగా పైకి ఒక పోల్ పెట్టేసి, అట్లాంటివి మల్టిపుల్ ఉంటాయి, చాలా ఉంటాయన్నమాట. అంటే చాలా అంటే మనం కౌంట్ చేయొచ్చు, జస్ట్ లైక్ ఒక 9 or 10 అనిపించింది నాకు చూడగానే. అట్లా ఉంటాయి అవి. గాలి ఏ డైరెక్షన్లో అయితే వెళ్తుందో వాటిని బేస్ చేసుకొని ఈ షిప్ అలా వెళ్తూ ఉంటుంది. ఓకే, అంటే పెద్ద సంఖ్యలో సేల్స్ ఉపయోగించి ప్రయాణిస్తుందన్నమాట. సో వాటిని మనం సేల్స్ అంటాం. ఒకవేళ అత్యవసర పరిస్థితి వచ్చిందే అనుకోండి, అలాంటి సిచ్యుయేషన్లో డీజిల్ అనే ఒక ఇంధనాన్ని వాడుకుంటుంది. అంటే ఇది ఒక హైబ్రిడ్ ఓడ అనుకోండి పోనీ. ఓకే, లైక్ మనకి ఇప్పుడు హైబ్రిడ్ వెహికల్స్ వస్తున్నాయి. అంటే లైక్ ఈవీ వెహికల్స్, కొన్నిసార్లు మనం బ్యాటరీతో వెహికల్ రన్ అయితే అది ఒకవేళ ఛార్జ్ అయిపోతే కనుక వెంటనే మనం ఆటో మోడ్ మార్చేసుకొని డీజిల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఆర్ పెట్రోల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇట్లా వాటిని మనం హైబ్రిడ్ వెహికల్స్ అంటాం. సో అలానే ఒక హైబ్రిడ్ ఓడ అన్నమాట ఇదే. కానీ ఇది ఎక్కువ భాగం అయితే గాలితో మాత్రమే ప్రయాణిస్తుంది, కొంత భాగం ఫ్యూయల్తో ప్రయాణించే సామర్థ్యం కూడా కలిగి ఉందన్నమాట. అదనమాట సంగతి. సో నాకు నిజంగా షాక్ అయిపోయాను నేను. వరల్డ్ మొత్తం తిరిగి రావడం ఏంటండి అసలు? ప్రపంచంలో ఉన్న అన్ని సముద్రాలు తిరిగేసి మళ్ళీ ఇండియాకు వచ్చేసింది అని అంటే అసలు ఎలా సాధ్యం? ఓన్లీ గాలితో ప్రయాణించే ఓడ అంటే ఇట్స్ రియల్లీ అమేజింగ్. సో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అని మొన్న 2026లో రీసెంట్గా ఈ ఇయర్లోని వైజాగ్లో జరిగింది. మనందరికీ తెలుసు చాలా పెద్ద ఒక ఏమంటారు దాన్ని, రివ్యూ అనమాట. ఒక ఫ్లీట్ రివ్యూ జరిగింది అది మనకి సీస్ దగ్గర, లైక్ వైజాగ్లో మనకి కండక్ట్ చేయడం జరిగింది అనమాట. దాన్ని చాలామంది చూసాం మనం. అంటే నిన్నో మొన్నో కాదులేండి, రీసెంట్గా అంటే ఫిబ్రవరి 15 జరిగింది ఆ ప్రోగ్రామ్. సో దీన్ని నేను చూశాను, అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. సో అందుకని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో వీటి గురించి ఏంటంటే పిల్లలందరికీ చెప్పండి అని చూపించండి, మన దేశ సంపద గురించి మన నెక్స్ట్ జనరేషన్స్కి ఖచ్చితంగా తెలియాలి. ఏమో ఒక పాప మనసులో అది చూడగానే నేను కూడా ఒక నేవల్ ఆఫీసర్ అవ్వాలి అనుకోవచ్చేమో, తెలియదు కదా. సో నేను కూడా ఇలానే షిప్ని ధైర్యంగా నడపాలి అని అనుకోవచ్చేమో, లేదా దాంట్లో ఏదైనా ఒక వర్క్ని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించవచ్చు. ఎందుకంటే ఆసక్తి కలగాలి అని అంటే అవగాహన ఉండాలి, కాదంటారా చెప్పండి? సో ఆ అవగాహనని నెక్స్ట్ జనరేషన్స్కి కల్పిద్దాం. సో ఇంటర్ అవ్వగానే, టెన్త్ అవ్వగానే సేమ్ అదే బీటెక్, సేమ్ అదే ఇంజనీరింగ్, సేమ్ అదే డాక్టర్స్, సేమ్ అయ్యే చార్టెడ్ అకౌంటెంట్స్, ఇవి మాత్రమే జాబ్స్ కాదు ఇంకా చాలా ఉన్నాయి అనే విషయాలు మనం చెప్తేనే తెలుస్తుంది. సో వాళ్ళకి ఒక వేని ఒక పాత్ని ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా పేరెంట్స్ అండ్ ఇంట్లో ఉండే పెద్దలు అండ్ దగ్గరలో ఉండే టీచర్స్ వీళ్ళందరూ ఖచ్చితంగా ఒక ఎక్స్పాన్షన్ అనేది ఇస్తేనే వాళ్ళకి కొత్త జాబ్స్ గురించి ఒక కొత్త ప్యాషన్ని వాళ్ళు వెతుక్కోగలుగుతారు. అదన్నమాట. సో జోరుగా హుషారుగా మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ 10 o'clock అయిపోతుంది కాబట్టి ఒక బ్యూటిఫుల్ సాంగ్తో ఈనాటి షో నేను చేద్దాం. అండ్ 10 to 11 బ్యూటిఫుల్ వండర్ఫుల్ సాంగ్స్తో పాటు మరిన్ని విషయాలు ముచ్చటించేయడానికి నేను కూడా మీతో ఉంటాను. జస్ట్ స్టే ట్యూన్ 101.5 FM విత్ భారతి. నేను మీ ఆర్జే ప్రజ్ఞ. సో జస్ట్ స్టే ట్యూన్. ఇప్పుడైతే సూపర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ కడలి, కడలి మూవీ నుంచి గుంజుకున్నా అనే సాంగ్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో వనమాలి గారి సాహిత్యంతో వచ్చిన ఈ పాట, ఇంకా శక్తిశ్రీ గోపాలన్ గారు పాడి వినిపించారనమాట. సో ఈ పాట మీ అందరి కోసం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. కడప ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ఈ నెలలో ప్రారంభిస్తామని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 2028 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది లక్ష్యమని అన్నారు. పుట్టపర్తి కేంద్రంగా 15,000 కోట్ల రూపాయల పెట్టుబడితో యుద్ద విమానాల తయారీ కేంద్రం త్వరలో రానుందని వెల్లడించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ 2.0 పథకం కింద ఈ నెలాఖరు నాటికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 100,000 గృహాలు మంజూరు చేయనున్నట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఘన వ్యర్థాల నిర్వహణ 2026 నియమాలు రాష్ట్రంలో అమలయ్యేలా కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా, పట్టణ, పంచాయతీల వారీగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సూచించింది. రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 658,964 తలసరి ఆదాయంతో విశాఖపట్నం జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, పార్వతీపురం మన్యం జిల్లా 156,875తో చివరి స్థానంలో ఉంది. కలెక్టర్ల సదస్సులో ప్రణాళిక శాఖ అధికారులు ఆయా వివరాలను ముఖ్యమంత్రికి వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో మరో 3.20 లక్షల ప్రవేశాలు పెంచాలని రాష్ట విద్యాశాఖ లక్ష్యంగా నిర్ణయించిందని అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి నిన్న ప్రారంభించారు. పెదకల్లేపల్లి గ్రామంలో ఉపాధి హామీ 11 నిధులతో నిర్మించిన 3 సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే 91 లక్షల రూపాయల వ్యయంతో మోపిదేవి నుంచి వెంకటాపురం వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్కు వెలుగొండ ప్రాజెక్టు అత్యంత కీలకమని, దీన్ని వేగంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల

శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు సొరంగాల్లో జరుగుతున్న పనులను మంత్రి నిన్న పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గుంటూరు నగరానికి చెందిన శ్రీ నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం ప్రాజెక్టుకు రాష్ట ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ రోజు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వరదలు, భూకంపాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలకు గురైన ప్రజలకు సహాయం అందజేయడం, వారి ప్రాణాలను కాపాడటానికి రెడ్ క్రాస్ సంస్థలు చేస్తున్న కృషిని గుర్తించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ఇకపై కొత్త వాహనాల రిజిస్టేషన్ ప్రక్రియ 24 గంటల్లోనే పూర్తి కానుంది. ఎటువంటి జాప్యాలు లేకుండా వాహనదారులకు వెంటనే రిజిస్టేషన్ జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో రవాణా శాఖ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టింది.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం 101.3 ఎఫ్ఎం వివిధ భారతి. అండ్ మనము నమీనాటి హరివిల్లు ప్రోగ్రామ్ లో అండ్ 10:11 ఈజ్ ద టైమ్ నో. అండ్ అలా వెళ్ళిపోతూ ఉంది సమయం అయితే, అస్సలు పిల్లలకి అనిపిస్తూ ఉంటుంది సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి అని చెప్పేసి ఎగ్జైట్మెంట్లో వాళ్ళు ఆ ఎగ్జైట్మెంట్ని ఫీల్ అయ్యేలోపే సుఖమైపోయాయి.

అని అని కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ సగానికి వచ్చిన తర్వాత కొన్నే ఉన్నాయి అని అప్పుడు పేరెంట్స్ రియాక్షన్ ఉంటుంది, అమ్మయ్య అయిపోవచ్చుని రేపటి నుంచి స్కూల్కి వెళ్ళిపోతారు. ఇది పేరెంట్స్ రియాక్షన్. సో ఒక్క నెలలోనే మిక్స్డ్ రియాక్షన్స్ అండ్ ఆపోజిట్ రియాక్షన్స్ చూడాలి అని అంటే ఈ 1 మంత్లో మాత్రమే సాధ్యం అవుతుంది అదన్నమాట. సో ఇంట్లో ఆవకాయ సీజన్ నడుస్తూ ఉంటుంది అండ్ అలానే పిల్లలు సమ్మర్ వెకేషన్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు, అటు ఇటు టూర్స్ వెళ్ళొచ్చే వాళ్ళు ఉంటారు అండ్ కొత్త స్కిల్ని లెర్న్ చేయాలి అనుకునే పిల్లలకి ఇది ఒక మంచి అవకాశం ఉంటుంది. సో వాటి గురించి మనం మాట్లాడుకుందాము, ఎలాంటి స్కిల్స్ అండ్ పిల్లలు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ పిల్లలకి పేరెంట్స్ అనేవాళ్ళు ఎలా గైడెన్స్ ఇవ్వచ్చు అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అండ్ 10:13 అయిపోయింది కాబట్టి వండర్ఫుల్ సాంగ్కి టైం వచ్చేసింది. అండ్ ఉన్నది ఒకటే జిందగీ మూవీ నుంచి, ఉన్నది ఒకటే జిందగీ ఈ పాట నేను వినిపించేస్తున్నాను నా గొంతులో కాదు. సో ఈ పాటని ఒరిజినల్గా మనకి వినిపించారు సాగర్ పాడి వినిపించారు డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో. శ్రీమణి గారి సాహిత్యంతో దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన ఈ పాట మీ అందరి కోసం, ఉన్నది ఒకటే జిందగీ. సో జస్ట్ స్టే ట్యూన్డ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.

యా, ఇప్పుడు నేను చెప్పబోయే సిచ్యుయేషన్కి ఈ టూ సాంగ్స్ కరెక్ట్గా యాప్ట్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఆ టూ సాంగ్స్ని ప్లే చేశాను, సో ఉన్నది ఒకటే జిందగీ మూవీలో విన్నాం ఇందాక. ఇప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీ నుంచి వండర్ఫుల్ బీట్ విన్నాం. సో ఈ సమ్మర్ వెకేషన్స్కి పిల్లలు ఈ ఎంజాయ్ మూడ్లోనే ఉంటారు. సో వాళ్ళని ఎప్పుడు మార్నింగ్ ప్రొద్దుటే 9 o'clock కల్లా స్కూల్కి వెళ్ళాలి అని అంటే ఒక చిన్న టైం టేబుల్ ఇంట్లో నడుస్తూ ఉంటుంది. సో 8 కల్లా రెడీ అవుతూ ఉండాలి, అండ్ ఏ టైంకి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, ఏ టైంకి స్నానం చేయాలి, ఏ టైంకి అండ్ యోగా అండ్ సంథింగ్ ఇలాంటి చిన్న చిన్న సైక్లింగ్స్ అని, లేకపోతే ఏదైనా ఒక విద్యను నేర్చుకోవడానికి బయటకు వెళ్ళి రావటం, ఇట్లా ఏదో ఒక టైం టేబుల్ ఉంటుంది కదా. సో హాలిడే అనగానే వాళ్ళకి ఏంటంటే వీటన్నిటికీ ముఖ్యంగా స్కూల్కి హాలిడే అనగానే ఆహా డే మొత్తం నాకు ఖాళీనే అని ఒక థాట్లో ఉంటారు. సో ఫస్ట్లీ మనం బ్రెయిన్ని సెట్ చేయగలగాలి, లైక్ రేపటి నుంచి మనకి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి యా నువ్వు చక్కగా ఎంజాయ్ చేసే టైం అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మనము ఏదైతే స్కూల్లో ఒక 8 hours ఉంటామా, ఈ 8 hours మనకి ఇంట్లో హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఎంజాయ్ అంటే ఏంటి నీ పాయింట్ ఆఫ్ వ్యూలో, లైక్ టీవీ చూడడము, లేదంటే రేడియో వినటము, లేదంటే ఫోన్ని స్క్రాల్ చేయడము, ఇట్లాంటివన్నీ ఒక ఎంజాయ్మెంట్ ఆఫ్ ప్యాటర్న్లోకి వస్తాయన్నమాట. సో పిల్లలు వీటిని ముందుగా విజువల్గా మనం ఏదైతే చూస్తామో వాటికి ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి, నాట్ ఈవెన్ స్క్రీన్స్ అండ్ పిల్లలు పెద్దవాళ్ళైనా ఏదైనా ఒక హ్యూమన్ మైండ్ అనేది విజువలైజేషన్కి ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో విన్నదానికంటే చూసిన దాన్ని ఎక్కువగా నమ్ముతుంది అనమాట, అండ్ దాన్ని ఎంజాయ్ చేయగలుగుతుంది. కాబట్టి ఎక్కువగా ఫోన్స్కి అడిక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనేది పేరెంట్ ముందు అవగాహన పెంచుకోవాలి. సో పిల్లలతో మాట్లాడే విధానంలో కొన్ని మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్న విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్లీ మీ బ్రెయిన్ని సెట్ చేసుకొని ఆ తర్వాత కిడ్స్ బ్రెయిన్ని సెట్ చేయండి. సో ఇంత ఎంజాయ్మెంట్ టైంలో మనం ఒక్క 1 hour ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ చేద్దాం, లైక్ ఆడుకుందాం. ఇది ఈవినింగ్ టైంలో. సో మీ వాళ్ళతో పాటు మీరు కూడా కాస్త టైంని, మీ వాలీబుల్ టైంని పిల్లలతో ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి. లైక్ మీరు చిన్నప్పుడు ఆడుకొని మర్చిపోయి ఉన్న ఆటలు అయి ఉండొచ్చు, లైక్ నాట్ ఈవెన్ ఫిజికల్ యాక్టివిటీ. మనం గ్రౌండ్లో మేము ఎక్కడ పరిగెత్తగలమండి అంతసేపు అని అంటే, లేదు బోర్డ్ గేమ్స్ ఆడండి, ఒక వాల్యుబుల్ టైంని స్పెండ్ చేయండి. చాలా రకాల కార్డ్ గేమ్స్ ఉంటాయి, బోర్డ్ గేమ్స్ ఉంటాయి, మైండ్ గేమ్స్ ఉంటాయి. చిన్న ఒక లాజికల్ క్వశ్చన్ అడగండి, దీన్ని సాల్వ్ చేయగలవా అని అడగండి. అది సాల్వ్ చేస్తే నీకు గిఫ్ట్ వస్తుంది, లేదా నేను ఇంత ఇస్తాను. ఆ సమ్మర్ వెకేషన్ 30 days నువ్వు చేసిన దానికి నేను కనుక ఇంప్రెస్ అయితే నీ కిట్టి బ్యాంక్లోకి డైలీ ఇంత అమౌంట్ నేను వేస్తాను. సో ఆ అమౌంట్తో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక న్యూ బ్యాగ్ని వాళ్ళ ఓన్ మనీతో వాళ్ళు కొనుక్కున్నారు అనే ఒక సాటిస్ఫాక్షన్, నాట్ ఈవెన్ అ బ్యాగ్, ఏదైనా ఒక థింగ్ని మనం కొనిచ్చేలాగా, వాళ్ళు సంపాదించుకున్న డబ్బులతో వాళ్ళే క్రియేట్ చేసుకునేలాగా మనం కనుక చేస్తే అక్కడ సెల్ఫ్ డిసిప్లిన్ వస్తుంది, టైం మేనేజ్మెంట్ వస్తుంది, అండ్ ఫిజికల్ థింకింగ్తో పాటు మెంటల్ థింకింగ్ పెరుగుతుంది, అండ్ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అరే నేను కూడా గెయిన్ చేయగలను, నా మనీతో కొనుక్కున్నాను ఇది అనే ఒక ఇన్నర్ ఫీల్ ఉంటుంది చూసారా, అది ఎంత ఇచ్చినా తక్కువే. ఇలాంటివి మనం అలవాటు చేయాలి అనంటే ఖచ్చితంగా పిల్లలతో మోర్ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేయాలి. సో ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాము. 10:25 ఈజ్ ద టైం నా. ఇప్పుడైతే సూపర్ పాట వచ్చేస్తుంది, ఉయ్యాల జంపల మూవీ నుంచి ఉయ్యాలైనా జంపాలైనా అనే సాంగ్. వింటూ ఉండండి, జస్ట్ స్టే ట్యూన్డ్.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాణ్యతలో రాజీ లేదు,
1: ధరలో సాటి రాదు,
0: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
1: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
0: విజయ వంట నూనెలు.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ఎస్ వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం 101.3 FM వివిధ భారతి అని నేను మీ ఆర్జే ప్రజ్ఞ. అండ్ వీకెండ్కి దగ్గరలో ఉన్నాం, సో పిల్లలకైతే వీకెండ్ లేదు ఏం లేదు, అన్ని హాలిడేసే, శుభ్రంగా ఎంజాయ్ చేసుకునే టైము అని అనుకుని పిల్లలు ఫిక్స్ అవుతూ ఉంటారండి. సో పేరెంట్స్ ఏంటంటే, లేదు మార్నింగే లెగాలి, హాలిడే అయితే ఏంటి పొద్దుటే లెగ్గుడుదా, లెగాలి అంతే, అదే టైం టేబుల్ మెయింటైన్ చేయాల్సిందే అని చెప్పేసి చాలామంది స్ట్రిక్ట్గా బిహేవ్ చేస్తూ ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. సో ఎందుకంటే అదే టైం టేబుల్ని ఫాలో అయితేనే కదా నెక్స్ట్ వెళ్ళబోయే నెలలు, అంటే నెక్స్ట్ నెక్స్ట్ క్లాసెస్కి వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది, ఆ ప్యాటర్న్ మిస్ అయితే మళ్ళీ అప్పుడు ఇబ్బంది పడతారు అని ఒక ఆలోచన, అది కూడా కరెక్టే. కాకపోతే కొంచెం సడలింపు ఇవ్వండి, సేమ్ అదే టిపికల్ రూల్స్, సేమ్ అదే కంటిన్యూ రీడింగ్, కంటిన్యూ లిజనింగ్, కంటిన్యూ షౌటింగ్, ఇవన్నీ ఇంట్లో ఉండే వాళ్ళకి ఒక హెల్దీ అవేర్నెస్ అయితే ఖచ్చితంగా ఉండదు. ఖచ్చితంగా పిల్లలు ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నప్పుడు ఆ మెంటల్ స్ట్రెస్ అయితే ఉంటుంది, నిమిషానికి ఒకసారి నాకు ఇది కావాలి అంటూ ఉంటారు, లేదు అంటే ఇది నేను ఇది చేస్తాను నాకు ఇది కొనిపెట్టు అని అడుగుతూ ఉంటారు, సో నేను ఇది చైనా అని అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు క్యూరియాసిటీగా ఏదైనా ఒకటి చెయ్యాలి అని అనుకున్నప్పుడు మనల్ని లక్ష అడుగుతారు. ఓకే, సో పేరెంట్స్గా మరి పెద్దవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని అంటే ఇప్పుడు వద్దులే తర్వాత చూద్దాంలే అని కాకుండా మనవంతుగా మనం ఏం ఇవ్వగలము ఆ చిన్నపిల్లలకి అనేది యాజ్ ఎ పేరెంట్గా ఆలోచించాలన్నమాట. అంటే సపోజ్ ఏదైనా ఒక క్రాఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, సో దానికి ఒక ప్లాస్టిక్ గ్లాసెస్ కావాలి, లేదంటే ఒక ఏదైనా ఒక డిస్పోజబుల్ ఐటమ్స్ కావాల్సి వస్తాయి, లేదంటే ఒక షీట్స్, కలర్ షీట్స్ కావాల్సి వస్తాయి, వెళ్ళి తెచ్చుకోలే ఇప్పుడు వద్దులే, లేదంటే ఇప్పుడు అవసరమా అది, ఇలాంటివన్నీ కాకుండా చిన్న చిన్న ఐటమ్స్ని వాళ్ళు అడిగినప్పుడు ఇస్తూ ఉంటే వాళ్ళకి చేయాలి అనే ఒక యాంగ్జైటీ కలుగుతుందన్నమాట. సో పేరెంట్స్ అందరూ ఖచ్చితంగా విసుక్కోకుండా వాళ్ళు చేయాలి అనుకున్నవి చేయినిస్తే ఆ నెక్స్ట్ 1 అవర్ మీరు చెయ్యొద్దు అన్నా కూడా అవి చేస్తూ ఉంటారు, నెక్స్ట్ డేకి ఏం చేయాలి అనే ఆలోచన కూడా వాళ్ళలో వస్తుంది. అండ్ మొబైల్లో ఏదైతే స్క్రోల్ చేస్తూ ఉంటామో అనవసరమైనటువంటి కంటెంట్ కాకుండా వాళ్ళకి అవసరమైన కంటెంట్ని వాళ్ళు వెతుక్కోగలిగే నేచర్ని వాళ్ళకి ఓన్గా బిల్డ్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో ఫస్ట్లీ మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ స్టోరీస్ గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ బుక్ రీడింగ్ ఎలా అలవాటు చేసుకోవాలి పిల్లలకి అనే విషయాల గురించి నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ టాపిక్ని కంటిన్యూ చేస్తూ ఉంటాను. 10:40 అయిపోయింది కాబట్టి, సో 11 o'clock వరకు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు యాజ్ ఎ పేరెంట్గా అండ్ యాజ్ ఎ కిడ్గా వాళ్ళెలా ఊహిస్తారు, వీళ్ళెలా సూచిస్తారు అనే విషయాల గురించి నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో వింటూ ఉండండి బ్యూటిఫుల్ సాంగ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ వాన మూవీ నుంచి ఎదుట నిలిచింది చూడు అనే పాట వినిపిస్తున్నాను, కార్తీక్ గారి బ్యూటిఫుల్ వాయిస్లో వచ్చిన ఈ పాట, సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి సాహిత్యంతో వచ్చింది. అండ్ వినయ్ ఇంకా మీరా చోప్రా నటించారు మనందరికీ తెలుసు వాన మూవీ నుంచి ఈ వండర్ఫుల్ వెయిట్.

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: మనకి చాలా మంది మెసేజెస్ అయితే పంపిస్తున్నారు, గుడ్ మార్నింగ్ చెప్తూ ఉన్నారు, అని విజయవాడ శ్రోతలు కోరిన పాటలు వినిపిస్తున్నారు అంటూ మనకి అశోక్ నగర్ అంబికా సుబ్బారావు గారు మనకు మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ చెప్తూ ఉన్నారు. రాఘవ గుడ్ మార్నింగ్ అంటున్నారు, ఎంత చక్కగా ఇమిటేషన్ చేశారు పేరెంట్స్ లాగా అంటూ. రాజేష్ హిందూపూర్ నుంచి, సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి మనకు మెసేజ్ పంపించారండి. ఆల్సో గ్రేట్ ఏఐఆర్ షిప్ ఎయిర్ షిప్ గురించి ఏఐఆర్లో చెప్పడం

బాగుంది అంటూ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్ పంపించారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ అండ్ ఆల్. ఓకే, మనం మాట్లాడుకుంటూ ఉన్నాం హరివిల్లులో అండ్ పేరెంటింగ్ టాపిక్ గురించి, లైక్ ముఖ్యంగా వెకేషన్ టైంలో, సమ్మర్ వెకేషన్స్లో. సో సమ్మర్ వెకేషన్ అంటే పిల్లలకి ఫ్రీడమ్ మాత్రమే కాదు కదా, పేరెంట్స్కి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. అంటే పిల్లలు వర్డ్స్ కంటే పేరెంట్స్ బిహేవియర్ నుంచి ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారు. లైక్ రష్లో ఉండి, కోపంలో ఉండి అరిచేస్తే వాళ్ళు కోపం వచ్చినప్పుడు అలానే రియాక్ట్ అవ్వాలేమో అని చెప్పేసి అదే తీసుకుంటారు. సో బిజీ పేరెంట్స్ కన్నా ఎమోషనల్లీ అవైలబుల్ పేరెంట్స్ పిల్లలకి ఎక్కువ అవసరం అనేది చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉన్న విషయం. సో సమ్మర్ వెకేషన్స్లో మెమరీస్ని క్రియేట్ చేయాలండి, ఓన్లీ షెడ్యూల్స్ కాదు. సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా ఉండాలి, ఈ టైం నుంచి ఇలా ఉండాలి, ఇలాంటి వాటికంటే పిల్లలు ఎక్కువగా కనెక్ట్ అయ్యేది ఎమోషనల్ బాండింగ్కి కనెక్ట్ అవుతూ ఉంటారు. సో మీరు చెప్పండి అసలు, సో వినే లిజనర్స్ అందరికీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, మీరు మీ ఆన్సర్స్, అది మీ యొక్క క్రియేటివ్ ఆన్సర్స్ని నాకు పంపించండి, నేను మిగతా శ్రోతలందరితో షేర్ చేసుకుంటాను. సమ్మర్ హాలిడేస్ అంటే మీకు మీ చిన్నప్పుడు ఏం గుర్తొస్తుంది? అంటే మీ చిన్నప్పటి సమ్మర్ వెకేషన్స్ గుర్తున్నాయా మీకు? ఓకే, గుర్తుంటే అప్పట్లో ఎక్కువగా ఏం చేసేవాళ్ళు అండ్ మీకు ఫస్ట్ మెమరీలోకి వచ్చేది ఏంటి? సో ఇప్పటి పిల్లల వెకేషన్స్ బెటర్ అంటారా, లేదా అప్పటి జనరేషన్స్ లైక్ మీ జనరేషన్స్ వెకేషన్స్ బెటర్గా ఉన్నాయా? ఈ టూ క్వశ్చన్స్కి నాకు ఎస్ఎంఎస్ పంపించండి. వెకేషన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎవరైనా అమ్మమ్మల ఊళ్ళకి, లేదంటే అత్తయ్యల ఊళ్ళకి, లేదంటే కొత్త కొత్త ప్రదేశాలకి ఇలాంటివి వెళ్తూ ఉంటాయి కదా, వాటిని మనం వెకేషన్స్ అంటాం. సో అప్పటివి బాగున్నాయా లేదంటే ఇప్పటివి బెటర్ అంటారా? సో ఫస్ట్లీ వెకేషన్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది ఫస్ట్ రూల్, ఇది నా క్వశ్చన్స్ అనమాట. సో వీటిలో మీకు ఏదనిపిస్తే అది చక్కగా ఆన్సర్ రాసి నాకు ఎస్ఎంఎస్ పంపించండి 0866 24 3814 అనే నెంబర్కి నాకు ఎస్ఎంఎస్ పంపించండి. మిగతా శ్రోతలందరికీ మీ మనసులో ఉండే భావాల్ని వ్యక్తీకరించడానికి ఇది ఒక మంచి సమయం అండ్ మంచి అంశం కూడా దొరికింది కాబట్టి మీ భావాల్ని కమాన్ టైప్ చేసి నాకు పంపించండి. సమ్మర్ వెకేషన్ ఇస్ ద బెస్ట్ టాపిక్ యా, సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు సాంగ్ వచ్చేసింది, సాంగ్ తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని మీట్ అవుతాను అండ్ ఇంకా చాలా మంచి విషయాలు మాట్లాడుకుందాము. సో యజ్ఞ మూవీ నుంచి వండర్ఫుల్ సాంగ్ ఏం చేసావో నా మనసు.

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

ఎస్ విండో వినిపిస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. 10:56 ఈస్ ద టైమ్ నౌ. అండ్ నేను మీ ఆర్జే ప్రజ్ఞ. మనం మాట్లాడుకుంటున్నాము హరివిల్లులో ఒక బ్యూటిఫుల్ టాపిక్ గురించి, అండ్ సమ్మర్ వెకేషన్స్ గురించి. నేను అడిగాను ఇందాక మీ ఏజ్ ఆఫ్ సమ్మర్ వెకేషన్స్ ఎలా ఉండేవి అప్పట్లో, అండ్ ఇప్పుడు ఉన్నటువంటి వెకేషన్స్ని ఎలా ఫీల్ అవుతున్నారు అని. సో గుడ్ మార్నింగ్ చెప్తూ మనకి మెసేజ్ పంపించారు. ఇన్ సమ్మర్ హాలిడేస్ ఫస్ట్ అమ్మ హౌస్ అండ్ కెనాల్ స్విమ్మింగ్ అంటూ మెసేజ్ పెట్టారు. దుర్గా సునీత ప్రీతి అండ్ బళ్ళారి నుంచి, కర్ణాటక నుంచి మెసేజ్ పంపించారు. ఎగ్జాక్ట్లీ అండి. సో అప్పట్లో చక్కగా స్విమ్మింగ్ క్లాసెస్ ఎక్కువ అటెండ్ అయ్యేవాళ్ళు. ఏ చిన్న పిల్లకాలో కనిపించినా అక్కడి నుంచి దూకేయడం, ఆ తర్వాత బయటకు వచ్చాక చెట్ల నుంచి ఆ దగ్గరలో ఉన్న నేచర్ని ఎంజాయ్ చేస్తూ చెట్లకు ఉన్నటువంటి మ్యాంగోస్ కానీ ఉసిరికాయలు కానీ ఏవైనా కానీ చక్కగా ఆ రిలేషన్స్, ఆ బాండింగ్, ఆ నేచర్తో కనెక్టివిటీ అన్నీ అట్లుండే. మరి ఇప్పుడు చెప్పలేం. నెక్స్ట్ మనకి మెసేజ్ వచ్చింది, ఐ గో టు మై గ్రాండ్ మదర్స్ విలేజ్, ఫుల్లీ ఎంజాయ్డ్ స్విమ్మింగ్ అండ్ గేమ్స్. ఓకే, ఫ్రమ్ చెల్లపందిరి రామర్ అంటూ మెసేజ్ పంపించారు మోనిషా.

0: మధురై తమిళనాడు నుంచి మనకు మెసేజ్ చేశారు. సో నైస్ ఆఫ్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్. అండ్ నెక్స్ట్, గుడ్ మార్నింగ్, నా పేరు పూజారి ధనుంజయ, అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి మెసేజ్ పంపిస్తున్నారు. అండ్ వెకేషన్స్ గురించి అయితే ఏమీ మాట్లాడలేదు కానీ, నెక్స్ట్ సునీత మనకు మెసేజ్ పంపించారు, సమ్మర్ హాలిడేస్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ మెసేజ్ పంపించారు. ఓకే, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు నాకు చాలా ఇష్టం అంటూ మెసేజ్ పంపించారు. ఓకే, నెక్స్ట్ అలానే రాజా రవీంద్ర గారు మనకు మెసేజ్ పంపించారనమాట, సమ్మర్ వెకేషన్స్ అప్పట్లోనే బాగుండేవి, ఇప్పుడేమీ అనిపించట్లేదు అంటూ. ఓకే, ఎనీవే, సో మరి మంచి మంచి థాట్స్ అన్ని షేర్ చేసుకున్నారు మన లిజనర్స్ అందరూ. అయితే ఇంకా ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, పిల్లలు పెద్దవాళ్ళు అవడానికి సంవత్సరాలు పట్టేస్తుందండి, కానీ చైల్డ్హుడ్ మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది నాకు. అందుకే ఈ సమ్మర్లో వాళ్ళతో మాట్లాడండి, ఆడండి, వాళ్ళని వినండి, జడ్జ్ చేయకుండా అండర్స్టాండ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళు గుర్తుపెట్టుకునేది మీరు కొనిచ్చిన థింగ్సో టాయ్సో కాదనమాట, మీరు ఇచ్చిన టైం. సో ఆ వాల్యుబుల్ టైంని వాళ్ళు మెమరైజ్ చేసుకుంటూనే ఉంటారు లైఫ్ లాంగ్. సో నా టైంలో వెకేషన్స్ని ఇప్పుడు నేను ఎలా మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఒక 40 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ మీ సమ్మర్ వెకేషన్స్ ఎలా ఉండయి అని. సో మీకంటూ గుర్తు చేసుకోవడానికి కొన్ని మెమరీస్ ఎలా అయితే ఉన్నాయో వాళ్ళకు కూడా మెమరీస్ని క్రియేట్ చేసి ఇస్తే ఆ నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి నా సమ్మర్లో అలా ఉండేది అని చెప్పుకోనొచ్చు. సో అదనమాట, ఐ హోప్ మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ మిమ్మల్ని మళ్ళీ వచ్చి మీట్ అయ్యే వరకు ఈ సమ్మర్ వెకేషన్స్ని బాగా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఆర్జే కూడా సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఫుల్లీ ఎంటర్టైన్ చేయడానికి, అండ్ గ్రేట్ వీకెండ్ కూడా ముందుంది కాబట్టి హాయిగా ఎంజాయ్ చేయండి. సో కీప్ స్మైలింగ్ అండ్ కీప్ రాకింగ్ ప్రజ్ఞా, సైనింగ్ ఆఫ్, టాటా, బాయ్ బాయ్.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతూ రాణి. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. అమరావతి సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో వేసవి ప్రణాళికలు, సంక్షేమం, రెవెన్యూ, విద్య, నైపుణ్యాభివృద్ది, శాంతి భద్రతలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. రాజధాని అమరావతిలో భూసేకరణకు సంబంధించిన అపరిష్కృత సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అదనపు అధికారులను నియమించిందని సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు తెలిపారు. గుంటూరు జిల్లా రాయపూడి గ్రామంలో 43.82 ఎకరాల భూసేకరణ అంశంపై నిర్వహించిన గ్రామసభలో రైతులతో ఆయన సమావేశమై చర్చించారు. రాష్ట విద్యాశాఖకు సంబంధించిన అన్ని అంశాల కోసం సమగ్ర డాష్ బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యకు సంబంధించిన కీలక పనితీరు సూచికలతో డాష్ బోర్డును రూపొందించినట్లు వెల్లడించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి నిన్న ప్రారంభించారు. పెదకళ్లేపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన 3 సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే 91 లక్షల రూపాయల వ్యయంతో మోపిదేవి నుంచి వెంకటాపురం వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్కు వెలుగొండ ప్రాజెక్టు అత్యంత కీలకమని, దీన్ని వేగంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు సొరంగాల్లో జరుగుతున్న పనులను మంత్రి నిన్న పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గుంటూరు నగరానికి చెందిన శ్రీ నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం ప్రాజెక్టుకు రాష్ట ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. భూసారాన్ని పెంపొందించేందుకు, పంటల దిగుబడులను పెంచేందుకు పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీ ధరలపై రైతు సేవా కేంద్రాల వద్ద రైతులకు అందుబాటులో ఉంచామని ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖాధికారి హబీబ్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరు సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ భాస్కర్ భట్ల రఘుమ రచించగా చక్రీ మ్యూజిక్ కంపోజ్ చేయగా మరి చక్రీయ బండి అద్భుతమైన పాట నిరంతి మూవీ నుంచి ఉన్నారు. మీరు ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సూర్య సమయం 11:35 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మరి నేనైతే మీ ఆర్జే నగేష్ మాట్లాడుతున్నాను. మరి మనమైతే ఎంచక్క సినిమా కబుర్లకి వచ్చేసాం. సినిమా కబుర్లో మీకు తెలుసు కదండి, సో అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారని చెప్పి అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే మీతో ముచ్చటానికి సాయంత్రం 5 గంటల ధూమ్ ధామ్గా మీతో ఎంజాయ్ చేయించడానికి, కేరీతలు కొట్టించడానికి, ఆడించడానికి, పాడించడానికి వచ్చేసాను. సో మీకోసం అయితే మంచి పాటలతో పాటు మిమ్మల్ని అలరించే కొత్త కొత్త విషయాలు కూడా మీతో పంచుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మనమైతే సినిమా కబుర్లో ఉన్నాం. సినిమా కబుర్లో మంచి విషయాలు తెలుసుకునే ముందు ఒక పాట నేద్దాం. సో సినిమా కబుర్లో ఈరోజు చాలా చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సినిమాలన్నీ రాబోతున్నాయి. సో పెండింగ్ పడ్డ సినిమాలన్నీ కూడా మేము ఫలానా రోజు సినిమా రిలీజ్ చేసేస్తాము, మరి ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నాము, దీంట్లో ఎలిమెంట్స్ ఇవి ఉంటాయి, సో హీరో ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, హీరోయిన్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇలా సినిమాకి కావాల్సిన అన్ని స్టఫ్ నేనైతే మీకు అందించబోతున్నాను. సో మీకోసం అయితే ఒక పాట వచ్చింది, ఆ పాట తర్వాత మిగతా విషయాలు మాట్లాడుతున్నాం. మరి ఇంటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ఎస్ ఠాగూర్ మూవీలో చూసే సాంకేతికం చేశారు, చంద్రబోస్ లిరిక్స్ అందించగా, శంకర్ మహాదేవన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా. మరి శంకర్ మహాదేవన్ పాడిన అద్భుతమైన పాట దీని వేశారు. మీరు చూపు చేస్తుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 11:19:36 అవుతుంది. మనమైతే సినిమా కవర్లో మంచి పాటలతో పాటు మంచి విషయాలు కూడా తెలుసుకున్నాం. సో సినిమా హిట్ అవ్వాలంటే ఏం కావాలి? సో ఆ హీరో పర్ఫార్మెన్స్ కానీ, నిర్మాత ఎలా నిర్మిస్తున్నారు, తర్వాత ఆ కంటెంట్, ఆ ఎలిమెంట్స్, లోపల ఉన్న గ్రాఫిక్స్, ఫైట్స్, కథ ఇవన్నీ సమకూర్తేనే దీనికి అంతా కూడా అవుతుంది. కాకపోతే ఇంకో కోణంలో చూస్తే కనుక ఆ సినిమా ప్రేక్షకులు ఆదరిస్తేనే అది హిట్టా ఫట్టా అనేది తెలుస్తుంది. సో అలాంటి విషయాలు ఈరోజు చెప్తున్నాను. సో ఎందుకు ఈ విషయాలు చెప్తున్నావు నగేష్ అంటే కనుక, మరి ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నాం, అసలు ఇప్పటికే ఒకసారి మళ్ళీ ఒకసారి అట్లా వాయిదాలు పడుతూ వస్తుంటే మేము ఎప్పుడని టికెట్ బుక్ చేసుకోవాలి, ఆ రోజు వీక్ ఆఫ్లు పెట్టుకోవాలా, లీవ్లు తీసుకోవాలా, బెనిఫిషియల్ చూడాలా అని ఎదురు చూస్తున్నారు. ఇంతకీ స్ట్రైట్గా చెప్పేమంటారా, పెద్ద సినిమా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అది మరో లగన్లా ఉంటుందా, లేకపోతే ఇంకా డిఫరెంట్గా సుకుమార్ అని ప్లాన్ చేశారా అనేది తెలియదైతే కానీ, ఈ మధ్య జరిగినటువంటి ఒక ఫంక్షన్లో అంటే చెప్పడం జరిగింది అనమాట. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్కి పెద్ద రిలీజ్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, మేము డేట్ని పక్కాగా ఇచ్చేస్తున్నామని చెప్పి అన్నారు. అది ఎప్పుడో కాదు, జూన్4న రిలీజ్ అవుతుందని క్లియర్గా చెప్పడం జరిగింది. అసలు మార్చిలోనే అనుకున్న ఈ సినిమా ఏప్రిల్ 30 దాకా వాయిదా పడుతూ వచ్చిందనమాట. అలా ఒకసారి రెండుసార్లు జరిగింది. సో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాటలో ఇప్పటికే ఆల్రెడీ చాలామందిలో హైప్ లేనాయి. 2-3 పాటలు అయితే గ్లిమ్స్ కూడా వచ్చాయన్నమాట. సో చాలామంది అనుకుంటున్నారు, మొన్న శుక్రవారం జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో, పోయిన వారం జరిగిన ప్రెస్ మీట్లో ఈ విషయాన్ని వీళ్ళు చెప్పడం జరిగింది అనమాట. ఏమంటే 30 తారీఖు దాకా చాలా వాయిదాలు వేసామండి ఇప్పటిదాకా, కానీ 4న జూన్ 4న పక్కాగా మిమ్మల్ని అలరిస్తుంది థియేటర్లో అని చెప్పి చెప్పారన్నమాట. సో అప్పటికి కొంత షూటింగ్ అనేది కొంచెం కావాల్సి ఉంది, అంటే ప్రత్యేకంగా అంటే ఒక హీరోకి ఆ సెట్స్ ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఒక సెట్ని ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుని వేసుకోవటం ఇదంతా కొంచెం డిలే అయిందంట. సో దానివల్ల కూడా అనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగిందంట మిగిలి ఉండటం వల్ల, దానివల్ల కూడా కొంచెం డిలే అయిందని కొంచెం ఏదో చెప్పుకొచ్చారు. తప్పదు కదా, ఇవన్నీ ఆగితేనే కదండి సినిమా ఆగిది, మనమైనా ఆలోచించాలిగా. సో కాకపోతే మన ఆసక్తి ఏంటంటే మన హీరో సినిమా ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో, సో మనం ఎప్పుడు చూసేద్దామా అని చెప్పి ఆలోచనలో ఉంటాం కదా. సో తప్పదు వెయిట్ చేద్దాం, జూన్4 కదా, ఇట్టే గడిచిపోతాయి అనుకుంటున్నాను, వెయిట్ చేయండి. ఓకేనా, రైట్. రిపేది మీకు సూపర్ సాంగ్ వస్తుంది, ఆ తర్వాత మిగతా విషయాన్ని మానేస్తాను. సో ఆల్రెడీ సమంత సూపర్ డూపర్ హిట్స్ చేస్తుందని తెలుసు, కానీ తనే ఒక మెయిన్ రోల్లో చేసిన సినిమా గురించి మరికొద్ది క్షణాలు చెప్పేస్తాను. ఇప్పుడు మీకోసం మగధీర మూవీ నుంచి ఒక అద్భుతమైన రిమిక్స్ సాంగ్ వచ్చేస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
6: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
6: ట్యూన్ చేసావా?
2: అవునక్కా, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
6: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

ఎస్, బాస్కెట్బాల్ రవికుమార్ రచించగా రవివర్మ అండ్ కౌశల్య పడిన అద్భుతమైన పాట విన్నారు, అమ్మ నాన్న ఓ తమిళమ్మ ఈ చిత్రం నుంచి. సో మీరు చూసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 11:35 అవుతుంది. మనమైతే సినిమా కవర్లో మంచి పాటలతో పాటు మంచి విషయాలు, అప్డేట్స్, సినిమా అప్డేట్స్ తెలుసుకుంటున్నాం కదండి. సో ఇంతకుముందు నేను ఒక విషయం ప్రస్తావించాను, ఏమంటే ఆల్రెడీ మన సినిమాల్లో చాలా ఇంతకుముందు సినిమాలో మరి ఓ బేబీ అనే సినిమాలో లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్లు, అసలు ఒక మన సమంతానే కాదండి, మరి అనుష్క అరుంధతి కానీ ఇలా రకరకాల సినిమాలన్నీ కూడా లేడీ ఓరియంటెడ్, అంటే లేడీ ఒక హీరోగా యాక్ట్ చేస్తూ కథను నడిపిస్తూ ఉన్న సినిమాలు చాలా వచ్చినాయి. అలాంటివి ఆడడం అనేది చాలా చాలా అరుదు. అయినా కానీ ఈ కాలంలో వాళ్ళంటే ఏంటో నిరూపించుకునే టైం వచ్చింది, నిరూపించుకుంటున్నారు, సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. సో ఆ కోవకు చెందిన సినిమానే సమంత ఈ మధ్యకాలంలో ఒక సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. ఆ సినిమా పేరే మా ఇంటి బంగారం. సో ఇది కూడా మరి లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్తో వస్తున్న మెయిన్ రోల్ సమంత గారు చేసినట్టు ఒక సినిమా మనం చెప్పొచ్చు. ఈ నెల 15 రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఆల్రెడీ డేట్ ప్రకటించేసి మరి ఇప్పుడే రిలీజ్ చేస్తాము 15 అంటే మరి కొద్ది రోజుల్లో రిలీజ్ చేసేస్తామని చెప్పిన వాళ్ళు కొంచెం, అంటే మనకి ఐపీఎల్ లేకపోతే ఈ క్రికెట్ కొంచెం హడావిడి ఎక్కువగా ఉంది కదా, కొంచెం ఫైనల్ స్టేజ్కి వస్తుంది కదా, ఆ హడావిడి ఎక్కువగా ఉండటం వల్ల మరి థియేటర్లకి సినిమా చూడడానికి జనాలను రప్పించాలి లేదా సినిమా అందరికీ నచ్చాలి అందరూ చూడాలి అనుకుంటే కనుక ఆ టైము మరి ఎస్పెషల్లీ ఆ టైంలోనే క్రికెట్ కూడా మనకు వస్తుంది కాబట్టి. సో వీళ్ళు ప్లాన్ చేసింది ఏంటంటే కనుక ఇప్పుడు కాదండి 15 కాదు, జూన్ 19 అని చెప్పి అంటున్నారు. చెప్పాను కదండి అప్డేట్లు మారుతున్నాయి అన్నీ మీకు చెప్తా అని చెప్పి, ఖచ్చితంగా జూన్ 19 మన ముందుకు రాబోతుంది ఈ సినిమా. ఓ బేబీ తర్వాత సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి ఒక సూపర్ హిట్ సినిమా అనొచ్చు. సో ఇంతకీ ఈ సినిమాకి దర్శకులు ఎవరంటే ఆవిడ కూడా లేడీ ఓరియంటెడే. అయితే నందిని రెడ్డి గారు ఈ సినిమాని దర్శకత్వం ద్వారా తెరకెక్కిస్తున్నారనమాట. సమంత మునుపన్నాడు ఇంతకుముందు ఏ సినిమాలోనూ కనిపించని ఒక డిఫరెంట్ లుక్లో డిఫరెంట్ క్యారెక్టర్లో లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్లో ఆవిడ కనిపించబోతున్నారు కొత్తగా. మరి చూద్దాం ఎలా ఉంటుందో, ఓ బేబీ లాగా ఉంటుందో, దాన్ని మించి ఉంటుంది అనేది ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆల్రెడీ ట్రైలర్ అవి చూస్తున్నాం కదండి. సో కొన్ని పాటలు కూడా రిలీజ్ అయ్యాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఎలా ఉండబోతుంది అనేది మనమైతే చూద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం. మరి పెద్ది తర్వాత దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుందేమో అని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఎందుకంటే అది 4 రిలీజ్ అవుతుంది, ఇది 19 రిలీజ్ అవుతుంది కాబట్టి. సో జూన్లో మనల్ని ఆలోచించడానికి సినిమాలు వరుస దాడి చేస్తాయని చెప్పి చూస్తున్నాను. సో ఎందుకే మరి నచ్చినాయి కదా, ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి మీకోసం. అయితే ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుతున్నాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్ ఎస్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, మరి ఏఆర్ రెహమాన్ అండ్ శివ గణేష్ లిరిక్స్ అందించగా, కార్తిక్ కే అండ్ కృష్ణ సింహారావు పాడిన సూపర్ సాంగ్ అందించారు. వాయిస్ మూవీ నుంచి మీరు చూసి వింటున్నారు భారతీయ 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 11:49 దాటుతుంది. అలా పరిగెత్తుతుంది. మనమైతే సినిమా కబుర్లో మంచి విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం, మంచి విషయాలు మీకు చెప్తూ ఉన్నాం కదండి. సో సినిమా కబుర్లు అనగానే మనకు గుర్తొచ్చే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎలా ఉంటుంది అనేది. సో ఎప్పుడు కూడా కొన్ని ఒక ల్యాండ్ మార్క్ కింద కొన్ని సినిమాలు ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ హీరో ఈ క్యారెక్టర్ చేస్తేనే బాగుంటుంది, మరి ఈ హీరో ఈ కథకి న్యాయం చేస్తారని నమ్మకం ఉంటుంది, ఈ హీరో స్టైలిష్గా లుక్లో బాగుంటారు సినిమాకి న్యాయం చేస్తారు, ఇలా రకరకాలుగా అనిపించే సమయంలో నందమూరి బాలకృష్ణ గారు అయితే 112వ చిత్రంగా కొరటాల శివ దర్శకత్వంలో మిర్చి మూవీ చూసేసారా, మరి ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ గారికి మరి కొరటాల శివ గారికి క్రేజీ కాంబో అనేది ఫిక్స్ అయింది. సో దీనికంటే ముందు అంతకుముందు చాలామంది కూడా ఏమన్నారంటే కొరటాల శివ గారికి మరి నందమూరి బాలకృష్ణ గారికి సినిమా ఉండే ఉంటుంది, ప్లాన్ చేస్తుంది ఉన్నారేమో అనే ఉద్దేశంతో అనుకున్నారు, కానీ అవి నిజమే అని చెప్పి ఈ మధ్యకాలంలోనే ప్రూవ్ అయింది. మరి అఫీషియల్గా కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. సో నిన్ననే ఈ ప్రాజెక్ట్ అఫీషియల్గా ప్రకటించారు. మరి కొరటాల శివ గారి మార్క్ అయితే ఏమంటుంది, సామాజిక అంశంతో ఏదైనా మంచికి సమాజానికి చేయాలనే ఉద్దేశంతో చేసే సినిమాలు కొన్ని ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మాస్ ఎంటర్టైనర్గా మరి నందమూరి బాలకృష్ణ గారికి అయితే చక్కగా పేరైతే ఉంది. మరి ఆ లెజెండరీని ఆయనైతే ఆ సినిమాలో చూపిస్తారని చెప్పి ఖచ్చితంగా నమ్మకంతో ఉన్నారు అందరూ కూడా. సో దీనికి మరి సామాజిక సందేశంతో ఉన్న పక్కా మాస్ ఎంటర్టైనర్గా అవుతుందని నమ్మకంతో పాటు దీనికి ఒక చిన్న లైన్ కూడా ఒక యాడ్ చేయడం జరిగింది. దాన్ని అధికారానికి ఉద్దేశం తోడైతే అనే ఒక ట్యాగ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత పవర్ఫుల్గా ఉండబోతుంది ఒక సమాజం కోసం ఒక లెజెండరీ డైరెక్టర్ లెజెండరీ హీరో చేస్తున్నటువంటి ఒక మూవీ ఎలా ఉండబోతుంది అనేది ఆటోమేటిక్గా మనం అనుకోవచ్చు. ఈ కొటేషన్తో వచ్చేసి మరి అధికారానికి ఉద్దేశం తోడైతే అనే ఉద్దేశంతో వచ్చినటువంటి పవర్ఫుల్ కొటేషన్తో మరి ఈ టీమ్ ఈ సినిమాపై మంచి హైప్ని క్రియేట్ చేసింది, మంచి అంచనాలని జనరేట్ చేసింది అనమాట. సో ఎలా ఉండబోతుందో ఏంటి అనేది మనకైతే తెలియదు, కానీ బట్ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవకాశాలు ఉన్నాయి. మరి ప్రజలకైతే అంటే ఆడియన్స్కి అయితే మంచి లుక్తో మరి బాలయ్య గారు కనపడబోతున్నారేమో, మరి సినిమా మీద అంచనా పెంచేస్తున్నారేమో అనిపిస్తుంది, చాలా ఉంది. సో మరి ఇంకా విషయాలు మాడుకుంది, ఇప్పుడు మీకోసం సూపర్ సాంగ్ రాబోతుంది, దాని తర్వాత మిగతా విషయాలు మాడుకుంది. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో వేసవి ప్రణాళికలు, సంక్షేమం, రెవెన్యూ, విద్య, నైపుణ్యాభివృద్ధి, శాంతి భద్రతలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ 2.0 పథకం కింద ఈ నెలాఖరు నాటికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 100,000 గృహాలు మంజూరు చేస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఘన వ్యర్థాల నిర్వహణ 2026 నియమాలు రాష్ట్రంలో అమలయ్యేలా కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. జిల్లా, పట్టణ, పంచాయతీల వారీగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని అధికారులకు సూచించింది. భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఒక నెల ఒక గ్రామం 4 దఫాల సందర్శన పేరిట రాష్ట ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందని జిల్లా సంయుక్త కలెక్టర్ వై మేఘాస్వరూప్ ఒక ప్రకటనలో తెలిపారు. గత 2 కాలంలో రెవెన్యూ వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూ రికార్డులు తారుమారు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా ప్రతి దశలోనూ భూ యజమానికి ఈ కేవైసీ సదుపాయం కల్పించామని అన్నారు. బ్యాంక్ లింకేజీ రుణాల మంజూరులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ జి హరిప్రసాద్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి ప్రాజెక్టు ద్వారా 6,000 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో మరో 2 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని గవర్నర్ ఆర్ఎన్ రవి రద్దు చేశారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు తీరిపోవడంతో రద్దు అమల్లోకి వచ్చేలా ఆయన నిర్ణయం తీసుకున్నారు. కోల్కతాలోని బ్రిగేడ్ గ్రౌండ్లో కొత్త ప్రభుత్వం రేపు ప్రమాణ స్వీకారం చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తలసేమియా వ్యాధి అవగాహన దినాన్ని పాటిస్తున్నారు. పిల్లలకు ప్రాణాంతకమైన ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ఈ రోజు తలసేమియా నివారణ దినంగా పాటిస్తున్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా. 101.3 కి
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
0: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
3: FM 101.3.

ఎస్, కందికొండ లిరిక్స్ అందించగా చక్రి మ్యూజిక్ కంపోజ్ గా చక్రి అని కౌశల్యమైన అద్భుతమైన పాట అన్నారు. మీరు చూసి విన్నారు యువత భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం ఆంధ్ర వాళ్ళ సినిమాలో నుంచి ఒక సూపర్ సాంకేతం వేశారు. మరి మంచి పాటలు అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాను. 12:10 అవుతుంది స్టూడియోలో సమయం. సో మనమైతే మరి వెంచక్కగా సమయం దాటిపోయి అలా అలా వచ్చేస్తున్నాం. సో ఎప్పుడు తెలియని విషయాన్ని ఎవరైనా మనం చెప్పినప్పుడు సో ఈ విషయం ఎలాగుంటుందో అబ్బా అనిపిస్తుంటుంది అన్నమాట. అదే కాకుండా ఎవరైనా ఏదైనా విషయం మాట్లాడుకుంటూ ఉంటుంటే మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ విషయం నాకు ఇప్పటివరకు తెలియదు కదా అని చెప్పి అన్నట్లుగా అనిపిస్తుంటుంది. సో ఎలాంటి విషయమైనా సరే మనకు తెలిసి ఉందనుకోండి మనం ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడగలం. ఇంకో విషయం ఏంటంటే ఎవరితోనైనా మాట్లాడుతుంటే ఎవరైనా క్వశ్చన్ అనుకోకుండా మనకి సంధించినప్పుడు అవును ఇది నేను ఆల్రెడీ తెలుసుకున్నాను కదా అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఈ విషయాన్ని ఎవరు చెప్తారు బా, ఎవరు చెప్తారు? మేము చెప్తాం, ఖచ్చితంగా మనం చెప్పుకుందాం మాట్లాడుకుందాం. సో మీకోసం ఇది మంచి విషయం. విషయాలు అయితే మీకు తెలియని విషయాలు తెలిస్తే ఇంతేనా ఈ విషయమేనా ఇప్పటివరకు మనం తెలియలేదా అనిపించేలా ఉండే మంచి విషయాలు మీతో అయితే మాట్లాడబోతున్నాను. సో ఒక అద్భుతమైన విషయం గురించి మీతో చెప్పబోతున్నాను. అదేంటంటే కనుక మరి మామూలుగా మనిషి గాల్లో ఎంతకాలం నిలబడగలడు? 1 నిమిషం, 1/2 నిమిషం, కొంతమంది నడిచేవాళ్ళు కూడా ఉన్నారు. అది యోగా సెక్షన్ ద్వారానో ఏ విధంగా నడిచేవాళ్ళు. కానీ ఒరిస్సాలో కోణార్క్లో ఒక సన్ టెంపుల్ ఉందంట, ఇప్పటికీ కూడా ఒక మిస్టరీనే అని చెప్పుకుంటున్నారు చాలామంది కూడా. సో ఒక మిస్టరీగానే మిగిలి ఉంది కూడా. సో ఆ ఆలయంలో ఉండే ఒక సూర్య భగవాన్ విగ్రహం అయితే కనుక గాల్లో తేలుతూనే ఉంటుందంట. ఎటువంటి యంత్రాలు లేని సమయంలో సో సపోజ్ మనం ఈ ఎలా ఉంటుంది, అసలు ఎలా గాల్లో నిలబడుతుంది అని మనం ఊహించడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఎటువంటి యంత్రాలు లేని సమయంలోనే మరి ఈ గుడిపై 52 టన్నులు దాదాపు ఉండేటువంటి మ్యాగ్నెట్ బేస్మెంట్లో ఉన్నటువంటి మరో మ్యాగ్నెట్ ఏర్పాటు చేసి దీనివల్ల ఆలయంలో ఉన్న విగ్రహం అంతా తేలుతూ ఉండటం వల్ల ఇలా మనకి ఈ విగ్రహం గాల్లో తేలినట్లుగా కనిపిస్తుంది. అప్పట్లో ఇంత టెక్నాలజీని ఎలా వాడారు అనేది కూడా తెలియదు. ప్రొక్లేన్లు కూడా లేని సమయం అది. మరి ఇలా గాల్లో తేలియడం అనేది ఇప్పటికీ ఇలాగే మిస్టరీగా ఉంది. 52 టన్నుల మ్యాగ్నెట్ విగ్రహం అనేది గాల్లో తేలియాడటం అనేది మామూలు విషయం అంటారా, కానే కదా. కానీ శాస్త్రానికి దేనికి అందని విధంగా మరి ఇదైతే ఇప్పటికే ఉంది. ఇది ఒక అద్భుతం చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని చూడడానికి చాలామంది కూడా వెళ్తూ ఉన్నారు. సో ఇది విషయం, ఇంకా చాలా చాలా విషయాలు ఒకటేనా, ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి విషయాలన్నీ కూడా మీకోసం చెప్పేస్తాను. ఇప్పుడు మీకు సూపర్ సాంగ్ వచ్చింది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. 5 మూవీల నుంచి మీకోసం సూపర్ హిట్ సాంగ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఎస్ మీరు జూన్ చేస్తుంటారు విత్ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 12:24 దాటుతుంది. మంచి పాటలు అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా, మీకు తెలిసేలా మంచి విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. అలా అలా సమయం అయితే అయిపోతుంది. సో మీకోసం అయితే అంటే ఎప్పుడు తెలియని విషయాలను తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన మెదడులోకి కొత్త విషయం చేరుతుంది. అండ్ మనం కూడా విజ్ఞానంగా మారుతూ ఉంటాం. విషయాలన్నీ కూడా బయటికి చెప్పాలంటే ధైర్యంగా ప్రస్తావిస్తాం, ధైర్యంగా మరి వాళ్ళతో పాటు పోటీ పడతాం. ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు తెలిసేలా ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంట. ఎనివే మంచి పాటలు వింటూ మనమైతే ఈ విషయాలను తెలుసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఒకే సబ్జెక్ట్ని ఒకేసారి వినటం, ఒకే గంట పాటు అదే సబ్జెక్ట్ వినటం, 2 గంటల పాటు 3 గంటల పాటు చెప్పడం అంటే చాలా కష్టం. కానీ చెప్పటం అయినా వినటం అయినా సో ఆడుతూ పాడుతూ అలాగే మనం పాటలు వింటూ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ విషయాలని గుర్తుండిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ పాట ఒక మెమరీని ఇస్తుంది, ఆ పాటతో పాటు ఇది కూడా వింటే ఖచ్చితంగా మెమరీలో ఫిక్స్ అయిపోతుంది. ఎప్పుడు కూడా మనకి ఎప్పుడంటే అప్పుడు ఆ ఫైల్ని బయట తీసి వాడేసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ చెప్పేయచ్చు అనే ఉద్దేశం అనమాట ఇది విషయం. సో మరి మంచి పాట అయితే వినాలంటే కనుక ముందు మనమే తెలుసుకోవాలి. సో ఎప్పుడూ లేవగానే పొద్దున్నే ఇప్పుడంటే అలారాలు వచ్చేసినాయి, మరి ఇప్పుడంటే కనుక మనకి ఫోన్లో అలారం పెట్టేసుకుని పలానా టైం ఫిక్స్ చేసుకుని దాన్ని చేతికి అందినప్పుడే మనం అసలు ఏమాత్రం చూడకుండా, మరి ఏమాత్రం అసలు ఫోను పట్టుకుంటున్నామా లేకపోతే ఇంకేమైనా పక్కనే ఉందా అని అనుకోకుండా కూడా ఫోన్ని అలా బక్కపట్టిన ప్రెస్ చేస్తే మళ్ళీ 10 నిమిషాలకో 15 నిమిషాలకో మళ్ళీ మోగుతుంది. ఏంటబ్బా ఇలా మోగుతుంది అని చెప్పి జస్ట్ స్లైడ్ చేసి దాన్ని స్టాప్ చేస్తాం. ఎందుకే విషయం చెప్తున్నానంటే ఇప్పుడు అలారంలు వచ్చాయి, అప్పుడైతే అలారంలు వచ్చాయి కదా, మొదటి జాము, రెండో జాము, మూడో జాము అని చెప్పి ఒక అలారం మోగేది. అదేనండి మన ఇంటి ముందే కోత ఉండేది. అదేనండి ఇంకా చెప్పాలంటే కోళ్ళు ఉదయాన్నే కోస్తాయి కదండి, అదేండి అదే పెద్ద అలారం. ప్రపంచాన్ని మేల్కొల్పిన మొట్టమొదటి అలారం ఏదైనా ఉందంటే కనుక సూర్యుడు వస్తాడని చెప్పేది అలారం ఏమైనా ఉందంటే కనుక అది ఖచ్చితంగా కోడి కోయటమే. ఇంతకీ నా సబ్జెక్ట్ ఏంటంటే అయ్యా విషయం, కోళ్ళు సూర్యోదయానికి ముందే ఎలా కోస్తాయి, మనకెందుకు తెలియదు సూర్యుడు కాసేపులో ఉదయిస్తాడని చెప్పి, మరి సూర్యోదయానికి ముందే కోళ్ళకి ఎలా తెలిసిపోద్ది అనే విషయం గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను. సో మరి కొద్దిసేపట్లో సూర్యోదయం కాబోతుందన్న సంకేతాన్ని ఇస్తూ కోళ్ళు కోయటం మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం. ఒకరికోవడం వస్తాం, బాబు ఆ కోడిని ఏంటారు బాబు ఆపంటారు బాబు, అలారం ఆపుతాం కానీ కోడిని ఆపుతాం అండి, ఆపలేం కదా. సో అందుకనే చాలాసార్లు ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. పొద్దున్న అయితే చాలు, ఇంకా హైదరాబాద్ నుంచో ఇంకా వేరే వేరే చోట్ల నుంచి వచ్చిన వాళ్ళు అయితే మాకు అలారం మోగింది కానీ ఈ కోళ్ళు మోగవు అని చెప్పి అనుకుంటూ ఉంటూ కూడా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకీ పొద్దున్నే ఆ అలారం కొట్టే కోడి అంటే కొక్కురకో అనే కోడి కూసే కోడి మరి అలా ఎలా జరుగుతుందంటే కనుక దీనికి కారణం ఏమో చాలా చాలా ఊహించారు కానీ కరెక్ట్గా ఒక పరిశోధన చేస్తే కానీ తెలిసిందనమాట. కోడిలోని జీవ గడియారం అనేది ఒకటి ఉంటుందంట, మనిషిలో కూడా ఉంటుంది బట్ మనకంటే ఎక్కువగా ఫాస్ట్గా పనిచేయడానికి జీవ గడియారం అనేది ఒకటి ఉంటుందంట, దాన్ని బయోలాజికల్ క్లాక్ అంటారట. దీనివల్ల ఈ బయోలాజికల్ క్లాక్ కోడిలో బాగా పనిచేయటం వల్ల ఈ ఇవనేది కరెక్ట్గా టైంకి కోస్తాయన్నమాట. అందుకే మనిషి కన్నా ముందు 45 నిమిషాలు ముందే అవి మేల్కొంటాయంట. సూర్యుడు ఉదయిస్తున్నాడు అనే విషయం మనకంటే ముందే 45 నిమిషాలు ముందు వాటికి ఇట్టే తెలిసిపోతుందంట. ఆ వెలుతురు కొంచెం కిరణం బయటకు రాగానే ఆటోమేటిక్గా అది గమనించేస్తుంది, ఈ కాదు ఈ ఒక్క 40 నిమిషాల్లో ఆటోమేటిక్గా మనకి సూర్యరశ్మి వచ్చేస్తుంది కాబట్టి ఇది ఈ జాము అని తెలుసుకొని ఆటోమేటిక్గా అది కొకరకో అని కోత కొయ్యడం మొదలు పెడుతుంది అనమాట. సో దీనికి కారణం ఏంటంటే ఖచ్చితంగా ఆ బయోలాజికల్ క్లాక్ అనేది బాగా పనిచేస్తుంది, ఇది అన్నమాట కారణం. దీనివల్లే కరెక్ట్గా ఆ టైం రాగానే అది ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ ఆటోమేటిక్గా దానికి లోపల జీవగడియారం అంటే కళ్ళతో చూసేది కదండి, లోపల ఉంటుంది అనమాట ఆటోమేటిక్గా మనకు స్పృశించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అది స్పృశించగానే ఆటోమేటిక్గా అది కోత పెడుతుంది కొక్కొరొక్కో అని చెప్పమాట. సో ఈ విధంగా కూసినప్పుడు మనం లేస్తూ ఉంటాం. ఆ తర్వాత మనం 8 ఇంటికో 7 ఇంటికో 6 ఇంటికో అలారం పెడతాం కదండి, అది కామనే అనుకోండి. సో ఈ అలారం అలా మోగుతుంది అనమాట. ఇది ప్రపంచాన్ని లేవినటువంటి ఒక కోడి గడియారం అనమాట. సో నేను సింపుల్గా చెప్పాలండి. సో దీనివల్లే సాధ్యమవుతుంది. సో ఇప్పటికీ కూడా మరి పల్లెటూళ్ళలో ఇప్పటికీ కూడా మొదటి జామని, రెండు జామని, మూడో జామని అంటూ ఉంటారు. సో ఆ జాముల ప్రకారం వాళ్ళు లెక్కేసుకుంటారు అనమాట. అప్పుడే లేచి సర్దుకొని బయటకు బయలుదేరతాం అని జరిగేది. ఇప్పుడంటే 7 ఇంటికో 8 ఇంటికో లేస్తున్నాం, అప్పుడంటే 4, 4:30 లేచి. ఇప్పుడు కూడా ఆనాటి కాలం వాళ్ళు పెద్దవాళ్ళు 4 తర్వాత నిద్ర పట్టనే పట్టదు. సో 4 గంటలకు లేచిన వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారంట, వాళ్ళ పనులు కూడా త్వరగా పూర్తవుతూ ఉంటారంట అంట. అదంట ఇదంట ఇది మాట అంట. ఓకేనండి, ఈ విషయం గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ఆరోగ్యంగా ఉంటే ట్రై చేయండి. సో సమయం అయితే అలా అలా అయిపోతుంది కాబట్టి మరి మీకు తెలుసా ఇంకా చాలా చాలా మంచి విషయాలు చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. మరి సమయం నన్ను తరుముతుంది. సో అందుకే కొంచెం నెక్స్ట్ చెప్తాను. సో మరి సమయం చూస్తే 12:30 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వినేద్దాం.
1: సమయం 12:30 దాటి 6 సెకండ్లు అయింది. ఇక తెలుగులో జాతీయ స్థాయిలో వార్తలు విందాం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభ పక్ష నేతలు ఎన్నుకుంటారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు పార్టీ శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకోనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈ ఎన్నిక జరుగుతుంది. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చంద్రన్ మాంఝీ సహ పరిశీలకుడుగా ఉంటారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి నిన్న శాసనసభను రద్దు చేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి అయిన రేపు రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేస్తారు. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఎన్నిక కోసం జరిగే సమావేశానికి నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ హాజరవుతారు. మరోవైపు కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్, బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతుండటంతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. మెజారిటీ నిరూపించుకోవడానికి అవసరమైన 118ని చేరుకోవడానికి ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. కొత్తగా ఎన్నికైన తమ పార్టీ ఎమ్మెల్యేలతో డీఎంకే, అన్నాడీఎంకే నిన్న శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించాయి. పుదుచ్చేరిలో జరిగిన అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇడప్పడి పళనిస్వామిని నేతగా ఎన్నుకున్నారు. ఇక అత్యంత భారీ మెజారిటీ కలిగిన ఏకైక పెద్ద పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో విసికే, సిపిఐ, సిపిఎం పార్టీలకు చెందిన నూతన ఎమ్మెల్యేల కీలక సమావేశం ఈరోజు జరిగింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ చైర్మన్ డాక్టర్ ఎంజే ఖాన్తో సమావేశం జరిపారు. సోషల్ మీడియాలో ఈ విషయం తెలియచేస్తూ పీయూష్ గోయల్ మన రైతుల జీవన ప్రమాణాలను మరింతగా మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తాము చర్చించినట్లు చెప్పారు. ప్రపంచ వ్యవసాయ రంగంలో భారతదేశం స్థానాన్ని బలోపేతం చేయడం, ఆఫ్రికా ప్రాంతంతో సహకారాన్ని మరింత విస్తృతం చేయడం, వ్యవసాయ రంగంలో భారతదేశానికి ఉన్న నైపుణ్యాన్ని పంచుకోవడం వంటి అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా చోటు చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. అంతర్జాతీయ శ్రేయస్సులో దేశం పోషిస్తున్న కీలక పాత్రను ఆయన వివరించారు. సురీనామ్ పర్యటనలో ఉన్న డాక్టర్ జయశంకర్ అక్కడ వివిధ వర్గాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రభావం ఎంతలా ఉందో వివరిస్తూ ఈ ఏడాది అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ అంచనా వేసిన ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారతదేశం వాటా 17% ఉందని జయశంకర్ గణాంకాలతో సహా పేర్కొన్నారు.
3: ఇండియా కాంట్రిబ్యూట్స్ టు ది 17% ఆఫ్ ది టోటల్ గ్లోబల్ గ్రోత్. వి హెల్ప్ టు డీ రిస్క్ ది ఇంటర్నేషనల్ ఎకానమీ. వి హెల్ప్ టు గివ్ మోర్ పాసిబిలిటీస్. వి ఆర్ క్రియేటింగ్ మోర్ ఆప్షన్స్. వి ఆర్ టుడే నెగోషియేటింగ్ అండ్ కన్క్లూడింగ్ మోర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఫర్ కంట్రీస్ టు అవైల్ ఆఫ్ ఇట్. అండ్ అలాంగ్ విత్ దాట్ వి ఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ అ గ్లోబల్ ఫుట్ ప్రింట్ సో దట్ ఆర్ ఇంపాక్ట్ ఆన్ ద ఇంటర్నేషనల్ ఎకానమీ అండ్ ది డీ రిస్కింగ్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ యాజ్ ఇంపాక్ట్ఫుల్ ఫార్ రీచింగ్ యాజ్ పాసిబుల్.
2: వలసల విషయంలో భారతదేశం విధానం ప్రధానంగా వలస వచ్చిన వారి రక్షణ, వలస జీవన చక్రం అంతటా సమగ్రమైన పాలన అందించడం, బలమైన అంతర్జాతీయ సహకారం అనే ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి ఉంటుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పేర్కొన్నారు. న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ భారత శాశ్వత మిషన్లో జరిగిన 2వ అంతర్జాతీయ వలస సమీక్షా వేదిక ప్రతినిధి బృందాల అధిపతులను ఉద్దేశించి ఆయన ఈరోజు ప్రసంగించారు. భారతదేశం వలసలకు సంబంధించి ఇప్పటికే 23 దేశాలతో సమగ్ర ద్వైపాక్షిక మొబిలిటీ ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని, మరిన్ని దేశాలతో ఈ ప్రక్రియ కొనసాగుతుందని కీర్తివర్ధన్ సింగ్ వివరించారు.
4: Our approach to migration governance is anchored in a holistic and pragmatic framework guided by the core operational principles of protection of migrants, comprehensive governance across the migration life cycle, and strong international cooperation. India has concluded comprehensive bilateral mobility agreements and MOUs with 23 countries and is pursuing several more to create sustainable pathways for fair and ethical mobility. This is the key to ensure migrant welfare through safe and regular migration pathways.
2: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో ప్రభుత్వ ఆహార ధాన్యాల నిల్వలు 604 లక్షల టన్నులకు పైగా చేరుకున్నాయని, ఇది తప్పనిసరిగా ఉండవలసిన బఫర్ స్టాక్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు ప్రజా పంపిణీ వ్యవస్థకు అంతరాయం లేకుండా సరఫరా చేయడానికి గోధుమలు, బియ్యం పటిష్టమైన స్థాయిలో నిల్వ ఉన్నాయని సోషల్ మీడియాలో ఆయన తెలియజేశారు. పంట దిగుబడులు పెరగడం, రైతులకు నిరంతర మద్దతు వంటివి ఆహార భద్రత, రైతు సంక్షేమం మొదలైన వాటి పట్ల భారత్ నిబద్ధతను బలోపేతం చేస్తున్నాయని జోషి చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆకాశవాణి కేంద్రాల నుంచి వాకథాన్లు, మ్యారథాన్లు నిర్వహించారు. ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా ప్రారంభమైన సంస్థకి గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ ఆకాశవాణిగా నామకరణం చేశారు. 1947లో స్వాతంత్రం వచ్చేనాటికి ఆకాశవాణి నెట్వర్క్లో కేవలం 6 స్టేషన్లు ఉండేవి. 1957లో వివిధ భారతి సర్వీస్ ప్రారంభమైంది. హైదరాబాద్ రాష్ట్రంలో 1932లో నిజాం స్థాపించిన డక్కన్ రేడియోను అనంతరం ఆకాశవాణిలో విలీనం చేశారు. ఆకాశవాణి ప్రధాన కార్యక్రమ స్రవంతితో పాటు వార్తా సేవా విభాగం, విదేశీ ప్రసారాల విభాగం, ఎఫ్ఎం స్టేషన్లు మొదలైన వాటి ద్వారా 24 గంటల పాటు ప్రసారాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 520 స్టేషన్లు, 600కు పైగా ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు, మీడియం షార్ట్ వేవ్ ట్రాన్స్మిటర్లు కలిగిన ఆకాశవాణిలో 47కు పైగా ప్రాంతీయ వార్తా విభాగాలున్నాయి. 23 భాషలు, 178 మండలికాల్లో ప్రసారాలు జరుపుతూ జనాభాలో 99.19% ప్రసారాలను అందుబాటులో ఉంచే ఆకాశవాణి ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్గా ఘనత సాధించింది. ఆకాశవాణి వార్తా సేవా విభాగం ద్వారా రోజు 647 న్యూస్ బులెటిన్లు ప్రసారమవుతాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ, భారత వైమానిక దళం కలిసి నిన్న ఒడిశా తీరంలో టాక్టికల్ అడ్వాన్స్డ్ రేజ్ ఆగ్మెంటేషన్ తార ఆయుధ వ్యవస్థ తొలి వైమానిక పరీక్షను విజయవంతంగా నిర్వహించాయి. తార అనేది ఒక మాడ్యులర్ రేంజ్ ఎక్స్టెన్షన్ కిట్ అని, ఇది నిర్దేశిత లక్ష్యాలపై ప్రయోగించని ఆయుధాలను ఖచ్చితమైన లక్ష్యాన్ని ఛేదించే ప్రిసెషన్ గైడెడ్ ఆయుధాలుగా మార్చే మొట్టమొదటి స్వదేశీ గైడెడ్ వెపన్ సిస్టమ్ అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఇతర డిఆర్డీఓ ప్రయోగశాలలతో కలిసి తారాను రూపకల్పన చేసి అభివృద్ది చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. చైనాలోని హునాన్ ప్రావిన్స్లో ఒక బాణసంచ కర్మాగారంలో జరిగిన పేలుల్లో మరణించిన వారి సంఖ్య 37కి చేరుకుంది. ఒక వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు. రాష్ట రాజధాని చాంగ్షక్ సమీపంలోని లియూయాంగ్ నగరంలో ఒక బాణసంచ కర్మాగారంలో సోమవారం నాడు ఈ పేలుడు సంభవించింది. ప్రమాదంలో 51 మంది గాయపడ్డారు. వారిలో 5 పరిస్థితి విషమంగా ఉంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకానా స్టేడియంలో వర్షం కారణంగా కుదించిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై లక్నో సూపర్ జైంట్స్ డక్వర్త్ లూయిస్ పద్దతిలో 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈరోజు ఢిల్లీలో నరుణ్ జెండీ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో కలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
6: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
7: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
6: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
7: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
6: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
7: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్ భోన్ చంద్ర గారు లిరిక్స్ అందించగా ఉదిత్ నారాయణ చిత్ర గారు పడిన అద్భుతమైన పాట విన్నారు. జై చిరంజీవి చిత్రం నుంచి మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 12:48 మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మీకు తెలిసాలో చాలా విషయాలు తెలుస్తున్నాం. అసలు మామూలుగా వర్షం పడితే ఏమవుతుంది? సో ఈ టైంలో వర్షం పడితే అదిరిపోద్ది, చల్ల చల్లగా కూల్గూలుగా ఉంటుంది, ఎండలతో విసిగిపోయి అలసిపోయి చెమట గారి ఓపిక లేక ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ ఉషు ఉషు అని విసురుకుంటూ అబ్బో రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కదా. సో నేను ఆ టాపిక్ గురించి మాట్లాడలేదు. అసలు వర్షం పడితే, సో మీరు ఒకటి గమనించారు, వర్షం పడితే ఏమవుతుంది? చల్ల పడుతుంది, నీళ్లు కారుతాయి, తర్వాత కాలాలు వెళ్తూ ఉంటాయి, సముద్రం చెరువులు పొంగుతూ ఉంటాయి అంటారు. నేను దాని గురించి మాట్లాడలేదు, మరి ఏం మాట్లాడుతున్నాం అంటారా? సో విషయం ఏంటంటే, మీరు వర్షం కురిసినప్పుడు ఒకరు గమనించాలి, గమనించే ఉంటారు. మీరు గమనించకపోయినా మీ ముక్కు గమనిస్తుంది. అది పాయింట్కి వచ్చేసాను. విషయం ఏంటంటే, మనం వర్షం కురవగానే మన బాడీలో ఒక రకమైన స్మూత్నెస్ అదో రకమైన వచ్చేస్తుంది. తర్వాత మనం ముక్కుతో స్మెల్ పీల్చినప్పుడు అదో రకమైన కొత్త వాసన వస్తుందనమాట. ఇది మట్టి వాసనే అని ఖచ్చితంగా అందాం. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి ఆ మట్టికి తగలటం వల్ల ఇప్పటి వరకు ఎండి ఉన్న భూమి ఆటోమేటిక్గా కొంచెం వాసన అయితే వస్తుంది అని చెప్పుంటారు. అసలు విషయం నేను చెప్తాను, ఇప్పటి వరకు మీకు తెలియదు కాబట్టి. తెలిసింటే ఓకే, దీన్ని స్కిప్ చేయండి, తెలియ చెప్పండి. అయితే వర్షం కురిసినప్పుడు మట్టిలోంచి వచ్చే వాసన అది మట్టిది కాదు అని తేల్చేశారు శాస్త్రజ్ఞులు. అది ఎలా వస్తుందయ్యా అంటే, మట్టిలో ఉండే యాక్టినో సెనో బ్యాక్టీరియా అనేది ఉంటుందంట. దాని వలన ఈ బ్యాక్టీరియాకి తగలంగానే ఆటోమేటిక్గా ఈ మట్టిలోనే ఈ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి యాక్టినో సైనో బ్యాక్టీరియా అని ఆ వర్షపు చినికి ఎప్పుడైతే తాగుతుందో మరి ఆ టైంలో ఆ గుడ్లు పెట్టడం జరుగుతుంది అనమాట. ఆ పెట్టిన గుడ్లు చినికి తాగడానికి తగలటం ఏంటి, వాటిలో జియోస్మిన్ అనే పదార్థం ఒక రకమైన వాసనని వెదజల్లడానికి యాక్టివేట్ అవుతుందంట. సో ఇంత కథ ఉంది. ఆ కథ జరిగితేనే కానీ మనకు ఆ స్మెల్ వస్తుంది. మన మట్టికి మట్టిలో వర్షం పడింది కాబట్టి ఖచ్చితంగా మట్టి నుంచే వాసన వస్తుంది. కానే కాదు, యాక్టినో సైనో బ్యాక్టీరియాకి ఒక గుడ్లు లాంటివి ఉంటే దాంట్లో నుంచి జియోస్మిన్ అనే పదార్థం విడుదలవటం వలన ఆ పదార్థం మన ముక్కును తాగుతుంది. సో చెప్పడానికి ఇది రకం అదేదో వైరస్ లాగా బ్యాక్టీరియాలో చెప్తున్నావు ఏంటి అనుకుంటారా, కానే కాదు, అది ఖచ్చితంగా శాస్త్రం ప్రకారం ఖచ్చితంగా మరి సైంటిస్టులు కనుక్కున్నారు కాబట్టి ఈ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను అనమాట. అది విషయం. సో ఇంకా చాలా ముఖ్య విషయం ఉన్నాయి, ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం కూడా ఉంది. ఆ విషయం తెలియాలంటే ఇప్పుడు ఒక పాట వచ్చేస్తుంది. ఆ పాట తత్వం ఇంత విషయం మాకు ఇప్పుడైతే మీకోసం సోనియా ఆడుతామా దండియా అంటూ ఓ సాంగ్ అయితే వచ్చేస్తుంది. అవును.

భాస్కర్ వాటి రవికుమార్ రచించగా మరి రవివర్మ పైన అద్భుతమైన పాట అవును వాళ్ళిద్దరు ఇష్టపడే చిత్రాలను చూనారు. మీరు వింటున్నారు, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మీకు తెలిసేలా మనం తెలుసుకుంటున్నాం చాలా చాలా ముఖ్యమైన విషయాలు. అండ్ మనకి అంటే అంతు కూడా పట్టం అనమాట, ఇలా కూడా ఉంటాయి, ఇవి నిజమేనా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా నిజాలంటే నేను చెప్తానంటే మీకోసం, మీ శ్రేయస్సు కోసం మంచి నిజాలు చెప్తానమాట. సో ఇది విషయం. ఇంకా చాలామంది అంటే పావురం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు, పావురం అంటే మనసు ఎవరైనా కలిగి ఉంటారా అంటే ఖచ్చితంగా మరి ఉంటారనే చెప్తారు. మరి ఎంతోమంది సింబాలిక్గా కూడా వాడుతూ ఉంటారు ఈ పావురాన్ని. సో పావురాల గురించి కొన్ని నిజాలు కూడా చెప్పాలనుకుంటున్నారు ఒక 2 పాయింట్లో. సమయం అయితే అలా అలా చెప్పాను కదండి, తరిమేస్తుందని. సో పావురు ఎముకల కన్నా పావురు

తెలుసా ప్రోగ్రాంలో అన్ని అయిపోయి. ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను. సో ఇందాకే ఆలోచిస్తున్నా అలా అర్థమైంది, బస్సు ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా బస్సును ఎంచుకోవాల్సిందే. మరి బస్సు ఎప్పుడు ఎక్కడ తిరిగింది అనేది, ఫస్ట్ బస్సు ఎక్కడ తిరిగిందో తెలుసా, ఏ సంవత్సరంలో తిరిగిందో తెలుసా? సో ఈ విషయం ఏంటంటే 1903 సింబన్స్ అండ్ కంపెనీ తరఫున జాన్ గ్రీవ్ అనే ఆవిరితో నడిచేటువంటి ఓ బస్సు ఈ మన తెలుగు నేలపైన నడిపారు. అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే కనుక మన విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు నడపడం జరిగిందనమాట. సో ఇదే ఇండియాలో తొలి బస్సు. ఆ తర్వాత 1926 వేరే వెహికల్ తీసుకొచ్చి ఆ బస్సు అని చెప్పి చెప్పడం జరుగుతుందనమాట. 1903 అప్పుడు నడపడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన విషయం, నేను మొన్న ఈ మధ్య గమనించానమాట, అసలు సెర్చ్ చేస్తే నాకు దొరికిందనమాట. సో ఇది విషయం. 1903 ఇండియాలో తొలి బస్సు మన నూజివీడు నుంచి, అదే మన విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు నడవడం జరిగిందనమాట. అదనమాట విషయం. చాలా చాలా మంచి విషయాలు ఇంకా సమయం కుదిరినప్పుడు ఇప్పుడు నేను చెప్తానమాట. సో మీతో ప్రస్తావిస్తుంటే నా మనసు ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకా చెప్పాలని చెప్పు అతరుతో ఉంది. సో ఇది విషయం. సో ఇంకా చాలా చాలా ఉన్నాయి, మరి ఒక పాడిన తర్వాత మిగతా విషయాలు నెక్స్ట్ ప్రోగ్రామ్కి అయితే వెళ్తాం. ఇప్పుడైతే మీకు సూపర్ సాంగ్ అయితే వచ్చింది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతు రాణి. ప్రభుత్వ సేవలను వేగంగా అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న రెండవ రోజు కలెక్టర్ల సదస్సులో పలు అంశాలపై ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన సంక్షేమ హామీలను ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఖరీఫ్ పంటకాలానికి సంబంధించి రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీ కోసం ప్రణాళికలు సిద్దం చేశామని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వైవి మురళీకృష్ణ తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్లో జిల్లాలో 176,000 హెక్టార్లలో వరి సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. అగ్ని ప్రమాదాల నియంత్రణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఒంగోలు అగ్నిమాపక శాఖ అధికారి చంద్రమౌళి సూచించారు. ప్రకాశం జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాద భద్రత అవగాహన కార్యక్రమంలో ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. తిరుపతిలో జరుగుతున్న తాతయ్య గుంట గంగమ్మ జాతరలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ రోజు పాల్గొన్నారు. గంగమ్మ ఆలయానికి చేరుకున్న మంత్రి జాతర సందర్భంగా అమ్మవారికి సారెను సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం నిర్వహించిన అభిషేక సేవలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వేర్వేరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పశ్చిమ బెంగాల్లో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. రాష్ట రవాణా రంగానికి కీలకమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్1 నుంచి ప్రారంభం కానున్నట్లు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ రైల్వే జోన్కు గెజిట్ నోటిఫికేషన్ రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తలసేమియా వ్యాధి అవగాహన దినాన్ని పాటిస్తున్నారు. పిల్లలకు ప్రాణాంతకరమైన ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ఈరోజు తలసేమియా నివారణ దినంగా పాటిస్తున్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

భువన్ చంద్ర గారు లేదు సందించగా హరిహరన్న హరి హరిని వాడిని అడుగుతున్న పాట విన్నారు. భారతీయ చిత్రాల నుంచి మీరు చూపించేసి విన్నారు లేదు భారతీయ 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మరి స్టూడియోస్ సమయం 1:10:42 అవుతుంది మంచి పాటలతో పాటు. సో చాలా మంచి విషయాన్ని మీతో చెప్పాలని చెప్పకండి. ఇంతకీ ఈ ప్రోగ్రామ్ పేరు ధీరా. సో ధీరా అంటే మగవుల కోసం, ముఖ్యంగా మహిళా మహారాణుల కోసం నేనైతే కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సో ఈ రోజుల్లో ఆర్థికంగా ఎదగాలని పోటీ పడే వాళ్ళలో మహిళలు చాలా మంది ఉన్నారు. సో రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ మరి కుటుంబంలో కానీ బర్డెన్స్ని తెగించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి వారి కోసం ముఖ్యమైన విషయాలు ఈరోజు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను ధీరాలో. సో మహిళలు సొంతంగా నేర్చుకొని ఎవరి మీద ఆధారపడకుండా ఎలా ఎదగాలి, ఎదిగితే ఎంత బాగుంటుంది, ఎదగడానికి కావాల్సినవి ఎలా సమకూర్చుకోవాలి, సో ఎవరు చెప్పినా కానీ ఆ నీకెందుకులే పెళ్ళి అయిపోయిందిగా, లేకపోతే నీకెందుకులే చదువు అయిపోయిందిగా, ఎక్కడితో ఆగిపో, ఎందుకమ్మా చక్కగా పిల్లల్ని చూసుకో అనే వారి నుంచి మీ లోపల ఉన్న మనసులో, అంటే నేను ఎదగాలి, నేను మాట్లాడాలి, నేను బయటికి వెళ్ళి కొంత సంపాదన తేవాలి, లేదా నా కాళ్ళ మీద నిలబడాలి, నా ఇంట్లో వాళ్ళకి, నా హస్బెండ్కి, నా ఇంట్లో వాళ్ళకి నేను సపోర్టివ్గా ఉండాలి, సో చన్నీళ్ళకి వేణీళ్ళు తోడులాగా నేను కూడా ఎంత కొంత చేయాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ విషయాలు చెప్తున్నాను. లేదు మాకు ఇదంతా ఎందుకు, అతనే సంపాదిస్తాడులే, నేనే చూసుకుంటా, మా నాన్నగారు సంపాదన చాలులే నాకు అనుకుంటే ఇదన్నీ స్కిప్ చేసేయండి. కానీ నేను చెప్పే మాటలు ఇప్పుడు కనుక వింటే గనక మీరు ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా సంపాదించాలి, ఖచ్చితంగా నేనైతే ఎదగాలి, ఆర్థికంగా పురోగతిని తీసుకురావాలని ఆలోచన మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ విషయం గురించి నేను ఈరోజు ప్రస్తావించబోతున్నాను. జీవితంలో ఏ ఉద్యోగంలో అయినా సరే, అవసరమైన నైపుణ్యాలన్నీ కూడా ఎవరు నేర్పరు, ఏ స్కూల్లో అయినా ఏ కాలేజీలో అయినా ఎవరు నేర్పరు. కన్ని మాత్రం మనం సొంతంగా అనుభవాలతో నేర్చుకుంటే, సాధన చేస్తే గనక ఖచ్చితంగా సాధించే అవకాశం ఉంటుంది. సరిగ్గా నేర్చుకోలేకపోవడంలో మన తప్పు ఏమైనా ఉంటుందేమో కానీ నేర్చుకుంటే మాత్రం సాధించడం అనేది ఖచ్చితంగా మనకి మరి తథ్యం. ఎందుకంటే కొంతమంది ఆ కోర్స్ స్టార్ట్ చేసామలే, ఇంట్లో చదువుతున్నాం, ఎవరైనా గైడెన్స్ ఉంటే బాగుంటుంది అనుకున్న వారికి కూడా ఈరోజు నేను చెప్పబోయే చిట్కాలు చాలా ఉపయోగపడతాయి. సో ఎందుకులే ఇక వద్దు అనుకున్న వాళ్ళు కనుక ఏం చేస్తారంటే, ముందు ఈ విషయం విన్న తర్వాత ఖచ్చితంగా ఒక అవగాహన వస్తారు. సో నేనైతే ఒక పాట లేదా ఒక వార్తలు విన్న తర్వాత నేనైతే ఒక విషయం ఆ చిట్కాలను చెప్పబోతాను. ఈ లోపల మీరు చేయాల్సిన విషయం ఏంటంటే కనుక ఇప్పుడు ఈ 2 నిమిషాల్లో మీరు ఆలోచించండి, 2 నుంచి 5 నిమిషాల సమయం ఉంటుంది కాబట్టి ఆలోచించండి. ఏమి ఆలోచిస్తారంటే, నేను ఏం సాధించాలి, నేను కాలేజీలో ఉన్నప్పుడు, మ్యారేజ్ కాకముందు, మ్యారేజ్ అయిన తర్వాత, మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి, లేదా ఆర్థికంగా పురోగతిని సాధించడానికి, లేదా ఎంతో కొంత ఆర్థికంగా బలంగా ఉండడానికి, ఏదైనా ఒక జాబో లేకపోతే ఒక వ్యాపారమో లేకపోతే ఒక వ్యాపకమో ఏదో ఒకటి చేయాలి, నా టాలెంట్ని, నాకున్న చిన్న టాలెంట్ని దేశానికి, ప్రజలకి, తర్వాత మన చుట్టుపక్కల ఉన్నవారికి ఇవ్వడం ద్వారా మనం ఏం సంపాదించాలి అనే ఉద్దేశంతో ఒకప్పుడు ఎవరైనా ఉండి ఉంటారు. కనీసం పెయింట్తో, ముగ్గుతో కూడా, మగ్గు వర్క్తో కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీటన్నిటికీ ఏం కావాలంటే, ముందు ఆలోచన స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి, మీ మనసు బలమైన కోరికతో ఉండాలి. సో ఆ కోరికను సిద్ధింపు చేయాలంటే ఈరోజు కొన్ని చిట్కాలు చెప్తాను. సో ఏం కావాలి, మీరేమైతే కావాలనుకుంటున్నారో ఆ విషయాన్ని మీరు బలంగా ఒకసారి అనుకోండి. గట్టిగా కోరుకో అవుతుందిలే అన్నట్టుగా అంటారు చూసారా, అట్లాగే ఒక సినిమాలో చెప్పింది తను. సో అలాగే నేను చెప్తున్నాను, సాయి పల్లవి చెప్పింది నిజంగా ఆలోచించండి, ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి ఏం అవ్వాలనుకుంటున్నారో, ఏం ఆర్థికవేత్త అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమైనా ఆర్థికంగా ఎదగాలనుకుంటున్నారా, లేదంటే ఒక జాబ్ కొట్టాలనుకుంటున్నారా, లేదా ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా, బోల్డ్ అనే ఆపర్చునిటీ మన కళ్ళ ముందుంది, ఏమీ లేవులే, లక్ష మంది పోటీ పడుతున్నారు అని చెప్పి అనుకోవద్దు. ఈ లోపల ఒక్కసారి ఆలోచించండి, నేను చెప్పబోయే టిప్స్తో ఖచ్చితంగా ఈ టైంలో మీకు ఖచ్చితంగా మార్పు అనేది రావడం జరుగుతుంది, మీ లైఫ్ని సెట్ చేస్తారు. సో మీరే ఒక ఇన్స్పిరేషనల్ వర్డ్స్ని మిగతా వాళ్ళకి అందించే విధంగా ఉంటారు అది విషయం. సో సమయం చూస్తే మరి 11:15 కావస్తుంది, మరి మీ లోపల ఆలోచిస్తూ ఉండండి. మీకోసమైతే మరి ప్రాంతీయ వార్తలు వస్తున్నాయి, ఆ వార్తల తర్వాత మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం. వింటూ ఎంజాయ్ చేయండి యూత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ సేవలను అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్1 నుంచి ప్రారంభం కానున్నాయని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. ప్రపంచ తలసేమియా వ్యాధి అవగాహన దినాన్ని ఈరోజు పాటిస్తున్నారు. వార్తల వివరాలు. ప్రభుత్వ సేవలను వేగంగా అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న 2వ రోజు కలెక్టర్ల సదస్సులో ఫైళ్ల క్లియరెన్స్, డేటా లేక్ అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మండల స్థాయి వరకు ఫైళ్ల పరిష్కారంలో వేగం పెంచాలని, ఈ ఫైలింగ్ వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కలెక్టర్లు కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
1: we are monitoring, everybody should have a clarity. ee clarity lo files disposal is one, their government nation making delay kaakunda undadaniki adi enta faster ga manam cheyagaligithe anta faster meer ede speed of governance antunnamo or speed of doing business cat chestundi. ఆల్ కలెక్టర్స్ మేము ఈ జిల్లాలో ఉండే అడ్మినిస్ట్రేషన్ ని మీరు గ్యారప్ చేయడం, మీకు యాక్సెస్ ఉంది కాబట్టి ఎవరైతే ఇది ఉన్నారో ఒకసారి యూ కెన్ కాల్ దెమ్, హ్యావ్ ఎ డిస్కషన్ అండ్ స్ట్రీమ్ లైన్.
0: తిరుపతిలో జరుగుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతరలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు పాల్గొన్నారు. గంగమ్మ ఆలయంకు చేరుకున్న మంత్రి జాతర సందర్భంగా అమ్మవారికి సారెను సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తోందని తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా తిరుపతి గంగమ్మ జాతర నిలుస్తోందని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదయ శాఖ అన్ని సౌకర్యాలు కల్పించిందని మంత్రి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన సంక్షేమం హామీలను ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం శివనాథ్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ నగరంలో డ్రైనేజీ ఇబ్బందులు, కొండ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వాటిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని శివనాథ్ తెలిపారు. రాష్ట రవాణా రంగానికి కీలకమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్1 నుంచి ప్రారంభం కానున్నట్లు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, రైల్వే జోన్కు గెజిట్ నోటిఫికేషన్ రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. రైల్వే జోన్తో పాటు విశాఖ డివిజన్ ఏర్పాటు కూడా రాష్ట అభివృద్దికి మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో మౌలిక వస్తుల అభివృద్ది కొనసాగుతోందని శ్రీభరత్ తెలియజేస్తూ,
2: జోన్ విభజన అనేది చాలా టెక్నికల్ మ్యాటర్. ఒక జోన్ ఎండ్ అయి ఇంకో జోన్ స్టార్ట్ అయినప్పుడు రైల్వే కంట్రోల్స్

0: సేఫ్టీ ఫీచర్స్, కమ్యూనికేషన్, హ్యాండ్ ఓవర్ ప్రాసెస్, ఇదంతా చాలా జాగ్రత్తగా జరగకపోతే రేపు ఏ రైలు ప్రమాదం జరిగినా మళ్ళీ ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ జిఎం ని అపాయింట్ చేశారు, దాని తర్వాత పిహెచ్ఓడిస్ ని అపాయింట్ చేశారు, దాని తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ అవడానికి అపాయింట్ అవడానికి అప్లికేషన్స్ కోసం పిలిచారు. ఎంత ఎస్టాబ్లిష్మెంట్ ఒక ప్రాసెస్.
1: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం నిర్వహించిన అభిషేక సేవలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సింహ, రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వేర్వేరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రాలతో సత్కరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అగ్ని ప్రమాదాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని ఒంగోలు అగ్నిమాపక శాఖ అధికారి చంద్రమౌళి సూచించారు. ప్రకాశం జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాద భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక పరికరాల వినియోగంపై సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం చంద్రమౌళి మాట్లాడుతూ వేసవికాలంలో జనసమ్మర్ద ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు నివారించేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తలసేమియా వ్యాధి అవగాహనా దినాన్ని ఈరోజు పాటిస్తున్నారు. తల్లిదండ్రుల్లోని జన్యుపరమైన లోపాల వల్ల పిల్లల్లో కలిగే రక్తహీనత వ్యాధిని తలసేమియా అంటారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల్లో రక్తహీనతను ఎదుర్కోవడం ప్రధాన సమస్య. తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడం, బాధితులకు మద్దతు ఇవ్వడం, ఈ జన్యుపరమైన రుగ్మతకు నివారణ చర్యలను ప్రోత్సహించడం వంటి అంశాల పట్ల అవగాహన కల్పించేందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ఈరోజు తలసేమియా నివారణ దినంగా పాటిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో రెడ్క్రాస్ సంస్థ వైద్య సేవలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తోందని అల్లూరు సీతారామరాజు జిల్లా సంయుక్త కలెక్టర్ తిరుమణి శ్రీపూజ పేర్కొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం జి ముంచింగిపుట్టు గ్రామంలో ఇండియన్ రెడ్క్రాస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహించారు. రెడ్క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డ్యునాంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామాల్లో వైద్య సేవలు అందించేందుకు మీ ఇంటికి మీ డాక్టర్ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ
2: రెడ్ క్రాస్ డేని పురస్కరించుకుని హెన్రీ డ్యునాంట్ గారి జన్మదినం రోజు మనం చేసుకుంటున్నాము. దానిలో భాగంగా మనం ఇక్కడ ముంచింపుట్టు గ్రామంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మీ ఇంటికి మీ డాక్టర్ ప్రోగ్రామ్ గురించి అవగాహన కల్పించి ఇక్కడ టీమ్ తో సహా ఇక్కడ అటెండ్ అయ్యారు. అనీమియా మనకి ఏజెన్సీలో క్రానిక్ కాబట్టి, అలానే అది మెటర్నల్ మార్టాలిటీ రేట్, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ కాబట్టి దానికోసం కూడా అవగాహన కల్పించాము. అలానే రెడ్ క్రాస్ చేస్తున్న గుడ్ ప్రోగ్రామ్స్ గురించి చెప్పి బ్లడ్ డొనేషన్ కోసం కూడా అందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది.
1: ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీ కోసం ప్రణాళిక సిద్ధం చేశామని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వైవి మురళీకృష్ణ తెలిపారు. శ్రీకాకుళంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్లో జిల్లాలో 176,000 హెక్టార్లలో వరి సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వరితో పాటు ఇతర పంటలను మరో 25,000 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల కొనుగోలుకు 4,84,00,000 మంజూరైనట్లు వెల్లడించారు. అలాగే పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా జిల్లాలోని గ్రామాల్లో రైతులకు యూరియా వినియోగం, ఆధునిక సాగు పద్ధతులు, అధిక దిగుబడులు ఇచ్చే పంటలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నిన్న ప్రారంభించారు. పెదకళ్లేపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన 3 సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే 91,00,000 రూపాయల వ్యయంతో మోపిదేవి నుంచి వెంకటాపురం వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఎంపీ లాడ్స్ నిధుల నుంచి 1,00,000,000 వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ పనులను ప్రారంభించారు. అనంతరం బాలశౌరి మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,

రేపు కోల్కతా పర్యటనకు వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్లో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ సేవలను వేగంగా అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్1 నుంచి ప్రారంభం కానున్నాయని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: Yes, ఆ వైబ్ వినిపిస్తుంది. తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్, 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తుంది ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్. ఇది కేవలం సెలబ్రేషన్ కాదు, ఇదొక వైబ్, ఇదొక మెమరీ, ఇది మన కల్చర్ కి కనెక్ట్. మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది, ఉత్సాహం ఊపందుకుంటుంది, మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి. ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు, 90 ఏళ్ల చరిత్ర, 90 ఏళ్ల అనుబంధం, 90 ఏళ్ల మన కథ. సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా? ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన

ఎస్, మీరు జూమ్ చేసుకుంటున్నారు యూత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 2 గంటల 4 నిమిషాలు అవుతుంది. సో మంచి పాటలతో పాటు మంచి విషయాలు కూడా మనం తెలుసుకుంటున్నాం ధీరలో. మరి ధీరలో నేను చెప్పాను కదా, మీరు ఒక డిసైడ్ అవ్వండి, అంటే ఇంట్లో ఉండే ఆడపిల్లల గురించి, సో పెళ్ళైన వారి గురించి, చదువు అయిపోయి ఏం చేయాలో తోచక ఆర్థికంగా పురోగతి సాధించాలనే వారి గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను కదా. సో విషయం ఏంటంటే, నేను చెప్పాను ఇందాక అంటే 1:30 ఆ టైంలో చెప్పాను ఏమనంటే కనుక, మీరు ఖచ్చితంగా నేను మాట్లాడే లోపల ఒక్కటి ఫిక్స్ అవ్వండి అని చెప్పాను. మీరు ఏమి అవ్వాలనుకుంటున్నారు, ఏమి సాధించాలి అనుకుంటున్నారు, ఆర్థికంగా ఎలా ఎదగాలనుకుంటున్నారు, సో ఒక వ్యాపారవేత్తగా ఉండాలనుకుంటున్నారా, జాబ్ హోల్డర్గా అనుకుంటున్నారా, ఒక గవర్నమెంట్ జాబ్, ఏదో ఒకటి. సో మన మనసులో మీ మనసులో అనిపించింది ఏదైతే ఉందో దాన్ని ఫిక్స్ అయ్యారా, ఫిక్స్ అయితే కనుక ఖచ్చితంగా నేను చెప్పబోయే టిప్స్ మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ మీరు చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక, ఇది నేర్చుకోవాల్సిన విషయానికి సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా సొంతగా నేర్చుకొని ఎవరి మీద ఆధారపడకుండా ఎదగాలి అని చెప్పే విషయం గురించి మాట్లాడుతాం కనుక, ఖచ్చితంగా మీరు మీరు మెటీరియల్ని, మీకు కావాల్సిన రిపోర్ట్స్ని, మీకు కావాల్సిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, సబ్జెక్ట్ అంటే మళ్ళీ కాలేజ్ లెవెల్కి వెళ్ళకండి. సో మీరు సాధించాలి, మీరు పట్టు సాధించాలి లేదా ఆర్థికంగా ఎదగాలనే దాని గురించి ఏదైతే ఉందో అది డిజిటల్ కావచ్చు లేదా ఫిజికల్ కావచ్చు, ఆ మెటీరియల్ని మీరు దగ్గరగా పెట్టుకోండి, సేవ్ చేసుకోండి, ఫస్ట్ చేయాల్సిన పని అది. సో ఇంకా దీంట్లో ఏంటంటే, నాణ్యమైన మెటీరియల్ని ఎంచుకోవడానికి అవకాశం ఉంటే ట్రై చేయండి, అప్పుడు కూడా మీకు మంచి అవకాశం, అంటే కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, మీ టాలెంట్ పెంచుకోవడానికి క్లారిటీగా ఉండే మెటీరియల్ కానీ, నాణ్యమైన మెటీరియల్ కానీ మీకు ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా అంతేకాకుండా నేర్చుకునే ప్రక్రియలో వీలైనంత వరకు చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకొని, ఓ కొండకు నిచ్చినేసే అంత కాకుండా చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకుంటూ వాటిని సాధించడానికి చిన్న చిన్నగా, అంటే కృషి మాత్రం ఖచ్చితంగా ఉండాలి, మరి సాధించాలి అనే పట్టుదలతో పాటు కృషి కూడా అలాగే ఉంటే విజయం మాత్రం ఖచ్చితంగా సాధించగలం, మీరు సాధించే అవకాశం ఉంటుంది. ఇంకా చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. ఇంకా ఎలా ఉండాలి, గృహిణులు ఎలా కష్టపడాలి, అంటే ఇష్టంగా చేసుకుంటే ఎంత కష్టమైనా అనుభవించవచ్చు అనే విషయాన్ని ప్రూవ్ చేయడానికి చిన్న విషయం కూడా చెప్పబోతున్నాను. సో దాని మీద అంటే మీకోసం సూపర్ సాంగీతం చేస్తాం, మరి వింటూ ఎంజాయ్ చేయండి. మీకోసం ఈ పాట వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: బొంబాయి. ఈ చిత్రంలో నుంచి కృష్ణ బండసుపరెడ్డి సంగీతం చేశారు, భువన్ చంద్ర గారు లిరిక్స్ అందించగా వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. ప్రేమదేశం చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాట విన్నారు. సో సూపర్ హిట్ సాంగ్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు బొంబాయిలో నుంచి. సో విషయం ఏంటంటే కనుక, సో మనమైతే మాట్లాడుకుంటున్నాం ధీరాలో నుంచి, ధీరాలో నుంచి చాలా మంచి విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. సో ఎక్స్పెక్ట్ అంటే మహిళా రాణుల కోసం, మహిళా మణుల కోసం, సో మంచి విషయాలు అయితే నేను ఈరోజు చెప్తూ వస్తున్నాను. సో ఇక్కడ చిన్న విషయం ఏంటంటే కనుక, నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటే సరిపోదు, కానీ దానికి కృషి కావాలి అని చెప్పంటున్నాను. సో కష్టాన్ని ఇష్టంగా చేసుకొని ఉండాలని చెప్తున్నాను. కానీ కొంతమంది ఆడవాళ్ళు క్వశ్చన్ చేస్తుంటారు, ఏమనంటే మా పనులు ఎవరు చేస్తారు, ఇంట్లో చాలా పనులు ఉంటాయి, మీరు వెళ్ళిపోయిన తర్వాత చాలా పనులు ఉంటాయి, మీరు వచ్చిన తర్వాత ఇంకా పనులు ఉంటాయి, ఇవన్నీ ఎవరు చేస్తారబ్బా అని చెప్పి అంటూ ఉంటారు. వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు నాకు ఆన్సర్ చెప్పాలి కదా ఖచ్చితంగా, ఎందుకంటే దానికి కూడా సొల్యూషన్ ఇవ్వాలి కదా. ఇస్తేనే ఆసక్తి వస్తుంది, ఆ టైంలో సమయం దొరుకుతుంది, ఆ సమయం దొరికినప్పుడు మాత్రమే ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాని తగ్గట్టుగా ఏదో కాంపిటీషన్లో కొట్టేయమని నేను చెప్పట్లేదు, కానీ కాంపిటేటివ్గా మన మైండ్ని సెట్ చేసుకుంటే కనుక, ఇప్పుడు కాబట్టి కొంచెం ముందుకెళ్ళినప్పుడు అయినా సరే ఖచ్చితంగా మీ లైఫ్ అనేది సెట్ అవుతుంది. అండ్ మీరు ఏ రంగంలో ఉండాలనేది ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నేను చెప్పేది ఏంటంటే, మీకంటూ ఒక సమయాన్ని రోజులో కేటాయించుకుంటే, సపోజ్ పొద్దున్నే మార్నింగ్ 11 గంటల్లో పని పూర్తి చేసుకుంటే, 11 గంటల నుంచి 4 గంటల వరకు ఏమన్నా మిగతా పనులన్నింటికి స్వస్తి చెప్పేసి మెయిన్ పనులన్నీ అవజేసేసుకొని 11 తర్వాత ఏమన్నా అవకాశం ఉంటే ఆ సమయంలో, అంటే ఇదే సమయం కాదు, ఎగ్జాక్ట్గా ఇదే కాదు, కొంతమంది పార్ట్ టైం జాబ్స్ చేసే వాళ్ళకు ఉంటారు, దాన్ని బట్టి కూడా సమయాన్ని బేరేజ్ వేసుకొని సెట్ చేసుకొని ఆ టైంలో కూర్చుంటే మీ కాన్సన్ట్రేషన్ని 1 నుంచి 2 గంటల పాటు కేటాయించగలిగితే, అంటే మనం ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిపోయి ఇరగదీసే అంత అవసరం లేదు, కానీ నాలెడ్జ్ బాగా అవసరం. అంటే మీకు కావాల్సిన రంగం ఒకటే ఉంటుంది కాబట్టి, మ్యాక్సిమం 2 3 ఉండవు కాబట్టి ఒకటే ఉంటుంది, దాని తగ్గట్టే కనుక కూర్చుంటే కనుక ఖచ్చితంగా సాధించే అవకాశం ఉంటుంది మీ పనులు ముగించేసుకున్న తర్వాత. మీ దగ్గర మెటీరియల్ ఎంత ఉన్నా కానీ, ఇంత చెప్పాను కదా, ఆసక్తి అనేది లేకపోతే అంతా శూన్యం అవుతుంది. అంటే ఏదో తెచ్చుకున్నావులే, ఇంట్లో వాళ్ళు బాధపడలేకో, తల్లిదండ్రులు బాధపడలేకో, భర్త బాధపడలేకో, బయట వాళ్ళ పోరు ఆగలేకో అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా మిమ్మల్ని మీరే మైనస్ చేసుకున్న వాళ్ళు అవుతారు, గమనించండి. ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా మరి ఏ రంగాలకైతే అవకాశం ఉంటుంది అనే విషయం గురించి, కప్పు నుంచి మరి సాఫ్ట్వేర్ వరకు కూడా అన్ని రంగాల్లో కూడా అవకాశం ఉంది. మగ్గు ప్రింటింగ్ మొదల దగ్గర నుంచి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ రంగంలో ఎదిగేంత వరకు కూడా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా తర్వాత మాట్లాడదాం. ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ వస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. ఒక చిన్న బ్రేక్ తర్వాత వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: వివిధ భారతి వింటి విన్నారు, వివిధ భారతి 101.3 ఆకాశవాణి ఎఫ్ఎం. సో మహిళలు సొంతంగా నేర్చుకుని ఎవరి మీద ఆధారపడకుండా సాధించాలి అంటే కదా ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా చేయాల్సిందే. పొద్దునే పనులు ఎవరు చేస్తారు, మధ్యాహ్న పనులు ఎవరు చేస్తారు, సో ఇంకా ఎప్పుడు ఉద్యోగం చేయాలా అని చెప్పి అంటారు కదా. ఇంతకుముందు నేను ఆ విషయమే ప్రస్తావించాను, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను. సో ఒకటి, సాధించాలి అనుకున్నప్పుడు పట్టుదల ఖచ్చితంగా, ఆసక్తి ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఇంకోటి ఏంటంటే, కొంతమంది అంటారు ఆయన సంపాదించితే చాలా నాకెందుకు, మా నాన్నగారు బోల్డ్ నాకు, ఇలాంటి వారి కోసం నేను చెప్పట్లేదు, స్కిప్ చేయమని చెప్పి ముందే చెప్పాను. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఫస్ట్ నుంచి కాలేజ్ లెవెల్లో నుంచి కొంతమందికి ఆసక్తి ఉంటుంది, నేను ఇలా ఎదగాలి, ఇలా సంపాదించాలి, ఈ విధంగానే ఉండాలి, ఇది నా ప్యాషన్, ఇదే ఇలాగే ఉండాలి, నేనంటే ఏంటో సమాజానికి, నా వాళ్ళకి, నా కుటుంబీకులకి, బంధువులకి చూపించాలి అని జీలు గోల్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ఎక్స్పోజ్ చేయాలి, చేయాలి ఖచ్చితంగా, ఎగ్జిక్యూట్ చేయాలంటే కనుక మీ దగ్గర సరైన మెటీరియల్ డిజిటల్ అది ఫిజికల్గా ఖచ్చితంగా ఉండాలి. అండ్ మీరు చేసే ప్రతి పని కూడా మీరు మీ గోల్ కోసం, మీ లక్ష్యం కోసం, మీ జీల్ నిరూపించడం కోసం చేస్తున్నారని మీరు గట్టిగా నమ్మితే ఖచ్చితంగా చేస్తారు. ఒక ఐపీఎస్ ఐఏఎస్ అవమని నేను అంటలేదు, కానీ చన్నీళ్ళకి వేణీళ్ళ తోడు అంట చూసారా, వేణీళ్ళకి చన్నీళ్ళ తోడు అంటారు సరే. అలాగే మీరు చేసే ప్రతి పని కూడా మీ సపోర్టర్కి, అదే మీ భాగస్వామికి లేదా మీ పేరెంట్స్కి సపోర్ట్ అయ్యేలాగా చేయండి అని నేను చెప్తున్నమాట. ఇది ఖచ్చితంగా సాధించాలి అనుకున్న వాళ్ళు మాత్రమే అవలంబించాల్సిన విషయాలు అనమాట. లేదు నాకు బోల్డంత విషయం ఉంది, అది ఇది ఉంది, పర్వాలేదు, ఇబ్బంది లేదు, నేను బాగా చూసుకుంటాను, నేను మహారాణి అంటే నో ప్రాబ్లం, కుర్చీలో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. సో దాని గురించి నేను చెప్పేది ఏంటంటే, మీ కంటెంట్ అంటూ నిరూపించుకోండి. మరి మీరేంటో సమాజానికి నిరూపించాలి, జయించాలి అంటే కనుక చేస్తున్న సమయంలో ప్రాజెక్ట్ మీద, మీరు చేస్తున్న పని మీద ఏకాగ్రత ఉంచండి. ఖచ్చితంగా 3 నుంచి 6 నెలల్లో మీరు అనుకున్నది జాబ్ కాదు, మీరు అనుకున్న ఆర్థికంగా లావాదేవీలు మీరే సొంతంగా చేసే అవకాశాలు అంటూ చాలా ఉన్నాయి. చెప్పాను కదా, మగ్గు ప్రింటింగ్ నుంచి సో ముగ్గు నుంచి సో మగ్గు వరకు, కంప్యూటర్ ఆపరేటర్ వరకు, సో సాఫ్ట్వేర్ వరకు ఎదిగే అవకాశాలు అయితే చాలా చాలా ఉన్నాయి. సో ఇందరు

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: బుర్ బుర్ వచ్చే వచ్చే వచ్చే బగ్గొచ్చే బగ్గొచ్చే ఎవడొచ్చే? వెంకటరాముడు వచ్చే మహారాజా.

మహారాజ మహారాజ నా తుపాకి అంటే ఏమనుకున్నారు? ఓసారి అమీన్ సాబు తుపాకి నా తుపాకి పోటీ పెట్టుకుని హుస్సేన్ సాగర్ లో బారెత్తి అమీన్ సాబు తుపాకి అడుగుపట్టింది. నా తుపాకి మునుగుతూ తేలుతూ దోముకాడ తేలింది. గంత నెంబర్ వన్ తుపాకి మహారాజా. ఈ తుపాకి కోసం పాకిస్తాన్ ప్రధానమంత్రి 10 లక్షలు ఇస్తానని 10 సార్లు విమానం వేసుకుని నా ఇంటికి వచ్చిండు. నేను ఇచ్చిందా? ఇయ్యలే మహారాజా. ఇక నేను పుట్టింది దేవరకొండ, పెరిగింది నల్గొండ, ఉండేది గోల్కొండ, ఆడక్క తినేది అన్మకొండ మహారాజా.

కలదొరని. మహారాజా మహారాజా, నా ఆస్తిపాస్తులు చూసి నాకు పెళ్ళనెత్తమని ఎంతమంది వచ్చిండ్రు దేరిక? యాక్టర్లు వచ్చినాయి, డాక్టర్లు వచ్చినాయి, డైరెక్టర్లు వచ్చినాయి, కలెక్టర్లు వచ్చినాయి, కాంట్రాక్టర్లు వచ్చినాయి, కాంట్రాక్టర్లు వచ్చినాయి మహారాజా. ఇంకా చెప్పాలంటే ఇరాన్ నుండి తురుంఖాన్లు, సూరత్ నుండి సుల్తాన్లు, దుబాయ్ నుండి నవాబులు, మాస్కట్ నుండి మంత్రులు, అమెరికా నుండి ఎందరో వచ్చిండ్రు. ఎందరు వచ్చినా నాకు ఎవరు నచ్చలేదు మహారాజా. ఇంకా నా అంత సందాలు చెప్పాలంటే మహారాజా,

0: పోయి అవ్వా ఒక పైసే అయ్యా జరగాసం పోయి కాసగిడి బత్రియ.
1: ఎస్ పెట్టల ధర మూవీ నుంచి సాంగ్ అయితే ఇచ్చారు మనోగారు పడారండి ఈ పాట. సో వింటూ ఏం చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 2:25 అవుతుంది. మంచి పాటలతో పాటు సందడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సదే సందడికి మీ అందరికీ సాధారణంగా ఆహ్వానం పలికేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది, ఎంతో మంది కూడా ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నారు, గంటన్నర పాటు ఇరగదీసే ప్రోగ్రామ్, మరి మిమ్మల్ని అందరినీ ధూమ్ధామ్గా ఎంటర్టైన్ చేసే ఏకైక ప్రోగ్రామ్ సందడి సందడికి మీ అందరికీ ఆహ్వానం పలికేస్తున్నాను. సో నేను ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, నంబర్ తెలుసుకోండి 0866-244-0868-2481 మెసేజ్ చేసేయచ్చు. మరొకసారి నెంబర్ రిపీట్ చేస్తున్నాను, ఇంకా ఎవరైనా సేవ్ చేసుకోకపోతే నంబర్ సేవ్ చేసుకోండి. గంటన్నర పాటు మీతో నేను చాటింగ్ లో ఉంటాను. 0866-244-0868-2484 ఈ నెంబర్కి మీ మెసేజ్ని, మీ ఆన్సర్ని, మీ పేర్లని నాకు పంపించేయచ్చు. నేను చదువుతూ మీకు పాటలు ప్లే చేస్తూ ఉంటాను. అడిగే క్వశ్చన్కి బుల్లి బుల్లి చిట్టి పొట్టి ప్రశ్నలకి ఆన్సర్ చేసేయచ్చు. నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ మన సందర్భంలో ఏంటి అంటే గనక, మరి ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. సో ఎలాగో భోజనం టైమే కాబట్టి, ఆ రాముడల దూరం నుంచి అల్లుడొస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర ఏమిటది. మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, ఆ రాముడల దూరం నుంచి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించారు విత్తులేని కూర ఏమిటది, ఏం కూర తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ 0866-244-0868-2484 మెసేజ్ చేసేయచ్చు. మీకోసం అయితే సూపర్ సాంగ్స్ వస్తూ ఉంటాయి, వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
2: స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి. అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏయ్ పిల్లలు, మీకు కొత్త కథ చెప్తా. అబ్బా ముందు వినండి రా, వింటే కదా తెలిసేది.

0: వచ్చిన
1: మిస్టర్ పెళ్లి కొడుకులో సునీలా?
2: కాదురా, రాజుల కాలం కదా. వాళ్ళకి కావలసిన అబ్బాయి వీరుడై శూరుడై గుర్రం మీద కత్తి యుద్ధం చేసి 100 మందిని ఓడించాలని వాళ్ళ కోరిక. అవునరా, కానీ బడ్జెట్ లేదు కదా, గ్రాఫిక్స్ లేని మగధీరా.

0: ఏడుగురు ఒకేసారి పెళ్లి చేసుకుంటా.
1: ఇక్కడ ఒక పిల్లనే మేనేజ్ చేయలేకపోతున్నాను, ఇంకేడుగురు చేసుకుంటే ఇంటికి వెళ్ళడు డైరెక్ట్ గా అడవికే.
2: అమ్మో, అడవంటే సింహాలుంటాయి కదా అంకుల్.
0: అరే నో ఫియర్ యార్, అవన్నీ గ్రాఫిక్స్.
3: స్టోరీ మొత్తం మీరే చెప్పేసుకుంటారా, నేనెందుకు ఇక్కడ తొక్కలాగా.
0: ఓకే ఓకే, నువ్వే చెప్పలేదు.

ఎస్ సోబ్రిక్ సాంగ్ అయితే భోజనర్ గారు రిలీజ్ అందించగా ఎస్పి బాలు గారు చిత్త గారు కలిసి పాడిన పాట విన్నారు. మంచి ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 2:46:07 అవుతుంది. సో మనమైతే సందర్భ సందర్భంలో అడిగి క్వశ్చన్ జస్ట్ అలా వెళ్ళొచ్చారు అనమాట. సో మీకోసం అయితే మంచి పాటలు అయితే వచ్చేస్తున్నాయి. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్లు కూడా మీరు పంపించేస్తారు. సో నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేసిన తర్వాత ఎవరెవరు ఏమేమి ఆన్సర్లు పంపించేశారో చూసేద్దాం. మరి ఇంతకి ఆ రాముడల దూరం నుంచి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర ఏమిటది? మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఆ రాముడల దూరం నుంచి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర ఏమిటది? తెలిస్తే నాకు మెసేజ్ చేయమని చెప్పండి. చాలా మంది కూడా మెసేజ్ చేస్తున్నారు. మరి మీకు కూడా ఆన్సర్ తెలుసా? ఏమాత్రం ఆలోచన చేయకండి, జస్ట్ ఒక మెసేజ్ డ్రాప్ చేయండి మీ పేరు మీ ఊరితో కలిపి. సో ఇప్పుడు మనకు పంపించిన ఆన్సర్లు ఎవరెవరు పంపించేసారో చూసేద్దాం. మనకు పంపించేసిన వాళ్ళ భాస్కర్ పెడ నుంచి ఆన్సర్ చేశారండి, నాకు మీరు అడిగిన క్వశ్చన్ నచ్చింది అండ్ ఆ కూర కూడా నాకు ఇష్టం అని చెప్పి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ. పెడన జోగాంధ్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి రామకృష్ణాపురం నుంచి చక్రపాణి గారు, కామాక్షి, జ్యోతి, శ్రీలేఖ, జగన్నాథ మామం, జగన్నాథం మామ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు. కానీ ఇంత కష్టపడి చేసిన ఆన్సర్ మాత్రం రాంగ్గా పంపించారండి, రాంగ్ ఆన్సర్. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు, మరి ఫణీ, సత్యశ్రీ, తెనాల నుంచి మెసేజ్ చేస్తున్నారు ఎగ్జాక్ట్గా ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్ పంపించేశారో తోచండి. మరి మహమ్మద్ జనీద్దీన్, స్నేహభవన్ జనీద్దీన్, ఉమ్మడి నుంచి, మరి నిజామాబాద్ జిల్లా నుంచి పంపిస్తున్నారు. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు, స్వాగతం మాత్రమే చెప్పారు, ఆన్సర్ అయితే రాలేదు. ఆన్సర్ పంపించడానికి ప్రయత్నం చేయండి. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు, పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎవరు కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఏళ్ళ సుబ్బారావు గారు ఆత్మ గురించి ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్ పంపించేశారో తూచ్ తూచ్ తూచ్ తూచ్ చూచ్. అంకయ్య గుడి నుంచి మెసేజ్ చేస్తున్నారు, జస్ట్ హాయ్ని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. మంచి మంచి పాటలు వేస్తున్నారు అంటూ మెసేజ్ చేశారు, మరి ఆన్సర్ కూడా చేస్తే బాగుంటుందండి. ఇంతకీ మెసేజ్ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ ఊరు పేరు గట్రా ఏమి రాయలేదు. ఇంకా పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ, అంజల్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మెసేజ్ చేసిన వాళ్ళలో ఉమ్మడి నుంచి మహమ్మద్ జన్ వీళ్ళందరూ కలిసి మళ్ళీ మెసేజ్ చేశారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. మరి ఇలా మంచి ఆన్సర్లు మన కోసం వచ్చేస్తూ ఉన్నాయి కాబట్టి మరి సరిగ్గా ఇందాక వినలేదు అనమాట. ఇప్పుడు టైప్ చేస్తున్నారు చాలామంది కూడా. సో ఇంకా వచ్చేసి పుట్టపాక నుంచి మిరియాల, తిరుపతి, తిరుమలయ్య, ఆండారు, అక్ష వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. కొంతమంది అరటికాయ, మరి ఇంకోటి ఇదేంటి అరటికాయను ఇంకే చాలా చెప్పారనమాట. సో అలా కాకుండా మంచి ఆన్సర్ పంపించేస్తారు కొంతమంది అయితే. సో ఇంతకి ఆ రాముడల దూరం నుంచి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర ఏంటో తెలిసి మెసేజ్ చేయమని చెప్పాను. ఇంతకి నేను ఆన్సర్ చెప్పేస్తున్నాను ఏంటంటే కనుక పుట్టగొడుగు కూర, పుట్టగొడుగు కూర, పుట్టగొడుగులను పంపించడం కానీ బాగానే ఉంటుంది. సో కరెక్ట్గా ఆన్సర్గా చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అని కంగారు చెప్పేస్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చేసింది, ఏమాత్రం మనం ఆలస్యం చేయకుండా, మిమ్మల్ని వెయిట్ చేయించకుండా మంచి ఆన్సర్లు అయితే పంపించండి. ఇప్పుడు 2:49 తర్వాత నుంచి పంపించిన ఆన్సర్లు మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్లు ఇంకా పంపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరికాయ, ఊరగాయ ఏంటి? శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ ఏంటా కాయ? తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ 0866-244-0868-6684-1. ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత మీకోసం ఇది పాటతో చేస్తుంది. మరి

0: మీకు ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేస్తుండండి, ఈ పాట వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఏక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణీ, ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్. కహానీ నహీ బదలీ, స్టైల్ గయా హై బదల్. జో కహానియా హమ్ సున్తే ఆయే, దేఖ్తే ఆయే, అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్.
2: డౌన్లోడ్ వేవ్స్ ఓటీటీ యాప్ నౌ అండ్ వాచ్ ఫర్ ఫ్రీ.

0: పెట్టిరు ఓణిగురు పట్టిచిరు.
1: ఆయ్ ప్రేమదాసు పోజు పెట్టి రెచ్చిపోన పూల రంగడల్లె కీలు గుర్రం ఎక్కిపోన
0: చిరు చిరు క్యాయ గురు స్లోలీ చిరు సంపస్త గురు నాడు కట్యా ప్రేమ నగరు నేడు నీదే ఛాన్స్ బ్రదరు
1: అదిరిపోయే పిల్ల ఫికర్రు అరగ తీస్తా.

0: పార్టీ రైటు చేసేది అంటావు
1: ఇంతే కదా అంతే గురు ఇంకో చీరు చెప్పగురు
0: పట్టు చీర కట్ట పెట్టి చెంగు పట్టు పిల్ల అంటి పెట్టుకోకపోతే ఓటు పెట్టు
1: అంతే చీరు
0: వారే గురు చల్ ప్యారే చీరు.

0: ஆனவா நோ ப்ராப்ளம்ஸ்.
1: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: ఆ వైబ్ వినిపిస్తుందా?
5: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
4: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
5: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
4: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
5: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
4: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. ప్రపంచవ్యాప్తంగా దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 10% గ్లోబల్ టారిఫ్లు చెల్లవని న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ సేవలను వేగంగా అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రజలకు ఇచ్చిన సంక్షేమ హామీలను ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తోందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీ కోసం ప్రణాళికలు సిద్దం చేశామని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వైవి మురళీకృష్ణ తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్లో జిల్లాలో 176,000 హెక్టార్లలో వరి సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం కోసం డిప్లొమా విద్యార్థులకు నిర్వహించే ఈసెట్ పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయని విశాఖ

విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. ప్రపంచ తలసేమియా వ్యాధి అవగాహన దినోత్సవాన్ని ఈరోజు పాటిస్తున్నారు. తల్లిదండ్రుల్లోని జన్యుపరమైన లోపాల వల్ల పిల్లల్లో కలిగే రక్తహీనత పట్ల అవగాహన కల్పించేందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ఈరోజు తలసేమియా వ్యాధి నివారణ దినంగా పాటిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో రెడ్క్రాస్ సంస్థ వైద్య సేవలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తోందని అల్లూరు సీతారామరాజు జిల్లా సంయుక్త కలెక్టర్ తిరుమణి శ్రీపూజ పేర్కొన్నారు. రెడ్క్రాస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెడ్క్రాస్ సంస్థ వ్యవస్థాపకులు హెన్రీ డ్యూనాంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో మరో 2 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్, మీరు జూన్ చేస్తున్నారు విత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోస్ సమయం 3:33:33 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కదా. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్లు చాలా మంది కూడా పంపించేస్తారు. ఇంతకీ క్వశ్చన్ ఏంటో ఒక్కసారి చెప్తాను, అదేంటో తెలిసిన తర్వాత మరి కొంతమంది ఆన్సర్లు చేసేవాళ్ళు కూడా మిగిలి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అయితే చేస్తూ ఉంటారు. నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ. శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ. ఏంటా ఊరగాయ? తెలుసు, మీకు తెలుసు, మీకు ఆన్సర్ తెలుసు, మీరు ఆన్సర్లు పంపించారని తెలుసు. సో పంపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను క్వశ్చన్ వేయడం జరిగింది. పంపించండి, ట్రై చేయండి, ఆన్సర్ తెలిస్తే. సో కొంతమంది మెసేజ్ చేశారు, చదివేద్దాం. మరి స్మైలీ మచిలీపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రైట్ రాంగ్ ఆన్సర్ పంపించారని. పెడన జోగాంధ్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ కరెక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. కాశీపురం నుంచి కురుమూర్తి కొల్లాపూర్ నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మండూరి మధులక్ష్మి గారు వెంకటగిరి బొప్పారం సాలికాల నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత వచ్చేసి ఫణి సత్యశ్రీ తెనాల నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. భాషా ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, జయం భాష, మరి కరెక్ట్ ఆన్సర్ అండి. కమత వెంకటలక్ష్మి రెడ్డి భూమిపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. లావణ్య శేఖర్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఎక్కడి నుంచో తెలియదు బట్ ఆన్సర్ అయితే కరెక్ట్గా పంపించారు. కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు రమేష్ గారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారని. ఇంకా వచ్చేసి శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మాలంబి కర్నూలు నుంచి బాలాజీ నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి మల్లికార్జున్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి భద్రేశ్వర చారి మేడ్చల్ జిల్లా అయ్యప్ప నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జమలయ్య బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. ఇంకా అయితే మనకి సూర్యరమ హైదరాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ పేట నుంచి కరెక్ట్ ఆన్సర్. పాలెం బోలయ్య ఆళ్లగడ అంజల్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారు. చీమలపాడు జ్యోతుల రాజారావు వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీధర్ రావు ఆదోని నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎంత చక్కగా గుమ్మడికాయ అని ఆన్సర్ చేశారు. గుమ్మడికాయ అంత ఆన్సరు రాంగ్ ఆన్సర్. పుట్టబాగు నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాలు అక్షయ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శివరాత్రికి జీడికాయ ఉగాది ఊరగాయ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు, పెద్దగానే పంపించారు. వెస్ట్ తాంబరం చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎమ్మురహరి యశోద జానకి రాజు గారు వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామల చిన్నమస్తంతరావు పెద్దమస్తంతరావు

0: వాళ్ళు కలిసి మెసేజ్ చేస్తున్నారు నమస్తే అంటూ ఆన్సర్ కూడా కరెక్ట్గా పంపించారండి. కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వచ్చి మెసేజ్ చేస్తున్న వాళ్ళలో మరి అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఏళ్ళ సుబ్బారావు గారు ఆత్మ గురించి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత వచ్చేసి అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి, దుబాయ్ భాష వీళ్ళందరూ కలిసి, రాములు కోట నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. సో ఎన్ పార్థసారథి గారు భారత్ నగర్ సిద్దిపేట నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చేశారండి. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా మంగళగిరి నుంచి ఎర్రబాలు గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళ పేరు ఉప్పులు వేణుగోపాలు, శ్రీరామనగర్ కాలనీ నుంచి మెసేజ్ చేసిన కరెక్ట్ ఆన్సర్ అండి. పిన్ కోడ్ మర్చిపోయారు అనుకుంటా, మొత్తం అటు పోస్ట్ లెటర్స్ మొత్తం పెట్టేశారు. సో నాకైతే పోస్ట్ లెటర్స్ అవసరం లేదండి, నేనైతే మీకు లెటర్ రాయను కదా, గమనించండి. ఓకేనా. చిలుక నారాయణ అన్సు ఏమో జాన్కంపేట నిజామాబాద్ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చేశారండి. ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు మెసేజ్ చేస్తున్నారు, హాయ్ మధ్యాహ్నం శుభ మధ్యాహ్నం అంటూ మెసేజ్ చేశారు, హాయ్ అండి. బట్ మీరు ఆన్సర్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉండేవాడిని. ఓకే రైట్. నాగమణి గారు రాములు మంగళగిరి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఒడిషా నుంచి భాస్కర్ రెడ్డి గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభావన్ జైనుద్దీన్ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా ఇమ్మానేని వెంకటేశ్వరరావు గారు వేటపాలెం బాపట్ల జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా నుంచి గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్. మీరు దాన్ని పచ్చడి పట్టేశారు, నేను పచ్చడి పట్టమనేది పచ్చడి పట్టకుండానే నేను ఆ కాయేంటో అడిగాను అనమాట. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి కడప నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఈయన సాయంత్రం ఆల్రెడీ పచ్చడి పట్టేసి ఓర పెట్టేశారు కూడా, అది కూడా రాంగ్ ఆన్సర్ అండి రెడ్డన్ గారు, నేను చెప్తాను ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చి మెసేజ్ చేసిన వాళ్ళలో శ్రీధర్రావు గారు ఆదు నుంచి మళ్ళీ సవరించుకొని గుమ్మడికాయ కాదు ఇంకో ఆన్సర్ ఉందని చెప్పు పంపించారండి. ఓకే రైట్. అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దనూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి చాకాపూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ట్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నీ ఆన్సర్లు, ఇలా ఆన్సర్లు మనకి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. మరి ఇట్లాగే మంచి ఆన్సర్లు పంపించేస్తున్నారు చాలామంది. కొబ్బరికాయ, ఇంకేంటి ఉగాది పచ్చడి, మాగాయి ఇలా పంపించారన్నమాట. నేను పచ్చడి పట్టొద్దని చెప్పాను అప్పుడే. సో మిరపకాయలు ఇవన్నీ కొనాలి కదండి, కారం తీసుకురావాలి, ఉప్పు తీసుకురావాలి, తర్వాత దాంట్లో అన్ని రకాలు పట్టించాలి. నేనేమడిగాను, కాయే అడిగాను. నేను కాయలు అడిగితే మీరు పచ్చడి పట్టేసి పంపిస్తే ఎలాగా, నేను అడ్రస్ ఇస్తాను, నా అడ్రస్కి మీరు కొరియర్ చేయండి మొత్తం. ఈ పచ్చళ్ళు ఎవరైతే పట్టారో ఈ ఫోన్లో ఆ పచ్చళ్ళని కూడా నాకు పంపించండి, నా అడ్రస్ పంపిస్తాను కాసేపట్లో. ఓకేనండి, చాలా సరదాగా ఆ మాట అన్నానండి, దయచేసి గమనించండి. సో చాలామంది కూడా మంచి మంచి ఆన్సర్లు పంపించేస్తున్నారు. ఎందుకు ఈ నేను అడిగిన శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ అంటే మామిడికాయ. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇలాగే మంచి మంచి ఆన్సర్లు చేస్తుంటే నెక్స్ట్, సో ఈ క్వశ్చన్లు అన్ని కామన్గా అడిగే కదా, కొంచెం డిఫరెంట్గా మన గురించి మన క్వశ్చన్ అడుగుదాం. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు పంపించేసారో చూద్దాం. ఇది చాలా డిఫరెంట్ క్వశ్చన్, చాలా స్పెషల్ క్వశ్చన్, నాకే అనిపించింది ఇప్పటికిప్పుడు అడగాలని చెప్పి నేను అందుకే అడుగుతున్నాను. సో మనం 90 సంవత్సరాలు ఆకాశవాణి జరుపుకుంటుంది కదా, సో దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే అడగాలని చెప్పి అనిపించింది. ఈ 10వ తారీఖున అంటే ఎల్లుండు 6 గంటలకి సాయంత్రం పూట తుమ్మలపల్లి కళాక్షేత్రంలో, మన విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 10వ తారీఖున 6 గంటలకి ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు మన ఆకాశవాణి వాళ్ళు. దానికి ఒక స్పెషల్ నేమ్ పెట్టారు, ఆ పేరేంటో తెలిసి నాకు మెసేజ్ చేయండి. మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, మీరు ఇంగ్లీష్లో అయినా పంపించవచ్చు, తెలుగులో అయినా పంపించవచ్చు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మన విజయవాడ ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు 10వ తారీఖున సాయంత్రం 6 గంటలకు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు, అందరినీ సో ఆహ్వానిస్తూ కూడా ఈ విషయం అయితే తెలియజేస్తున్నారు వాళ్ళు. కానీ దానికి ఒక మంచి పేరు పెట్టడం జరిగింది, ఆ మంచి పేరు అచ్చ తెలుగులో ఉంది, ఇంగ్లీష్లోనూ ఉంది. తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన నా వాట్సాప్ నెంబర్ 0866248814, 0868488814. మరొక్కసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను, ఎందుకంటే కనుక ఇది డిఫరెంట్ అండ్ స్పెషల్ క్వశ్చన్ కాబట్టి. తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు విజయవాడ మన విజయవాడ ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు ఈ 10వ తారీఖున అంటే ఎల్లుండే సాయంత్రం 6 గంటలకు మరి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు, 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా. మరి ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటి? సో అందరికీ తెలిసిందే ఈ పేరేంటో తెలిసి నాకు మెసేజ్ చేయండి. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా ఉంది, అచ్చమైన తెలుగులో మంచి పేరుతో వస్తుంది. సో ఆ పేరేంటో తెలిసి నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ 0866243814 0866243814 మెసేజ్ చేసేయండి. మీకోసం సూపర్ సాంగ్ అయితే వచ్చేసి మరి ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వేటూరి గారి రచనలో ఎస్పి బాలు గారు చిత్ర గారు పడిన అద్భుతమైన పాట విన్నారు హిట్లర్ మూవీ నుంచి. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు ఇది భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోస్ సమయం 3:23:28 మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో మంచి పాటలతో పాటు ఇంకా చిట్టుపట్టి ప్రశ్నలు మీకోసం అయితే సంధించడం జరిగింది. మీరు కూడా చాలా మంది కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ మంచి మంచి ఆన్సర్లు పంపించేస్తున్నారు. మీ పేర్లు ఊళ్ళో నేను చదివేస్తున్నాను. సో నాకు మంచి స్పెషల్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా మరి నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ గురించి ఒక మంచి క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేసిన తర్వాత మరి ఎవరెవరు ఆన్సర్లు పంపించేదో చూసేద్దాం. ఈ నెల 10వ తారీఖున 5వ నెల అంటే ఈ నెల 10వ తారీఖున అంటే ఎల్లుండి సాయంత్రం 6 గంటలకి తుమ్మలిపల్లి కళాక్షేత్రం నందు, విజయవాడలో తుమ్మలిపల్లి కళాక్షేత్రం నందు 90 సంవత్సరాలకే జరుపుకుంటున్న సందర్భంగా ఒక పేరుతో ఒక కాన్సెప్ట్తో మరి ఓ ప్రోగ్రామ్ని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ పేరేంటి? తెలుగులోనూ ఉంది, ఇంగ్లీష్లో కూడా ఒక పేరుతో పిలుస్తున్నారు. తెలిస్తే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. చాలామంది కూడా మెసేజ్ చేస్తున్నారు. ఆ పేరేంటో మీకు కూడా తెలిస్తే మీరు కూడా మెసేజ్ చేసేచ్చు. ఎందుకీ ఆన్సర్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఏమేంటో చూసేద్దాం. బాపట్ల నుంచి మెసేజ్ చేశారండి, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. తర్వాత వచ్చేసి ఇంకా చాలామంది పిఎస్ రంగారావు గారు వెస్తాంబరం నుంచి చెన్నై నుంచి మెసేజ్ చేసిన కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా వచ్చేసి దుబాయ్ బాషా అబ్దుల్ మన్నావ్ వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత వచ్చేసి ఇంకా కిషోర్ మరియు లక్ష్మణరావు గారు ఆకివీడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా భాస్కర్ పేట నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా కాకపోతే వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్ళగడ వందేల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. ఇంకా చిలుకు నారాయణ, అనసూయ, యమునా, జానకంపేట, నిజామాబాద్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా కొంచెం మార్పు రావాలన్నమాట. ఏళ్ళ సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, పెరణ జోగంద్రగారి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ఇంకా వచ్చి మంగళగిరి నుంచి, ఎర్రబాల నుంచి మెసేజ్ చేస్తున్నారు, వీళ్ళ శ్రీనగర్ కాలనీ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఉప్పులూరు సరోజిని, దేవి, ఆంజనేయులు వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారండి. ఇది జంగ్వి ఫ్రమ్ గుంటూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కరుణాకర్ తాడేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా అయితే మెసేజ్లు వస్తూ ఉన్నాయి, చాలామంది కూడా మెసేజ్ చేశారండి. సో అదే విషయం, చాలామంది కూడా మెసేజ్ చేశారు. ఇంతకీ మరి ఈ కాన్సర్ట్ పేరు ఏంటంటే కనుక స్వర సంధ్య మ్యూజికల్ కన్సర్ట్ అని కార్యక్రమం

కార్యక్రమాన్ని 90 సంవత్సరాలు ఆకాశవాణి పూర్తి చేసిన సందర్భంగా మరి ఈ నెల 10వ తారీఖున అంటే ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడ నందు నిర్వహించడం జరుగుతుంది. అందరినీ సాధారణంగా మరి ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నించండి. ఇదంటే విషయం. సో ఇలాగే మంచి మంచి క్వశ్చన్లు మీకోసం అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ మనమైతే సందర్శనలోకి వెళ్ళిపోదాం. మంచి క్వశ్చన్తో నేనైతే రాబోతున్నాను. ఏంటంటే కనుక ఆ క్వశ్చన్ ఒకసారి క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, మీకైతే తెలిస్తే ఆన్సర్ చేసేయచ్చు. శంకులో పెంకు, పెంకులో తీర్థం, తీర్థంలో మొగ్గ. మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. శంకులో పెంకు, పెంకులో తీర్థం, తీర్థంలో మొగ్గ. చాలా ఎక్స్పీరియన్స్డ్, అందరికీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది నేను చెప్పిన ఈ మాట అనేది. శంకులో పెంకు, పెంకులో తీర్థం, తీర్థంలో మొగ్గ అంటే ఏంటి తెలిసిన నాకు మెసేజ్ చేయండి. సో ఆన్సర్ తెలిసిన వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. నాకు మెసేజ్ చేయాల్సిన నా వాట్సాప్ నెంబర్ 0866248814, 0866248814. ఈ నెంబర్కి మీరైతే వాట్సాప్ చేసేయచ్చు. మీకోసం అయితే ఒక అద్భుతమైన పాట వచ్చేస్తుంది. ఈ లోపల వింటూ నాకు మెసేజ్ చేస్తూ ఉండండి. వింటూ ఎంజాయ్ చేయండి. యూత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఎస్, వేటూరి గారి రచనలో ఒక అద్భుతమైన పాట మనోచిత్ర గారు పాడబోయి వినిపించారు. వింటూ ఏం చేస్తున్నారు వివిధ భారతి 101.3. ఈ సినిమా పేరు కొదమసీమ విచిత్రం నుంచి ఉన్నారు. మరి మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 3:39:39 అవుతుంది. మంచి పాటలతో ఎంజాయ్ చేస్తూ ఉన్నా మనమైతే. సో నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే చాలా మంది కూడా సందర్శనలు పంపించేస్తున్నారు. మరి మీరు కూడా ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేయొచ్చు. ఎందుకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, శంకులో పెంకు, పెంకులో తీర్థం, తీర్థంలో మొగ్గ. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది కదా, కొంచెం నిదానంగానే చదివి వినిపిస్తాను. సో ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాను, చాలా స్లోగా చెప్తాను, తెలిస్తే ఆన్సర్ చేయొచ్చు. జాగ్రత్తగా వినండి, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. మిమ్మల్ని గెలిపించడానికి నేను ట్రై చేస్తున్నాను అనమాట. శంకులో పెంకు, పెంకులో తీర్థం, తీర్థంలో మొగ్గ, ఈ మూడు ఎక్కడ ఉంటాయి, ఒకే దాంట్లో ఉంటాయి, ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మరి ఇంతకీ మన వాళ్ళు చాలామంది కూడా శ్రోతలు, శ్రేయోభిలాషులు, మరి బంధువులు, స్నేహితులు అందరూ కూడా మెసేజ్ చేస్తారు. సో ఎవరు పంపించేసారు చూసేద్దాం. ఇంతకీ ఆన్సర్ పంపించేసిన వాళ్ళ పెడన జోగనంద రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు, ఎంత చక్కగా దీపమని మెసేజ్ చేశారో, రాంగ్ ఆన్సర్. ఎస్, మానంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా గోనెండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. గణగలూరు నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య మెసేజ్ చేస్తున్నారు, కొంచెం దగ్గరగా ఉండి ఆన్సర్ పంపించారు, బట్ మీ ఆన్సర్ కరెక్ట్ కాదో, నేను తర్వాత ఆన్సర్ చెప్తాను, దాన్ని బట్టి ఆలోచించండి, మీకే వదిలేస్తాను. సో కర్నూలు జిల్లా లొద్దిపల్లి నుంచి మధుమోహన్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్.

ఆన్సర్ కుసుమ అంబటి నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత పాలెం పోలగి ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారు. నాసిక వేణు దేశాయపేట నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. దామర చిరమస్తానరావు పెద్దమస్తానరావు కలిసి గారు మంగళగిరి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పి జానకీరామ్ మెసేజ్ చేస్తున్నారు, నందిగామ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నుండి కిషోర్ మరియు లక్ష్మణరావు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఆన్సర్ కరెక్ట్గా పంపించారు. భాస్కర్ పేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జయం భాష ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ ఎం మురహరి యశోద్ జానకీరాజు గారు కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్, సగం రాంగ్ ఆన్సర్ పంపించారు. అదేంటో నేను కాసేపట్లో చెప్తాను. సో మీరు పంపిన దాంట్లో మొగ్గ అయితే రాదు. సో ఆల్మోస్ట్ అది మొగ్గ అయిపోయిన తర్వాత వచ్చేది మీరు పంపించారు రాంగ్ ఆన్సర్ అండి. చూస్తాను ఒకసారి, కరెక్ట్ ఆన్సర్ అయితే నేను కొద్దిసేపట్లో చెప్పేశాను. సుందరి ఫ్రమ్ పెన్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. సుబ్బారావు గారు ఆత్మ గురించి ఏల సుబ్బారావు గారు మెసేజ్ చేస్తున్నారు, ఈయన కూడా సేమ్ అలాగే పంపించారు, కొంచెం రాంగ్ ఆన్సర్ అండి. శ్రీకాకుళం నుంచి కేవీ రమణమూర్తి గారు పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. తాడేపల్లి నుంచి కరుణాకర్ గుంట పంపిస్తున్నారు, అమరావతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారు. ఎమ్మాని వెంకటేశ్వరరావు గారు వేటపాలెం బాపట్ల జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఈయన సాంతం డైరెక్ట్గా లవంగం అని చెప్పి పంపించారు, రాంగ్ ఆన్సర్. సో తర్వాత వచ్చేసి లలిత మురళి భాను కమకూరు నుంచి తిరుపతి డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, వీళ్ళు కూడా సో ఆకోపకు చెందిన వాళ్ళే, రాంగ్ ఆన్సర్ పంపించారు. రంజిత్ రెడ్డి రంగాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు, అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ రాంగ్ ఆన్సర్ అండి, కొంచెం రాంగ్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ చెప్తాను, మీరు చెక్ చేసుకున్నారు కానీ మీరు పంపించాల్సిన విధానంగా పంపించలేదు కాబట్టి అవి రాంగ్ ఆన్సర్లు అవుతున్నాయి. కొంచెం అదే కానీ తేడాగా పంపించారు. సో అది విషయం అనమాట, ఆన్సర్ కొంచెం డిఫరెంట్గా ఉంది, మీరు ఆలోచించండి. నెక్స్ట్ వచ్చి మెసేజ్ చేసిన వాళ్ళలో అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి రామళ్ళకోట నుంచి పంపిస్తున్నారు, వీళ్ళు కూడా అంతే. తర్వాత కమ్మతో వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి వీళ్ళు కూడా అంతే, సేమ్ అలాగే ఆన్సర్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జీ స్నేహభావం చేయడం అందరూ కలిసి పంపిస్తున్నారు, ఇది కూడా రాంగ్ ఆన్సరే. సో కడప జిల్లా నుంచి మొద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేశారు, వీళ్ళు కూడా కొంచెం రాంగ్ ఆన్సరే. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తామరం చెన్నై నుంచి రాంగ్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. దయాకర గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. జాగ్వి గుంటూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్గా మంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించేశారు. సో ఏంటో చెప్తాను. అంకయ్య గడెం నుంచి బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా మెసేజ్ చేస్తున్న వాళ్ళు భాస్కర్ రావు రాణి పోలవరం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ కొంచెం కరెక్ట్ ఆన్సర్. సో అన్ని రాంగ్ ఆన్సర్లు ఎందుకు అవుతున్నాయో క్లారిటీ ఇస్తా. మంగళగిరి నుంచి నాగమణి రాములు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకోళ్ళు అయితే మెసేజ్ చేశారు, వాళ్ళ పేరు ఊరు కట్టర్ అయినది, ఆన్సర్ మాత్రం కరెక్ట్గా పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ చెప్పా, వీళ్ళందరూ దగ్గరగా ఉన్నారు. చిన్నమను చెను పంపించారు, కరెక్ట్ రాంగ్ ఆన్సర్ అండి. సో ఇంకా మెసేజ్లు అయితే మనకి వచ్చేస్తున్నాయి. భాస్కర్ రెడ్డి గారు ఒడిషా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మా భద్రేశ్వరచారి మేడ్చల్ డిస్టిక్ నుంచి అయ్యప్ప నగర్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. జయంతి అల్వాల్ అందరూ పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. జమలయ్య బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. వీరా కనకారావు గారు పార్వతి గారు వీరభద్రాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఎన్ పార్థసారథి గారు సిద్దిపేట నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. గురుస్వామి నాయుడు రంపిచర్ల నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. బాబు ఎంతమంది రాంగ్ ఆన్సర్ పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించడానికి కారణం ఏంటి చెప్తాను. శ్రీదేవి తేజస్విని సహజ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, క్వశ్చన్ వినలేదండి, రిపీట్ చేయమంట. ఎట్లా అండి, ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్కి వచ్చేసాను. జీ రెడ్డిన ఎన్జిఓ కాలనీ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అది ఇమ్మనేని వెంకటేశ్వరరావు గారు వేటపాలెం బాపట్ల నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. సంగారెడ్డి జిల్లా సిద్ధుల నాగారం నుంచి దొడ్ల దుర్గయ్య లావణ్య కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా వీక్లీ మా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జయంతి స్నేహభావ జయంతి కలిసి ఎగ్జాక్ట్గా రాంగ్ ఆన్సర్ పంపించారండి. ఎందుకు అవుతుందో తెలుసా, మీరు పంపించిన రైట్ ఆన్సర్లే, కొంచెం రాంగ్ ఆన్సర్లు ఎందుకు అవుతాయో చెప్తాను. సో నేను అడిగిన క్వశ్చన్, శంకులో పెంకు, పెంకులో తీర్థం, తీర్థంలో మొగ్గ. కరెక్టే.

అందరు కూడా మంచి ఆన్సర్లు పంపించారు. కావాలని మీ ఆన్సర్లు రాంగ్ రాంగ్ అని అందుకే టప్ప టప్ప కొట్టేశారంట. ఎందుకీ కొబ్బరి బోండం లేదా కొబ్బరికాయ ఈ రెండు కూడా కరెక్ట్ ఆన్సర్లు కానీ కేటాయిస్తాను. కానీ కొబ్బరి బోండం ముదిరితే కొబ్బరి కాయ అవుతుంది, అప్పుడు మొగ్గ కనిపిస్తుంది. కొంతమంది టెంకాయ అని పంపించారు, సో అది విషయం. సో అలా కూడా పంపించారు కాబట్టి వాటికి కూడా రైట్ ఆన్సర్లే అని చెప్పి నేనైతే కన్సిడర్ చేసేస్తున్నాను. అందరూ రైట్ ఆన్సర్లే పంపించారు, నేను అందరికీ కరెక్ట్గా మంచి మార్కులు అయితే వేసేస్తున్నాను. ఇదన్నమాట విషయం. సో ఎందుకీ వచ్చేసి ఇట్లాగే పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను, ఆన్సర్ చెప్పండి. సో ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, రిలేషన్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఏంటి ఎగ్జామ్ పెట్టినట్టు రిలేషన్ క్వశ్చన్లు అడుగుతున్నావా అని చెప్పి అనుకుంటున్నారా? తప్పదండి. సో నేనైతే క్లారిటీగా క్వశ్చన్ అడుగుతాను, మిమ్మల్ని గెలిపిస్తాను కూడా. సో క్వశ్చన్కి ఆన్సర్ జాగ్రత్తగా చేయండి. క్వశ్చన్ ఏంటంటే, ఆయన నా తండ్రి గారి భార్య యొక్క ఏకైక కుమారుని భార్యకు కుమారుడు, ఆయన నేను ఏమవుతాం? మరొకసారి క్వశ్చన్ చెప్పిస్తున్నాను. ఒక ఆయన ఉన్నారంట, ఆయనకి నా తండ్రి గారి భార్య ఏకైక కుమారుడు, భార్యకి కుమారుడు అవుతాడంట, అయినా నేను ఆయనకు ఏమవుతాను? తెలిసి నాకు మెసేజ్ చేయండి. మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఆయన నా తండ్రి గారి భార్య యొక్క ఏకైక కుమారుడు, ఆ భార్యకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆయనకి నేనేమవుతాను అని అడుగుతున్నాను అనమాట క్వశ్చన్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ 0866-24-888-14, 0866-24-888-14. ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మీకోసం సూపర్ సాంకేతం చేస్తున్న ఇంటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఉంటాడు కానీ రామస్వామిని ఎవడన్నా ఏమన్నా అన్నాడు అనుకో, కుక్కని కొట్టాడు కొడతాడు.
1: అసలు నిన్ను ఎవడరా మాట్లాడమంది
0: సార్? ఇప్పుడు
2: నోరు మూసి పక్కన లాక్కి వెళ్ళిపోతాడు.
1: నోరు ఇప్పని
3: అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకములో అవిక్రమ పరాక్రముండు కురువంశోద్భవుండు సుయోధనుండు.

0: గదలీసిండు పిస్కిండు, దుర్యోధనుడి మీ గదలీసిండు పిస్కిండు, ఎవ్వడి తొడలు అల్లాలు కొట్టుకున్నారు, ఆడుకొచ్చిండు ఈడుకొచ్చిండు, ఆడుకొట్టిండు ఈడుకొచ్చిండు, తలక మీద కొట్టి కాలు మీద కొట్టిండు, కాలు మీద కొట్టి తలక మీద కొట్టిండు, కొట్టిండు కొట్టిండు. అరే ఎంతైనా భీముడు హీరో కదా భాయ్, దుర్యోధనుడు కాలి విలన్. ఏమైతుంది, భీముని చేతుల కుక్క సావు దచ్చిడు.
1: అయ్యో మళ్ళీ గుర్తు చేశాడు రా.
2: అయితే ఇప్పుడు ఎట్లా,
3: నువ్వు చెప్పు, నువ్వు చెప్పు అబ్దుల్లా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు సార్, నువ్వు చెప్పు.
2: అవండే రే శ్రీశైలం మధ్యలో వచ్చాడు కదా, కానీ నువ్వు చెప్పరా సాలి.
0: అరే రే చిన్న పోరంకి కథ చెప్ప నీకు వస్తలేదు, ఏం చదువుకున్నారు మీరు? ఈ స్టోరీ నేను చెప్తా, చెవులు పెట్టి నుండ్రి.

0: గప్పుడు ఏమైందో ఎరికెనా. మాయల పక్కిరిగాడు తన చేతులున్న మంత్రం కట్టెతోటి బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసింది. గంతే బాలనాగమ్మ మారిపోయింది.
1: ఎలా మారిపోయింది?
0: అదే మారిపోయిందని చెప్పినా కదా.
2: అదే ఎలా మారింది?
0: ఎన్ని సార్లు చెప్తారు భయ్, పాటు పాఠం ఫోటోలు మారిపోయింది గంతే.
2: చెప్తావా లేదా?
0: చెప్పా.
2: చెప్తావా లేదా?
0: చెప్పా. దండం పెడతా. చెప్పా.
2: చెప్పా.
0: డౌట్ ఏం లే, చెప్పినా చెప్పకుండా కొడతారు. మ్యాటర్ అసుంటిది. మీ క్షేత్రాల నేను తావునికి కుక్క లెక్క మారింది భయ్.
3: చిత్ర మూవీ ఒకటి సాంగ్ అయితే వేశారు, ఒక ఫన్నీ సాంగ్ అయితే విన్నారు. ఈ పాటైతే కనుక కులశేఖర్ గారు లిరిక్స్ అందించగా ఆర్వి పట్నాయక్, నిఖిల్, సందీప్, రవివర్మ, గాయత్రి వీళ్ళందరూ కలిసి పాడారండి. చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా అండ్ ఈ సాంగ్స్ కూడా. సో ఇది మనమైతే ఉన్నాం, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. నేను క్వశ్చన్ అయితే అడగడం జరిగిందనమాట, ఆ క్వశ్చన్కి ఆన్సర్లు ఫన్నీగానే వచ్చేస్తున్నాయి. సో సమయం లేదు కాబట్టి చదవలేకపోతున్నాను. మరి అడిగిన క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేసి నేనే ఆన్సర్ చేస్తాను. ఆయన నా తండ్రి గారి భార్య యొక్క ఏకైక కుమారుడి భార్య, భార్యకు కుమారుడు. మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఆయన నా తండ్రి గారి భార్య యొక్క ఏకైక కుమారుని భార్యకు కుమారుడు. ఆయన నేను ఆయనకు ఏమవుతాను? సో ఏమవుతానంటే తండ్రి అవుతాను. తండ్రి అనేది కరెక్ట్ ఆన్సర్. ఫాదర్ అని ఎవరైతే పంపించారో అందరికీ కరెక్ట్గా, చాలామంది పంపించారు. ఒక్కళ్ళిద్దరు మాత్రమే మనవుడు అని పంపించారండి. కరెక్ట్ ఆన్సర్ తండ్రి. ఇలాగే మరి సో ఈరోజు అంతా కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ అలరించారని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో చాలామంది కూడా మంచి మంచి ఆన్సర్లు పంపించేసి సందర్లో బాగా సందడి చేశారు. ఇలాగే మీ ఆన్సర్లు పంపించేస్తుండి, సందర్లో ఇరగదీసేద్దాం. సో ఇంకెప్పుడైనా సమయం కుదిరినప్పుడు సందర్లో ఇంకా మంచి క్వశ్చన్స్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. సో అప్పటి వరకు మరి సందర్శనకి టాటా గుడ్ బై చేస్తాం. నెక్స్ట్ మనమైతే వివిధలకు వెళ్దాం. మరి ఇప్పటి వరకు మీకు మరి మీకోసం ఒక సాంగ్ ఏదో వచ్చేసి మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి FM.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. గుజరాత్లోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయ ప్రస్థానం శిథిలావస్థ నుంచి పునరుద్ధరణ దాకా విధ్వంసం

సృజన దాకా సాగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో నియోజకవర్గ స్థాయిలో ఫీల్డ్ గ్రీవెన్స్ డే ఇకపై ప్రతి శుక్రవారం నిర్వహించాలని, ప్రజాదర్బార్ ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మీ ఇంటికి మీ డాక్టర్ పేరిట సంచార వైద్య ప్రాజెక్టును గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈరోజు ప్రారంభించారు. 7 జిల్లాల్లోని సుమారు 500,000 మంది పేద కుటుంబాలకు 3 ఏళ్లపాటు ఈ ప్రాజెక్టు ద్వారా సేవలందుతాయని ఆయన వెల్లడించారు. గత 10 ఏళ్లలో రాష్ట విద్యా వ్యవస్థలో ఎంతో పురోగతి సాధించినప్పటికీ ఇంకా కొన్ని అంశాల్లో దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్లో 76% మంది విద్యార్థులు మాత్రమే చేరుతున్నట్లు తన నివేదికలో పేర్కొంది. కృష్ణా జిల్లా నూతన పంచాయతీ అధికారినిగా బాధ్యతలు చేపట్టిన ఎం ధనలక్ష్మి, మాజీ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ను ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ది అంశాలు చర్చించారు. రెడ్క్రాస్ సంస్థ మానవాళికి అందించే సేవలు అజరామరం అని బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్, యూత్ రెడ్క్రాస్ చైర్మన్ భావనా వశిష్ట అన్నారు. ఈరోజు జిల్లా కేంద్రం బాపట్లలో ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో గత నెలలో నిర్వహించిన ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీఈసెట్ 2026 ఫలితాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ఎక్స్ వేదికగా ప్రకటించారు. 91.72% ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. చేనేత కార్మికులకు, పవర్లూమ్ యూనిట్లకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ సదుపాయాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి కె అప్పారావు చెప్పారు. గత నెల 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చిన ఈ పథకం అమలుతో చేనేత, పవర్లూమ్ రంగాలకు ఆర్థిక ఉపశమనం కలుగుతుందన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో రాష్ట ప్రభుత్వం మంచినీటి సరఫరా ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోంది. ఈ తాగునీటి ప్రాజెక్టు ఏర్పాటుతో నియోజకవర్గ ప్రజలు చిరకాలంగా ఎదురుచూస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. రానున్న ఖరీఫ్ సీజన్లో శ్రీకాకుళం జిల్లాలో రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీకి పటిష్టమైన ప్రణాళిక సిద్దం చేశామని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ వైవి మురళీకృష్ణ చెప్పారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా?
2: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
1: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
2: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
1: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
2: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
1: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
2: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
1: ఉత్సాహం ఊపందుకుంటుంది,
2: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
1: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
2: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
1: 90 ఏళ్ల చరిత్ర,
2: 90 ఏళ్ల అనుబంధం,
1: 90 ఏళ్ల మన కథ.
2: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
1: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. ఈ చిత్రంలో నుంచి అద్భుతమైన పాట చిత్రగారు పాడిన పాట విన్నారు చంద్రబోసు గారి రచనలో. మరి మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోస్ సమయం 4:10:36 ఉంది. మంచి పాటలలో వింటూ ఏం చేస్తున్నాం. ఈ పాట ప్లే చేసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మరి ఈ పాటలు ప్లే చేస్తున్నాను. మనమైతే వివిధాలో ఉన్నాం, వివిధాలో ఒకే హీరోలో ఒక మంచి హీరో గురించి మరి పాటలు అయితే ప్లే చేయబోతున్నాను. ఇంతకీ రవితేజ గారి గురించి నేనైతే ఈ పాటలు ప్లే చేయబోతున్నాను. సో ఈయన ఈ చెప్పినట్లుగానే మౌనంగానే

0: ఎదుగుతూ ఎదుగుతూ ఎదుగుతూ ఈ అంచనాలను తారుమారు చేస్తూ తనైతే ఒక నిర్దిష్టమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సినీ చలనచిత్ర పరిశ్రమలో. ఇప్పుడు మంచి లెజెండరీ యాక్టింగ్తో అన్ని సినిమాలు కూడా తను కైవసం చేసుకుంటూ హిట్లు కొడుతూ మరి స్వయం కృషితో ఎదగడం జరిగిందనమాట. తనకి ఇన్స్పిరేషన్గా చిరంజీవి గారిని తీసుకుంటూ మరి ఎన్నో సినిమాల్లో కూడా ప్రస్తావించడం జరిగింది, ఎన్నో ఇంటర్వ్యూలు కూడా చెప్పడం జరిగింది. మరి అలాగే ఎదగడం మాత్రం ఆగలేదు, మంచిగా అయితే మరి ఇప్పటికీ కూడా సినిమాల్లో యాక్టివ్గా ఉన్నారన్నమాట. సో ఆయన పాటలు మీకోసం మరికొన్ని వచ్చేస్తుంటాయి. ఇప్పుడు అది మీకోసం మరి ఆయనతో రీసెంట్గా కలిసి నటించినటువంటి చిరంజీవి గారితో కలిసి నటించిన ఒక అద్భుతమైన పాట మీకోసం వచ్చేస్తుంది. వింటూ వినిపించండి, వింటూ ఆస్వాదించండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: This is not a mass song. This is mega mass song.

0: సెలవుల్లో మన బాసు ఎట్లా వచ్చాడంటే ఏసుకుంటూ స్టెప్. అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak le tak patak mastu kundi zonu. Hey, kitak kitak le api kattu mogi poddi taunu. Hey, salam kattu chillam kattu manate ra place. Hey, teen maru niyala kotti penchu zara dosu.
2: Hey, liri giri pakante, giti giti lepe lepe.
1: Hey, don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Aba ponagalu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop dancing.

0: వన్ మోర్ టైం ప్లీజ్.
1: Don't stop dancing, phone call loading.
2: స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ

0: ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణిగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

అనయమూలి సూపర్ సాంగ్ అయితే వేసారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు విద్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సో మనమైతే వివిధాల్లో ఒకే హీరో సినిమాలో ఒకే హీరో అనే కాన్సెప్ట్తో ఒక మంచి హీరో గురించి, రవితేజ గారి గురించి తెలుసుకుంటున్నాం కదండి. రవితేజ గారి పాటలు మనం వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో ఆయన ఎంతగానో కష్టపడుతూ ఎదిగిన వ్యక్తి. సో ఎన్నో మరి కష్టాలు నిలదొక్కుని మరి వేషాల కోసం, సినిమాలో యాక్టింగ్ కోసం ఎన్నో పనులు చేశారు. సైడ్ క్యారెక్టర్లు చేశారు, సో విలన్ యాక్టర్లు చేశారు, ఇక చాలా చాలా క్యారెక్టర్ చేయడం జరిగిందనమాట. అలా ఎదుగుతూ వచ్చారు. అంత కష్టంగా ఎదిగిన వ్యక్తి మరి చెప్పొచ్చు. మరి ఖచ్చితంగా హీరోగా ఎదగాలన్న ఉద్దేశంతోనే మంచి మరి పట్టం కట్టింది. ప్రజలు కూడా అలాగే ఆదరించారు. సో ఆయన్ని సినిమాలను కూడా ఎక్కువగా చూస్తూ ఉన్నారన్నమాట. సో ఒక మాస్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇప్పటివరకు కూడా అన్ని సినిమాలను హిట్ పదం నడిపించుకుంటూ వెళ్తున్నారు. సో ఆయన సినిమాల్లోంచి మరికొన్ని పాటలు మీకోసం వింటూ వినిపించండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వింటున్నారు విద్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 4:50 అవుతుంది. ఈ రోజంతా కూడా చక్కగా ఆహ్లాదంగా అందరినీ కూడా అలరించాలని చెప్పి అనుకుంటున్నాను, మంచి పాటలు వినిపించాలని చెప్పి అనుకుంటున్నాను. సో సమయం అయితే ఆగదు కదా మన కోసం, మనం ఎంత ముచ్చటించుకుందామన్నా. నెక్స్ట్

ఆర్జే మనకోసం రెడీగా ఉన్నారు. సో సమయం 4:50 దాడుతుంది కాబట్టి మరికొద్ది క్షణాల్లో స్పాన్సర్ ప్రోగ్రామ్ వెనీలా వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి విత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. బై.

హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెన్నెల కోసం ఎదురు చూస్తున్న మా శ్రోతలందరికీ స్వాగతం, శుభ స్వాగతం. నేను మీ ఆర్జే చేతన్. ప్రతిరోజులాగా ఈరోజు కూడా మీకు ఒక మంచి టాపిక్ తీసుకొని వచ్చేసాను. ప్రతిసారి మంచి మాటలు చెప్తాను, మిమ్మల్ని మోటివేట్ చేస్తాను, మీకు మంచి ఇన్స్పిరేషన్ ఇస్తాను. ఆ ఇన్స్పిరేషన్, ఆ మోటివేషన్తో మీ జీవితాన్ని మీరే చక్కదిద్దుకుంటూ ఉంటారు. ఆ మెయిల్స్, మెసేజెస్ అన్నీ మాకు వస్తూ ఉన్నాయి, మీ కాల్స్ కూడా వస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు ప్రోగ్రామ్ కి స్వాగతం. చాలా మంది వ్యక్తులు జీవితంలో తమకు కావాల్సిన దాన్ని అనుసరించడంలో విఫలమవుతారు. ఎందుకంటే వాళ్ళ పీక్ టైంలో, బెస్ట్ టైంలో తమకేదో వర్క్ ఉందని, లేదా వర్క్ అంతా అయిపోయిన తర్వాత టైం అయిపోయింది, మా సమయం గడిచిపోయిందని భావిస్తారు. మీ అత్యుత్తమ జీవితాన్ని సృష్టించడానికి ఇది ఇప్పుడు ఆలస్యం కాదు. మీరు ఏ వయసులో ఉన్నా, గతంలో ఎన్ని వైఫల్యాలు ఎదురైనా మీ ప్రయాణాన్ని ప్రారంభించడం చాలా మంచిది. ఎందుకంటే విజయం అనేది మన మనసులో ఉంటుంది. మీరు మీ సొంత మార్గంలో విజయాన్ని నిర్వచించవచ్చు. కాబట్టి మీరు మీ మనసును నియంత్రించగలిగే సామర్థ్యం కలిగి ఉన్నంత వరకు మీరు మీ ఉత్తమ జీవితాన్ని సృష్టించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. నెవర్ గివప్. మీరు కోరుకునేది ఆర్థిక లేదా వస్తుపరమైన విజయం అయితే అది కూడా చాలా ఆలస్యం కాదు. ఆలస్యమైన విజయ కథనాలతో నిండిన ప్రపంచం నుండి మీరు కేవలం వన్ క్లిక్ దూరంలో ఉన్నారు. గ్రహం మీద ఉన్న గొప్ప, అత్యంత విజయవంతమైన మానవుల్లో కొంతమంది జీవితంలో తర్వాత మాత్రమే దాన్ని పెద్దదిగా చేశారు. ఎప్పటికీ వదులుకోవద్దు. మీరు ఊహించగలిగే దేనికైనా మీరు సమర్థులు. మీరు ఒక్కసారి మీరు చరిత్రలో చూసినా, ప్రస్తుత కాలంలో చూసినా ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. పీపుల్ హూ బికేమ్ సక్సెస్ఫుల్ వెరీ లేట్ ఇన్ లైఫ్, బట్ దట్ సక్సెస్ హ్యాడ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. కాబట్టి ఇప్పుడే దానికోసం వెళ్ళండి, లేదా మీ అంత్యకాలంలో చింతించండి. ఇట్స్ బెటర్ టు స్టార్ట్ ఇట్ నౌ ఆర్ టు రిగ్రెట్ ఇట్ లేటర్. జీవితాన్ని మళ్లీ ప్రారంభించడానికి 22 ఏళ్లు చాలా ఆలస్యంగా ఉందా? జాక్ మా 35 ఏళ్ల వయసులో అలీబాబాను ప్రారంభించాడు. మోర్గన్ ఫ్రీమెన్ 52 సంవత్సరాల వయసులో తన పురోగతిని పొందాడు. రిచర్డ్ బ్రాన్సన్ 50 సంవత్సరాలు దాటాక తన ఎయిర్లైన్స్ ని ప్రారంభించాడు. జేకే రౌలింగ్, ఎంతో మంది ఎడిటర్స్, పబ్లిషర్స్ తిరస్కరించాక ఆమె 32 సంవత్సరాల వయసులో హ్యారీ పాటర్ ను ప్రచురించింది. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళిందో మీ అందరికీ తెలుసు. హ్యారీ పాటర్ అంటే అదొక చాలా సీక్రెట్ బుక్ లాగా చిన్నపిల్లలందరి దగ్గర ఉంటుంది, లేదా ఆ స్టోరీ అయితే మనందరం చూసాము. దాని రాయల్టీతో తను ఇంకా ఎన్నో జనరేషన్స్ వాళ్లకు కూడా డబ్బిచ్చేంత సంపాదించేసిందట. కెంటకీ ఫ్రైడ్ చికెన్, KFC, చాలా పాపులర్ కదా, కర్నల్ శాండర్స్ 60 ఏళ్ల వయసులో స్థాపించారు. మీరు కొత్తగా ప్రారంభించాలని ఆశించడానికి అనేక కారణాలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇటీవల ఒక రిలేషన్షిప్ ఎండ్ చేసుండొచ్చు, మీ జాబ్ కి రిజైన్ చేసుండొచ్చు, లేదా మీరు డ్యూటీస్ నుంచి రిలీవ్ అయి ఉండొచ్చు, లేదా మీ సూపర్ యాన్యుయేషన్ అంటే రిటైర్ అయిపోయి ఉండొచ్చు. ఇంకా జీవితం ఉంది, యాక్టివ్ గా ఉన్నారు. మీ జీవితాన్ని రీబూట్ చేయాలనుకునే మీ కారణం ఏమైనప్పటికీ మీరు అలా చేయగల మార్గాలు చాలా ఉన్నాయి. అవేంటో చేతన్ ఇప్పుడు మీతో ఈ వెన్నెల ప్రోగ్రామ్ లో చెబుతాడు. కట్అవుట్ టాక్సిక్ పీపుల్ ఫ్రమ్ యువర్ లైఫ్. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్, ఉద్యోగరీత్యా ఏదో రిలేషన్షిప్ లో ఉన్నా చాలా మటుకు ఓర్చుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు ఒక సోషల్ సర్కిల్, ఒక లైఫ్ ఏర్పడ్డాక పోనీలే అంటాము. కానీ ఒక్కోసారి మనుషుల ప్రభావం మనపై చాలా ఉంటుంది, నెగటివ్ ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీ లైఫ్ లో అలాంటి నెగటివ్ పీపుల్ ఎవరన్నా ఉంటే, అలాంటి టాక్సిక్ పీపుల్ ఎవరన్నా ఉంటే వాళ్ళందరినీ కట్ చేసేయండి. విషపూరిత వ్యక్తులను కత్తిరించండి. మీకు మంచి కంటే ఎక్కువ హాని కలిగించే వ్యక్తులు మీ జీవితంలో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వారు మానిపులేటివ్, మొరుటుగా లేదా స్వార్థపూరితంగా ఉండొచ్చు. ఇది మీ మానసిక శ్రేయస్సుపై ప్రభావం చూపుతుంది. మీరు సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి మిమ్మల్ని కిందికి లాగడం కంటే మిమ్మల్ని నిర్మించే వ్యక్తులతో మాత్రమే సమయాన్ని గడపడం ద్వారా కొత్తగా ప్రారంభించండి. యాక్సెప్ట్ న్యూ ఛాలెంజెస్. కొత్త ఛాలెంజెస్ ని స్వీకరించడం కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ అవసరమైన పనిని ప్రారంభించినప్పుడు మీరు గతంలో కంటే ఎక్కువ ప్రేరణ పొందుతారని మీరు విశ్వసించవచ్చు. మేధాశక్తి, కృషి,

0: దీనివల్ల మీకోసం ఎదురు చూస్తున్న కొత్త జీవితం కోసం మీరు ఆశావాదాన్ని నింపుతారు. మీరు కొత్త కెరియర్ అవకాశాలను ఆస్వాదించవచ్చు, కొత్త స్నేహితులను సంపాదించవచ్చు, మీరు విభిన్నమైన జీవితాన్ని ఆనందించవచ్చు. కాబట్టి మీరు కోరుకున్న గమ్యస్థానంలో ఖచ్చితమైన ఆస్తి ఉద్యోగం కోసం శోధించండి. దీనికోసం మీరు మైండ్ సెట్ మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కొత్త ప్రదేశానికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఒక్కోసారి మీరు కేవలం అవసరం కావచ్చు, మీ మనస్తత్వాన్ని మార్చండి. మిమ్మల్ని మీరు ఎలా గ్రహిస్తారు అనేది మీరు ప్రపంచానికి ప్రొజెక్ట్ చేసి ఇమేజ్ని సమర్థవంతంగా నిర్ణయించవచ్చు. అందువల్ల మీరు మీ జీవితం నుండి ప్రతికూలతను బహిష్కరించడానికి సానుకూల ఉపబలాలను ఉపయోగించాలి. కాబట్టి మీరు బలమైన, సామర్థ్యం, తెలివైన వ్యక్తి అని మీరు విశ్వసించడం ప్రారంభించండి. హెల్తీ ఫుడ్, మంచి డ్రెస్సింగ్, మీ క్వాలిటీ లైఫ్, ఇవన్నిట్లో కూడా మార్పులు తీసుకోండి. కొత్త జీవన శైలి అలవాట్లను స్వీకరించడానికి కూడా ఇది సహాయపడవచ్చు. స్టార్ట్ ఎక్సర్సైజింగ్ డైలీ, టేక్ రెస్ట్. ఇన్నేళ్లు వర్క్ చేసి అలసిపోయి దీర్ఘకాలిక ఒత్తిడి, మానసికంగా శారీరకంగా అలసిపోయినట్లు అనిపించవచ్చు. ఫలితంగా ఇది మీ ప్రేరణ, ఏకాగ్రతను తగ్గిస్తుంది. అదే సమయంలో మీ సాధారణ వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. మీరు బర్న్ అవుట్ కి లోనైతే రిలాక్స్ కండి. టేక్ ఇంటర్వల్స్, టేక్ అ బ్రేక్, రీజువినేట్ యువర్ సెల్ఫ్. మీరు తప్పనిసరిగా విరామం తీసుకోవాల్సిందే. దీనర్థం మీ పనిని పునరుద్ధరించడానికి వారాలు లేదా ఒక నెల సెలవు తీసుకుంటారు. మనసు మరియు శరీరం మీ అభిరుచి, ప్రేరణను పునరుద్ధరించండి. మీకు ఒత్తిడిని కలిగించే మీ జీవితంలోని ప్రాంతాల నుండి దూరంగా ఉండి సెలవులకు వెళ్ళండి. తద్వారా మీరు తక్కువ ఒత్తిడికి, రిలాక్స్ గా ప్రపంచాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న అనుభూతిని పొందొచ్చు. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఒక్కోసారి లైఫ్లో ఏంటంటే మనం అనుకున్నది సాధించలేము. దానికోసం ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, ఫ్యామిలీ ప్రెషర్స్ కానివ్వండి, లేదా ఆబ్లిగేషన్స్ ఒక మనిషికి చాలా ఉంటాయి. ఎస్పెషలీ ఇన్ అ కంట్రీ లైక్ ఆర్స్, మనం అనుకున్న కలలు కాస్త కళ్ళలు అవ్వడం చాలా ఈజీ. అనుకున్నది ఒకటి, అయ్యేది ఒకటి ఉంటుంది. యూత్లో, యంగ్స్టర్స్లో జోష్ ఎక్కువ ఉంటుంది, హార్మోన్స్ ప్రభావం కాబట్టి. వీ కెన్ రూల్ ద వరల్డ్ అనే ఫీలింగ్ కాస్త వస్తుంది, కానీ ఒక్కోసారి జాబ్ వచ్చేసి మిడిల్ లైఫ్ వచ్చేవరకు రియాలిటీ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ప్రాక్టికాలిటీ డాన్స్ అపాన్ దెమ్. అనుకున్నదంత ఈజీ కాదు, దానికి ఎంతో కృషి, శ్రమ అనుకొని. అలాగే వాళ్ళు ఒక్కరే ప్రపంచంలో ఉండరు కదా, ఒక ఫ్యామిలీ అనే వ్యవస్థ ఉంటుంది. దేర్ ఆర్ సర్టన్ ఆబ్లిగేషన్స్ టు బి ఫుల్ఫిల్డ్. అలాంటప్పుడు ఆ వ్యక్తి, ఆ మనిషి అనుకున్నది చేసుకోలేడు. అందుకే ఒక ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేశాక, ఒక ఫ్యామిలీ వ్యవస్థలో ఉన్నప్పుడు ఫ్యామిలీకి కావాల్సిన అవసరాలు తీర్చాక, పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ హెల్త్ లేదా వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయాక, ఈ మనిషి కూడా నా వయసు అయిపోయింది అనుకోకుండా దే క్యాన్ స్టార్ట్ అఫ్రెష్. వాళ్ళు చేయాల్సిన ఒక హాబీ తీసుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన ప్రొఫెషన్ మళ్ళీ తీసుకోవచ్చు. దే క్యాన్ డూ వాట్ ఎవర్ దే వాంట్, బట్ నెవర్ గివ్ అప్. ఆల్ యూ నీడ్ ఈజ్ అ లిటిల్ ఎంథూజియాజం. With this wonderful information, this is Chetan saying bye for now. I'll get back to you in our next segment. Till then, have a great time, my dear friends.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522270. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. దేశ విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లే విద్యార్థులకు పావలా వడ్డీకే విద్యా రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈరోజు రాజధాని అమరావతిలో జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఆయన కీలక సమీక్ష నిర్వహించారు. పెన్షన్లపై తమ ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకురాబోతోందని తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ వ్యాఖ్యానించారు. ఈ ఫైళ్ల క్లియరెన్స్ సమయాన్ని తగ్గించడం ద్వారా మంత్రి అచ్చెన్నాయుడు రికార్డు సాధించారని ముఖ్యమంత్రి చంద్రబాబు

నాయుడు కలెక్టర్ల సమావేశంలో ప్రశంసించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 12వ తేదీన హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం దుర్గగుడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఆకుపూజ నిర్వహించనున్నారు. కృష్ణా జిల్లా గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బడిపిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి యువి సుబ్బారావు విద్యాశాఖ అధికారులతో కలిసి నిర్వహించారు. తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యత, నాణ్యమైన విద్య, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు మరియు విద్యార్థులకు లభించే వివిధ ప్రయోజనాలను వివరించామని ఆయన తెలిపారు. ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం మరియు ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ విశాఖపట్నం జిల్లా శాఖ రెడ్క్రాస్ భవనంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు సహా పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొట్టమొదటి డిజిటల్ జనాభా గణాంకాలుగా చరిత్రలో నిలిచిపోయిన ప్రస్తుత జనాభా సర్వేలో గుంటూరు నగరం ముందంజలో ఉందని నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ఈ డిజిటల్ సర్వేలో మొట్టమొదటిసారిగా ప్రజలు తమంతట తామే తమ ఇంటి వివరాలు నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. స్థూల ఉత్పత్తి లక్ష్యాల సాధనకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన కీలక సూచికల్లో 2 జిల్లాలు గతేడాది ఏ గ్రేడ్లో నిలిచాయి. 100 పాయింట్లకు ప్రకాశం 86, మార్కాపురం జిల్లాకు 83 పాయింట్లు లభించాయి. ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఈసెట్ 2026 ఫలితాల్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ఎక్స్ వేదికగా ప్రకటించారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: పాటుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరంతా ఆర్టీఎం చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఈ సరదా సాయంత్రం సమయంలో మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరి కలెక్ట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఇవాళ మన ప్రోగ్రామ్స్ అన్ని వన్ బై వన్. స్టూడియోలో సమయం చూస్తే 5:06. మరి ఈ టైంలో మనమంతా గీత్ గాథ చల్లంటూ సూపర్ హిట్ హిందీ సాంగ్స్ను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం ఈనాటి మన ఈ గీత్ గాథ చల్ ప్రోగ్రామ్ని. ముందుగా మీకోసం పద సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ పద్మావత్ మరియు సోనికే T2 కిస్ విటీ. ఈ మూవీస్ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్వడియా ఫ్రెండ్స్, మీరంతా ఆర్టీయూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా గీత్ కథ చల్లో సూపర్ హిట్ హిందీ సాంగ్స్ ని వింటూ ఎంజాయ్ చేస్తూ మరి నెక్స్ట్ మీకు సరిపోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ బాద్షాహో మరియు బాగీ 2. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి. అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామివారి బృందంచే ప్రత్యేక

సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు థాట్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం నా గీత్ కథాచల్ ప్రోగ్రాంలో మరిప్పుడు నెక్స్ట్ మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ చెన్నై ఎక్స్ప్రెస్ మరియు గెస్ట్ ఇన్ లండన్. ఈ మూవీస్ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం. వింటూ ఎంజాయ్ ది సాంగ్స్.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాటకం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మనము నా గీత్ కథాచార్ ప్రోగ్రాంలో మరపు నెక్స్ట్ మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీ బేషరం మరియు తింబిన్. ఈ మూవీస్ నుంచి వస్తున్న సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. రేపు కోల్కతాలో నూతన ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అరకు కాఫీ, పసుపు వంటి గిరిజన ఉత్పత్తులకు విలువ ఆధారిత ప్రాసెసింగ్ జతచేసి అంతర్జాతీయ బ్రాండ్లుగా మార్చాలని, వీటిని పర్యాటక రంగంతో అనుసంధానించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతిలో జరిగిన రెండవ రోజు కలెక్టర్ల సమావేశంలో పిలుపునిచ్చారు. చుక్కల భూములపై రైతులకు హక్కులు కల్పించే విషయమై త్వరలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. అన్ని జిల్లాల్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుతో పాటు రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలను అనుసంధానిస్తూ ఒకే ప్లాట్ఫామ్ పైకి తీసుకురాబోతున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సింహ ఈరోజు దర్శించుకున్నారు. ఆయనకు పండితులు వేద ఆశీర్వచనంతో పాటు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు. రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి పథకం కింద ఈ నెల 23 నుంచి అమల్లోకి రానున్న కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల్లో ఉండే మహిళల కుమార్తెల వివాహానికి 100,000 రూపాయల వరకు 4% వడ్డీతో రుణాన్ని అందించనున్నారు. మత్స్యరంగంలో 2 భారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ప్రఖ్యాత సంస్థలు ముందుకొచ్చాయని వ్యవసాయ శాఖ ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఈరోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో వెల్లడించారు. ఇందులో భాగంగా 100,000 టన్నుల సాల్మన్ చేపలు, 2.5 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. వేసవి విజ్ఞాన శిబిరాలను

వేసవి విజ్ఞాన శిబిరాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈరోజు పాలకోడేరు శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాన్ని ఆయన పరిశీలించారు. 40 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహించే ఈ శిబిరాలలో చిత్రలేఖనం, చెస్, క్యారమ్స్, స్పోకెన్ ఇంగ్లీష్, యోగా, సింగింగ్, జనరల్ నాలెడ్జ్ తదితర అంశాలలో శిక్షణ అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని ఇంగ్లాండ్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ గుర్తింపు పొందిన తొలి ప్రైవేటు వైద్య కళాశాలగా శ్రీకాకుళంలోని జెమ్స్ ఆసుపత్రి నిలిచిందని చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ భాస్కర్రావు వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాత శస్త్రచికిత్స సంస్థ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ నుంచి జెమ్స్ ఆసుపత్రిలో సర్జరీ విభాగానికి ప్రతిష్టాత్మక గుర్తింపు లభించడం హర్షణీయమని ఆయన అన్నారు. సమాజంలో మార్పు రావాలంటే విద్యావంతులైన యువతే అవసరమనే లక్ష్యంతో బడిపిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిధియాదేవి అన్నారు. చదువు ప్రాముఖ్యత పట్ల అవగాహన ర్యాలీలు నిర్వహిస్తూ బడి బయట ఉన్న పిల్లలందరినీ గుర్తించి వారిని తిరిగి పాఠశాలల్లో చేర్పించడమే బడి పిలుస్తోంది కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని జిల్లా జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
5: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
6: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
5: ఓ పాట కనులు తుడిస్తే
6: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
5: ఓ పాట మనసుకి హత్తుకుంటే
6: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
5: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
6: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి ఎఫ్ఎం
5: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాటయం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 6:06. మరి ఈ టైంలో మనమంతా కృష్ణ తీరమంటూ జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి చెప్పుకుంటూ మంచి మంచి సూపర్ హిట్ సాంగ్స్ని వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ కృష్ణ తీరాన్ని. మరి ముందుగా మీకోసం అయితే కనుక ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ అయితే వినిపించేస్తున్నాను ఫ్రమ్ ది మూవీ తండేల్ నుంచి. మరి ఈ పాటను వింటూ మీరంతా ఎంజాయ్ చేస్తుండీ. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: నాటికి అన్ని ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ఖరీఫ్ 2026 సీజన్ కోసం వ్యవసాయ శాఖ సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీ ఈసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. పరిపాలనకు సాంకేతికతను అనుసంధానించడంతో పాటు మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. వార్తల వివరాలు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలను వాట్సాప్లో అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఈరోజు మాట్లాడుతూ ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని సూచించారు. ఇప్పటికే మన మిత్ర ద్వారా 29 లక్షల మందికి వాట్సాప్ గవర్నెన్స్పై శిక్షణ ఇచ్చామని గుర్తు చేశారు. దాంతో 90% సేవలు వాట్సాప్లో అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి వివరిస్తూ,
2: ఇయర్ ఎండ్ 100% ఐ వాంట్ టు డ్రైవ్ ఓన్లీ ఆన్లైన్. దానికి మీరు ఎంత ట్రైన్ చేయగలిగితే టెక్నాలజీ అడాప్షన్ వస్తే ఈజీ అయిపోతుంది. రెండోది, రాబోయే రోజుల్లో కూడా నాలెడ్జ్ ఎకానమీకి ఇది కీ అవుతుంది. అన్ని జిల్లాల్లో 100% నేను డిసెంబర్ అన్నాను, ఇంకా ముందే మీరు చేయడానికి అవకాశం ఉంది. బై దట్ టైమ్ 100% టెక్నాలజీ అడాప్షన్ జరగాలి. వాట్సాప్ లోనే మన మిత్ర ద్వారానే ఆల్ సర్వీసెస్ విల్ ప్రొవైడ్.
1: ఇదిలా ఉండగా పేద మధ్యతరగతి బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్య, వైద్యం, సామాజిక అభివృద్ది విషయాల్లో ప్రత్యేక దృష్టిని పెట్టామని చెప్పారు. రాష్ట్రంలో ఖరీఫ్ 2026 సీజన్ కోసం వ్యవసాయ శాఖ సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు సమయానికి అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. 2026-27 సంవత్సరానికి రాష్ట విత్తనాభివృద్ది సంస్థ ద్వారా 294 కోట్ల రూపాయల బడ్జెట్తో 7.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు రాయితీపై సరఫరా చేస్తామని మంత్రి వెల్లడించారు. ఖరీఫ్లో అవసరమైన 93,000 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువు విత్తనాలను 50% రాయితీపై సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 30,000 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను సేకరించి రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీకి సిద్ధం చేసినట్లు చెప్పారు. ఏపీ పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులకు బీటెక్ ద్వితీయ సంవత్సర ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలను రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు విడుదల చేశారు. అర్హత సాధించిన విద్యార్థులందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు. ఫలితాల కోసం sets.apsche.ap.gov.in/eset లో లేదా వాట్సాప్ మనమిత్ర 9552300009 హాయ్ అని మెసేజ్ పంపి తెలుసుకోవచ్చు. ఈసెట్ ఫలితాల్లో 91.72% ఉత్తీర్ణత సాధించారు. 32,434 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా వారిలో 29,750 మంది అర్హత సాధించారు. ర్యాంకు కార్డులు సంబంధిత వెబ్సైట్లో లేదా వాట్సాప్ నంబర్ ద్వారా అందుబాటులో ఉంచినట్లుగా అధికారులు వెల్లడించారు. అర్జీలు, ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపించవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు సూచించారు. 7వ జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజున వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఫైళ్లను వేగంగా పరిష్కరిస్తే ప్రభుత్వ సేవలు త్వరగా ప్రజలకు అందుతాయన్నారు. పరిపాలనకు సాంకేతికతను అనుసంధానించడంతో పాటు మానవీయ కోణంలో ఆలోచించి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో అర్జీలు స్వీకరిస్తున్నట్టుగానే ఇకపై ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: జిల్లాలో కలెక్టర్స్ చేసే పిజీఆర్ఎస్ ఏదైతే చేస్తున్నారో గ్రీవెన్స్ రిడ్రెసల్ అవి కూడా రికార్డ్ చేసేయండి, ఆటోమేటిక్ రికార్డింగ్. దెన్ మీకు 20 మందిని కలిచారు, ఆటోమేటిక్ రికార్డ్ వచ్చింది, దానిపైన యాక్షన్ ఫాలో అప్ వస్తుంది. దీంట్లో ఇంటిగ్రేట్ చేసుకోండి, బోత్ గవర్నమెంట్ అండ్ పొలిటికల్ కెన్ యూ ఇంటిగ్రేట్. గవర్నమెంట్ వర్క్ వచ్చినప్పుడు ఐ కాంట్ మెయింటైన్ దట్ పబ్లిక్ రిలేషన్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్. దిస్ ఈస్ అ స్టాండర్డైజ్డ్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ కెన్ ఇష్యూ నౌ. యూనిఫామ్ ఫ్రైడే, గ్రీవెన్స్ డే యూ విల్ గో టు ది ఫీల్డ్.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో ఈ రోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ అంశంపై కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలోగా ఉద్యోగాలు మినహా ఎస్సీలకు వర్తించే ప్రతి ప్రయోజనాన్ని బుడగ జంగాలకు వర్తింపచేయాలని కలెక్టర్లకు సూచించారు. తక్షణమే ఈ అంశాన్ని అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వేసవిలో ఎటువంటి అంతరాయం లేకుండా గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థను కొనసాగించేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ సమగ్ర వేసవి కార్యాచరణ ప్రణాళిక 2026ను అమలు చేస్తోందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన ఈరోజు మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా 251 మండలాల్లో గుర్తించిన 2106 సున్నిత నివాస ప్రాంతాల కోసం 40,47,00,000 రూపాయల వ్యయంతో ప్రత్యేక కంటింజెన్సీ ప్రణాళిక రూపొందించబడిందని చెప్పారు. ఇందులో కరువు ప్రభావిత 28 మండలాలకు 4,94,00,000 రూపాయలు, మిగిలిన 223 మండలాలకు 35,53,00,000 రూపాయలు కేటాయించడం జరిగిందని ఆయన వివరించారు. భూముల సర్వేలో పారదర్శకత కోసం ఇకపై క్షేత్రస్థాయి పరిశీలన చేపడతామని భూపరిపాలన ప్రధాన కమిషనర్ జి జయలక్ష్మి తెలిపారు. అదేవిధంగా నోటీసుల జారీ దశలో భూ యజమానులకు తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా ఈకేవైసీ విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ఆమె భూపరిపాలనకు సంబంధించిన కీలక అంశాలపై ప్రజెంటేషన్ను ఈరోజు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో తప్పులు లేకుండా సర్వే జరగాలనే ఉద్దేశంతో గడువును 223 రోజులకు పెంచినట్లుగా వెల్లడించారు. భూ సమస్యల పరిష్కారంలో సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో 2000

0: 27 మార్చి నెలాఖరు నాటికి లక్ష్యాల మేరకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ 100% పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామని ఆమె తెలిపారు. అత్యాధునిక బ్లాక్ చైన్ టెక్నాలజీతో రికార్డులకు పూర్తి భద్రత కల్పిస్తున్నామని జయలక్ష్మి వివరించారు. రాష్ట్రంలో 2027 డిసెంబర్ నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో 7వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు మాట్లాడుతూ, ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీలోగా 2,50,000 ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు జరగాలని కోరారు. డిసెంబర్ నాటికల్లా మరో 2,38,000 ఇళ్లకు గృహప్రవేశాలు చేయించాలని సూచించారు. ఇళ్లు లేని పేదలకు గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఇబ్బందులు లేని చోట భూసేకరణ లేదా సమీకరణతో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కోరారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో బీసీ కులాల వెనుకబాటుతనం అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశామని, ఆ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో తగిన రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి చెప్పారు. కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి సగటున 900 మీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను వాతావరణ కేంద్రం అధికారి నారాయణ తెలియజేస్తూ,
1: ద్రోణి లేదా గాలుల అంతరాయము ఇప్పుడు కొమరం ప్రాంతం నుండి విదర్భ, మరట్వాడ, అంతర్ కర్ణాటక, రాయలసీమ మరియు తమిళనాడు మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది.

0: అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీ ఈసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు విడుదల చేశారు. పరిపాలనకు సాంకేతికతను అనుసంధానించడంతో పాటు మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలింతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి

0: జ్యోతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

0: వెల్మడియా ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడేసుకుందాం. ఇంతకీ ఇప్పుడు మీకు చెప్పబోతున్న విషయం ఏంటి భయ్యా, బేసికల్గా మన పెద్దోళ్ళందరూ ఎప్పటి నుంచో ఒక సామె చెప్తూ ఉంటారు భయ్యా, గుర్రాన్ని నిద్దాకా తీసుకెళ్ళగలం కానీ దానితో నీళ్లు తాగించలేము అని. అసలు అలా ఎందుకంటారు తెలుసా మీకు? బహుశా ఎప్పుడన్నా ట్రై చేశారా? మనకి ఎందుకు వచ్చింది తీసుకుంటారా? నేను అట్టగా అనుకున్నాను భయ్యా, కానీ ఈ విషయం విన్న తర్వాత దీంట్లో 100% నిజమే ఉంది కదా అనిపించింది. ఇంతకీ మ్యాటర్ ఏంటి భయ్యా, ఈ గుర్రాలను చూశారు, ఈ గుర్రం అనేది స్వచ్ఛమైన నీటిని తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కలుషిత నీరు అనేది తాగదండి భయ్యా. మరి దానికి ఎలా తెలుస్తుందో కానీ భయ్యా అది ఫ్రెష్ వాటర్ అని. అసలు మామూలుగా అసలు ఏమాత్రం డౌట్ ఉన్నా అది తాగడం మానేస్తుందో తప్ప ఆ వాటర్ ముట్టుకోదంట. మరి దేవుడు దానికి అంత బుద్ధిశాలిని చేశాడు దాన్ని. మరి అందుకే మరి గుర్రం తాగొచ్చేట ఒకప్పుడు మనుషులు నీళ్లు తోడుకునేవారట. నిజంగా కొంచెం క్వైట్ ఇంట్రెస్టింగ్ ఉన్నా కానీ ఇదేదో కాస్త ఎప్పటికైనా పనికొచ్చే విషయాలు ఉంది కదా. యా, నాకు అందుకే అనిపించింది మీకు చెప్పేశానమాట. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మన కోసం పుష్ప 2 నుంచి ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, మీరు కూడా వింటూ ఎంజాయ్ చేస్తుండండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు ఎంత ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడేసుకుంటూ, భయ్యా ఇక్కడ మనకంటే కనుక స్నేహం అంటే జీవితం కదరా అని రకరకాల పెద్ద పెద్ద స్లోగన్స్ చెప్పేస్తాం, కనబడంగానే వెంటనే అసలు ఎన్నో ఏళ్ల బంధం, అసలు ఎన్నీళ్ళైందో నిన్ను చూసే అని చెప్పి కళ్ళమ్మ నీళ్ళు ఒకటి తక్కువయ్యా, అసలు మన నటన కౌశలం మొత్తం ప్రదర్శన చేస్తాం భయ్యా, కానీ పక్కెళ్ళాక ఆ సంగతి వేరనుకోండి, అది వేరే విషయం. ఇది మన పరిస్థితి ఇక్కడైతే. కానీ భయ్యా ఈ జపాన్లో ఉన్నారు చూసారు భయ్యా, అక్కడ బయలే గమ్మత్తుకుంటే భయ్యా అక్కడ చేయాలని. అందుకే ఈ మ్యాటర్ ఏంటి భయ్యా, ఎంత ప్రాణ స్నేహితులైనా సరే ఈ జపాన్లో మాత్రం బహిరంగ ప్రదేశాల్లో ఒకరినొకరు అస్సలు హత్తుకోరండి భయ్యా. ఎవరైనా సరే ఒక అడుగు దూరంలో నిల్చొని మాట్లాడాలి అన్నది అక్కడ రూలట. ఈ రూల్ అయితే బాగుంది కదా, ఈ రూల్ ఇక్కడ పెడితే కనుక మనలాంటి మనలో ఉన్నటువంటి నటుడు అమ్మో ఏమైపోతాడు. అందుకే మనకి ఇక్కడ ప్రస్తుతంగా అయితే తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఎలాగా కనిచేద్దాం అనమాట. కానీ జపాన్ వెళ్తే మాత్రం జాగ్రత్త భయ్యో, అక్కడ ఈ రూల్ మాత్రం ఖచ్చితంగా మ్యాండేటరీ అట, అది విషయం మరి. ఇప్పుడైతే మీకోసం లిటిల్ హార్ట్స్ మూవీ నుంచి ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుందో వింటూ ఎంజాయ్ చేస్తున్నాండి. స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
1: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మనము నా కృష్ణా తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడేసుకుంటూ, భయ్య బేసికల్గా భయ్య కొంతమంది నవ్వితే అసలు ఆ బిల్లే అందంగా ఉంటుంది భయ్య, అసలు ఆ నవ్వుకే అందం వచ్చిందేమో అనిపించేలా ఉంటుంది. అందులోనూ ఆడవారు నవ్వినప్పుడు ఒక స్పార్క్ ఉంటుందని చెప్పి ఎందరో మహానుభావులు చెప్పారు భయ్య. అది ఒక్కోసారి నిజమే అనిపిస్తుంది. అసలు ఎందుకు అనిపిస్తుంది, ఆడవారు నవ్వినప్పుడే ఎందుకు అనిపిస్తుంది, ఏంటా ప్రత్యేకత అనిపిస్తే ఒక సర్వే వాళ్ళు చెప్పేశారు భయ్య ఈ క్వశ్చన్కి ఆన్సర్ని. ఇంతకీ మ్యాటర్ ఏంటి భయ్య, మగవారితో పోలిస్తే ఆడవారి చిరునవ్వు అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుందట. అఫ్కోర్స్ చాలా బాగుంటుంది కూడా, కొన్ని కొన్ని విషయాలు ఒప్పుకోవాలి కదా, ది ట్రూ ఈజ్ ట్రూ కదా. అది ఎందుకు తెలుసా, బహుశా బ్రహ్మదేవుడు అనే ఆయన ఆడవారిని సృష్టించేటప్పుడు వారి ముందర కూరపళ్ళు ఉన్నాయి చూసారా, వాటిని కాస్త సన్నగా పొడుగ్గా పెట్టారట. అందువల్ల ఈ చిన్న తేడా వల్ల ఈ అమ్మాయిలు నవ్వినప్పుడు చాలా అందంగా బలే ముద్దు ముద్దుగా గమ్మత్తుగా ఉంటుందంట. అదండి మ్యాటర్. మరి ఆ సర్వే వాళ్ళు చెప్పిన విషయాన్ని మీకు చెప్పానండి. అది అఫ్కోర్స్ భయ్య మనం నవ్వితే అందంగా ఉంటుంది అంటే ఉంటుంది భయ్య, మనం కూడా నవ్వుతాము, కానీ వాళ్ళు నవ్వినప్పుడు మరింత అందంగా ఉంటుంది అని సర్వే వాళ్ళు చెప్పారు. అది కూడా మన ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది కదా.

అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం కింగ్డమ్ మూవీ నుంచి అయితే మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది మన అనిరుద్ధ్ భయ్య కంపోజిషన్లో. వింటూ ఎంజాయ్ చేస్తున్నాండి స్టేట్ వింటూ వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, లక్కీ భాస్కర్ మూవీ నుంచి ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేసాం కదా. మరి మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నామ్ కృష్ణ తీరంలో. మరి జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడే మీకు చెప్పబోతున్న విషయం భయ్యా, ఇది బేసిక్గా మనందరికీ తెలిసిందే భయ్యా, కాకపోతే వినేటప్పుడు కాస్త ఇది నిజమా అనిపించే మ్యాటర్ భయ్యా. ఇందుకే విషయం ఏంటంటే భయ్యా, బేసికల్గా మనమంతా సర్కస్ లో జోకర్లు వాడే పొడవాటి టోపీ ఉంటుంది కదా, అవన్నీ చూసి వాళ్ళు వేసే వేషాలకి ఓ తెగ నవ్వేసుకుంటూ ఉంటాం. కానీ దీనికి ఒక పేరు ఉండండి, దాన్నే డన్స్ క్యాప్ అంటారు. అది పెట్టుకు

ఉన్న వాళ్ళు చూడడానికి కాస్త మందమతిగా తెలివి లేని వాళ్ళ కనిపిస్తారు, కానీ బేసికల్గా దీని కథలో ఒక పెద్ద స్టోరీ ఉంది భయ్యా. ఫ్రాన్స్ అనే దేశంలో ఒకప్పుడు మేధావులందరూ ఇలాగ పొడవాటి టోపీలు పెట్టుకుని తిరిగేవారట. మరి అక్కడ వాళ్ళకి అలా అనిపించింది, మరి మనకి ఎలా అనిపిస్తుంది? ఏదైనా కానీ ఈ జోకర్ బుడ్డోలు చేసే కామెడీ మాత్రం మంచి రేంజ్లో ఉంటుంది. మీరు కూడా తెలివైన వాళ్ళకి అనిపించాలంటే ఈ క్యాప్లు పెట్టుకుని తిరుగుదాం, నేను కూడా ట్రై చేస్తా ఎక్కడ దొరుకుతుందో. మరి మంచి విషయం విన్నాం కదా, మా నెక్స్ట్ మరొక సూపర్ హిట్ సాంగ్ వింటే కూడా సూపర్ ఉంటుంది. అందుకే మీకోసం భగవంత్ కేసరి నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. స్టేట్ యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. బుడగజంగాలను ఎస్సీల్లో చేర్చే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేలోపు ఉద్యోగాలు మినహా ఎస్సీలకు వర్తించే అన్ని ప్రయోజనాలను అందజేయాలని సూచించారు. సచివాలయంలో రెండవ రోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో అధికారులకు ముఖ్యమంత్రి ఈ మేరకు ఆదేశాలిచ్చారు. పశ్చిమ బెంగాల్లో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు కోల్కతా వెళ్లనున్నారు. రాష్ట రవాణా రంగానికి కీలకమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్1 నుంచి ప్రారంభం కానున్నట్లు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ తెలిపారు. రైల్వే జోన్తో పాటు విశాఖ డివిజన్ ఏర్పాటు కూడా రాష్ట అభివృద్దికి మైలురాయిగా నిలుస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో మూత్రపిండాల సమస్యతో ఇబ్బంది పడుతున్న రోగుల కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో ఆగస్టు నాటికి పీఎం సూర్యఘర్ పథకం కింద 8 లక్షల గృహాలపై రూఫ్ టాప్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ పేర్కొన్నారు. ఫార్మర్ యాప్ ద్వారా నిజమైన రైతులకు ఎరువులు అందించే విధానాన్ని వ్యవసాయ శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ని జాతీయ స్థాయిలోని ఐఎఫ్ఎంఎస్ పోర్టల్తో అనుసంధానించామని వ్యవసాయ శాఖ ఎక్స్ ఆఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ వివరించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలోని రేషన్ కార్డు సభ్యులందరూ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పౌర సరఫరాల అధికారి ఉదయ్ భాస్కర్ సూచించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కొరకు ప్రతి లబ్ధిదారుడు ఈకేవైసీ పూర్తి చేసుకోవడం తప్పనిసరి అన్నారు. దేశంలో 100 కంటే ఎక్కువ పాఠశాలలు కేవలం ఒకే ఒక ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయని, వీటిలో అభ్యసన స్థాయిలు పడిపోతున్నాయని నీతి ఆయోగ్ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో 12,912 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని తెలిపింది. ఏపీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు

32,434 మంది అభ్యర్థులు హాజరవగా 29,750 మంది అర్హత సాధించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 12వ తేదీన హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం దుర్గగుడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా?
2: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
1: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
2: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
1: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
2: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
1: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
2: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
1: ఉత్సాహం ఊపందుకుంటుంది,
2: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
1: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
2: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
1: 90 ఏళ్ల చరిత్ర,
2: 90 ఏళ్ల అనుబంధం,
1: 90 ఏళ్ల మన కథ.
2: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
1: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
3: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
4: వార్తలు చదువుతున్నది జయ చెన్నయ్య. ముఖ్యాంశాలు. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11న జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. దేశ రక్షణ సరిహద్దుల భద్రత మాత్రమే కాదని సామాజిక, పర్యావరణ, పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పశ్చిమబెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. వార్తల వివరంగా. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఈరోజు దేశ రాజధానిలో మారథాన్ నిర్వహించింది. ఆకాశవాణి భవన్ నుంచి రైల్ భవన్, ఆర్బీఐ బిల్డింగ్ మీదుగా తిరిగి ఆకాశవాణి భవన్కు ఈ మారథాన్ చేరింది. ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్న వారందరికీ ఫినిషర్ మెడల్, అగ్రభాగాన నిలిచిన 3 పురుషులు, 3 మహిళలకు ట్రోఫీలు బహుకరించారు. ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ జెండా ఊపి మారథాన్ను ప్రారంభించారు. ఇలాంటి మారథాన్ వాగ్దానాలు దేశవ్యాప్తంగా ఉన్న ఆకాశవాణి కేంద్రాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది మాట్లాడుతూ,
5: इस साल 90 वर्ष पूरे करने के उपलक्ष्य में विभिन्न कार्यक्रम आकाशवाणी में आयोजित किए जा रहे हैं. हमारे पूरे देश में जितने भी स्टेशंस हैं, जो देश में फिटनेस की एक मूवमेंट माननीय प्रधानमंत्री जी के आह्वान पर आरंभ हुई, उसका संदेश भी लोगों तक ले जाने के लिए ये उस कड़ी में एक कदम था कि आकाशवाणी से जैसे आपका लगाव पिछले 9 दशकों से बना हुआ है, आने वाले समय में भी वैसे ही बना रहे.
4: ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 232 ఆకాశవాణి కేంద్రాల్లో ఈ నెలంతా ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు.
6: देवकाशो होने के नाते जब इस तरह का कार्यक्रम हम करते हैं तो इसका संदेश दूर दूर तक, सुदूर प्रदेश तक इस पहुंचता है और यह एक बहुत बड़ा उदाहरण होगा.

0: देशभर में जो हमारे 232 मुख्य केंद्र हैं उन पर ये आयोजन इस महीने आयोजित होगा और ये उत्सव है हम देश की सेवा में जो आकाशवाणी का योगदान रहा है उस योगदान को सेलिब्रेट कर रहे हैं।
1: ఆకాశవాణి 1936 సంవత్సరంలో ప్రారంభమై అత్యంత విశ్వసనీయ ప్రసార మాధ్యమంగా పేరు పొందింది. డిజిటల్ ఆధిపత్య కాలంలోనూ ఆకాశవాణి ప్రజల హృదయాల్లో తనదైన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నది. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లైన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీన సోమనాథ్లోని ప్రభాస్ పఠన్లో జరిగే ఉత్సవంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొంటారు. రాష్ట మంత్రి జీతుభాయ్ వాఘాని విలేకరులతో మాట్లాడుతూ సోమనాథ్ స్వాభిమాన్ పర్వులో భాగంగా భారతదేశ సుసంపన్నమైన సంస్కృతి సంప్రదాయ వారసత్వం ప్రతిబింబించే పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 11వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్రివేణి హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ గోహిల్ విగ్రహం వరకు కిలోమీటర్ మేర మెగా రోడ్ షో నిర్వహిస్తారని ఆయన తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు రోడ్ షోలో తమ ప్రదర్శనలతో అలరిస్తారని చెప్పారు. తమిళనాడులో టీవీకే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆ పార్టీ సిపిఐ సిపిఎం వీసీకే పార్టీల మద్దతు కోరింది. 5 సభ్యులున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. విస్తృత చర్చల అనంతరం టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బేషరతుగా మద్దతిస్తామని చెరో 2 స్థానాలున్న సిపిఐ సిపిఎం ప్రకటించాయి. ఈ సాయంత్రం లేదా రేపు సమావేశం అనంతరం టీవీకే తన నిర్ణయం ప్రకటించవచ్చునని మా విలేకరి తెలియజేశారు. ఇలా ఉండగా తమ పార్టీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును హుందాగా స్వీకరిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ తెలిపారు. టీవీకేతో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ కలవదని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@airnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ రక్షణ సాధికారత సరిహద్దుల భద్రతతోనే సరిపోదని సామాజిక పర్యావరణ పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత సైన్యంలో తిరంగా మౌంటైన్ రెస్క్యూ దశాబ్దోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన దేశ సాధికారత అంటే దేశ సరిహద్దుల రక్షణ, ప్రజల్లో ధీమ, ఏ ప్రమాదం వాటిల్లినా ప్రతి వ్యక్తి రక్షణ కూడా అని అన్నారు. అట్టడుగు స్థాయిలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను పటిష్టం చేసే దృష్టితో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య బృందాల సమగ్ర శిక్షణను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రారంభించారు. సమాజంలోని చివరి వ్యక్తి వరకు నమ్మకమైన ఆరోగ్య సేవలు అందించే అవగాహనను శిక్షణను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలకు వారు జీవించే ప్రాంతాల్లోనే సులభంగా ఆరోగ్య సేవలు అందించాలన్న ఆశయంతో ఇటీవలి కాలంలో సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలు ప్రజల భాగస్వామ్యంపైన దృష్టి సారించడం జరిగింది. ఉన్నత స్థాయి వైద్యశాలలపైన భారం తగ్గించి ప్రాథమిక స్థాయిలోనే నాణ్యమైన సేవలందించే దిశగా సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించడం ఆవశ్యకమని ప్రభుత్వం భావిస్తున్నది. మన వైమానిక రంగం ఇప్పటి వరకు ప్రపంచంలో శీఘ్రగతిన పురోగమిస్తున్న స్థాయి నుంచి ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ ఫైనాన్సింగ్లో భారీ భౌగోళిక కేంద్రంగా వేగంగా మారుతున్నదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో ఈరోజు ఏర్పాటైన 2వ దశ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. గిఫ్ట్ సిటీ ద్వారా ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ ఫైనాన్సింగ్లో గుజరాత్ ప్రపంచానికే గవాక్షంగా ఉందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. వైమానిక రంగం అభివృద్ది గురించి మాట్లాడుతూ ఆయన 2026 సంవత్సరంలోనే దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 191 మిలియన్ స్థాయికి పెరిగిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు శువేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఆ రాష్ట్రంలో మొదటి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆయనకు దక్కనుంది. ఈరోజు హోంమంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో అధికారి పేరు ప్రతిపాదించగా ఆయనను లాంఛనంగా ఎన్నుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో రేపు

బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేయనుంది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యువతలో సాంస్కృతిక సమైక్యత భావాన్ని కలిగించడం, ప్రజలకు మధ్య సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా ఆరో విడత యువ సంఘం కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం కింద వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యువత తమకు నిర్దేశించిన చోట్ల పర్యటించి ప్రజల జీవనం, అభివృద్ది, సంస్కృతి, వారసత్వం, విద్య, పర్యాటకం, ఆవిష్కరణలు మొదలైన అంశాల్లో ఉత్తమ విధానాలను అధ్యయనం చేస్తుంది. బీహార్లో లిచీ పంటకు సోకిన తెగులు నివారణకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తక్షణ చర్యలు చేపట్టారు. ప్రాంతాలను సందర్శించి సమస్య నివారణకు తగు సూచనలు చేసే విధంగా ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మూడవ దశ డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమంపై కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో అధ్యక్షత వహించారు. ప్రజలకు, రెవెన్యూ అధికారులకు కూడా సౌకర్యంగా భూ సంబంధమైన సేవలు పారదర్శకంగా సమర్థవంతంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11న జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొంటారు. దేశ రక్షణ సరిహద్దుల భద్రత మాత్రమే కాదని, సామాజిక, పర్యావరణ, పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు శుభేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకునిగా ఎన్నికయ్యారు. ఆకాశవాణి వార్తలెంతటితో సమాప్తం.

0: City FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వెల్మడియర్ ఫ్రెండ్స్, మీరు తాటియం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. స్టూడియోల సమయం చూస్తే 7:17. మరి ఈ టైంలో మనమంతా మనసును మనసే అంటూ మనం మెచ్చే పాటలు వింటూ సినీ క్విజ్ గేమ్ షోని ఆడిస్తూ ఉంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మనసును మనసై ప్రోగ్రామ్ని. సో మేము మీకోసం నేను ఒక మంచి క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చేసాను, వాటికి సమాధానాలు ఇవ్వడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారు కదా. మరి నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు మీరు పంపించాలి అంటే కనుక మీ వాట్సాప్ నెంబర్ నుంచి 0866243814 ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయచ్చు నేను అడిగే ప్రతి ప్రశ్నకి. సో ముందుగా ప్రశ్న ఏమిటి అంటే, గన్ను ఉన్నవాడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాగున్నాడు దునియా మొత్తం చూస్తాడు, ఈ డైలాగ్ చెప్పిన నటుడు ఎవరు? ప్రశ్న మరోసారి, గన్నున్నవాడు

ముందు మాత్రమే చూస్తాడు, దిమాగున్నట్టు దునియా మొత్తం చూస్తాడు. ఈ డైలాగ్ చెప్పిన నటుడు ఎవరు? ఈ ప్రశ్న కనుక సమాధానం మీకు తెలిస్తే మీ వాట్సాప్ నెంబర్ నుంచి మీ పేరు, ఊరు, చిన్నమ్మతో 0866243814 అయితే వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే వస్తున్న సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తావు. స్టేట్ యూన్ టు వివిధ భారతి FM 101.3.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

వెల్మడియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనము నా మనసులో మనసైలో. ఇందాడొక ప్రశ్న అడిగాను కదా, గుర్తుందా? గన్నున్నాడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాగున్నాడు దునియా మొత్తం చూస్తాడు, ఈ డైలాగ్ చెప్పిన నటుడు ఎవరు అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సంబంధాలు చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే, కానూరు నుంచి తాతల గారు పంపించేశారు, గుడ్ ఈవినింగ్ అన్వర్ గారు అంటూ రైట్ ఆన్సర్తో కలిపి. కర్నూలు జిల్లా నుంచి కోడుమూరు నుండి శ్రీనివాసులు కృష్ణుడు పంపించేశారు, బట్ సమాధానం అయితే ఎక్కడ కనబడలేదండి నాకు. శుభ సాయంత్రం అండి అంటున్నారు రైట్ ఆన్సర్తో పూర్ణ ఫ్రమ్ మంగళగిరి నుంచి. నెక్స్ట్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య పంపించేశారు, రాంగ్ ఆన్సర్. ఈ డైలాగ్ పలానా సినిమాలోనిదండి అంటూ పంపించేశారు. మీరు అనుకున్నది అయితే రాంగ్ అండి, బట్ పంపించిన సమాధానం అయితే రైటే. రవళి ఎమ్మెగనూరు నుంచి, చిత్రం పేరు డైరెక్టర్ అయితే రాంగ్ అండి, హీరో అయితే రైటే. నెక్స్ట్ భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి, కొడుకు వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు అవుతారు అంటున్నారు, రైట్ ఆన్సర్.

నెక్స్ట్ శర్వాణి ఫ్రమ్ ఇబ్రహీంపట్నం నుంచి ఆన్సర్ ఈజ్ అంటూ రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు రాంగ్ ఆన్సర్. శ్రీహరి గోపాలకృష్ణ పంపించేశారు అనమల్ కుదురు నుంచి రైట్ ఆన్సర్. క్షమించాలి, సారీ అండి, మీరు పంపింది అయితే కనుక రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి రాంగ్ ఆన్సర్. అన్వర్జీ అసలాకం అంటున్నారు, వాళ్ళకి అస్సలాం అండి, మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు. ఉమ్మడి నుండి మహమ్మద్ జయంతుని స్నేహబాను జయంతుని గారు రైట్ ఆన్సర్తో. ఇంతకీ ఇంటా రైట్ ఆన్సర్ అంటే దూకుడు మూవీలో మన ప్రిన్స్ మహేష్ బాబు గారు చెప్పేటువంటి డైలాగ్ అదనమాట, అది సంగతి. మరి ఇక నెక్స్ట్ రెండో క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇంతకీ ఇంటా సెకండ్ క్వశ్చన్ అంటే దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి వస్తువును వాడుకోమని సృష్టించాడు, కానీ మనమే కన్ఫ్యూజ్ అయ్యి వస్తువును ప్రేమిస్తున్నాము, మనుషులను వాడుకుంటున్నాము. ఈ డైలాగ్ ఏ చిత్రంలోనిది? ప్రశ్న మరొకసారి, దేవుడు మనుషులను ప్రేమించమని వస్తువుని వాడుకోమని సృష్టించాడు, కానీ మనమే కాస్త కన్ఫ్యూజ్ అయ్యి వస్తువును ప్రేమిస్తున్నాము, మనుషుల్ని వాడుకుంటున్నాము. ఈ డైలాగ్ ఏ చిత్రంలోనిది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిస్తే యాజ్ ఇట్ ఈస్ 0868624314 అయితే వాళ్ళు ఆన్సర్ చేసేసేయండి. మరి ఇప్పుడైతే మీకోసం ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు థర్టీ ఏం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనము నా మనసును మనసైలవు. ఇందాడు ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? దేవుడు మనుషుల్ని ప్రేమించమని, వస్తువుల్ని వాడుకోమని సృష్టించాడు. కానీ మనమే కాస్త కన్ఫ్యూజ్ అయ్యి వస్తువులను ప్రేమిస్తున్నాము, మనుషులను వాడుకుంటున్నాము. ఈ డైలాగ్ ఏ చిత్రంలోనిది అని అడిగాను. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానంలో ఎవరెవరు ఎక్కడి నుంచో చూసేదా. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి పంపించేశారు. రాంగ్ ఆన్సర్. మరి తదుపరి కనకరావు ఫ్రమ్ పెడల నుంచి. దేవుడు చేసిన మనుషులు ఆర్ ప్రస్థానం మూవీ అంటూ, రెండు రాంగ్ ఆన్సర్ అండి. రవళిక ఫ్రమ్ ఎమ్మిగనూరు నుంచి, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడల నుంచి, రైట్ ఆన్సర్. పెడన జోగనందరావు కాలం నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, నిజామాబాద్ నుండి

స్నేహభాను జైనుద్దీన్ మహమ్మద్ జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్. అస్సలం అలైకుం అన్వర్ భాయ్ అంటున్నారు. వలైకుమ్ అస్సలాం అండి. ముహమ్మద్ ఇనాయతుల్లా గారు పంపించేశారు కామారెడ్డి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, సినిమా హీరో అయితే రైట్ ఆన్సరే కానీ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం అయితే అది కాదనుకుంటా. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు లతా ఫ్రమ్ వియూర్ నుంచి, రాంగ్ ఆన్సర్. పాలం పోలయ్య గారు పంపించేశారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, రైట్ ఆన్సర్. తదుపరి పుట్టపాకు నుండి మిర్యాల తిరుమలయ్య గారు పంపించేశారు ఆండాల ఆదిత్య, రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామల చినమస్తానరావు గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్చరణ్ అండ్ కో ఫ్యామిలీ పంపించేశారు, రాంగ్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేషి గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు కానీ మన ప్రశ్నకు సమాధానం అయితే ఇంకా పంపించలేదు, పంపించేశారు రైట్ ఆన్సర్ అని హేమంత్ కుమార్ గారు. ఓకే అదన్నమాట సంగతి. నెక్స్ట్ కానూరు నుంచి తాతరావు గారు పంపించేశారు, రాంగ్ ఆన్సర్. అదన్నమాట సంగతి. ఇంతకీ ఏమిటా జవాబు అంటే, మన నానిగారు నటించినటువంటి పిల్ల జమీందార్ మూవీలో వస్తుందన్నమాట ఈ డైలాగు. సినిమా కూడా సూపర్ ఉంటుంది భయ, మామూలుగా ఉండదు. మరి నెక్స్ట్ ఇక మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. స్నేహం అనేది లైబ్రరీలో పుస్తకం లాంటిది, ఎవరైనా చదువుకోవచ్చు. కానీ ప్రేమ షాపులో కొనే బుక్ లాంటిది, కొన్నవారు మాత్రమే చదువుకోగలరు. ఈ డైలాగ్ ఏ చిత్రంలోనిది? ప్రశ్న మరొకసారి. స్నేహం లైబ్రరీలో పుస్తకం లాంటిది, ఎవరైనా చదువుకోవచ్చు. కానీ ప్రేమ షాపులో కొనే బుక్ లాంటిది, కొన్నవారు మాత్రమే చదువుకోగలరు. ఈ డైలాగ్ ఏ చిత్రంలోనిది? ఈ ప్రశ్న కూడా మీకు సమాధానం తెలిస్తే యాస్టిస్గా 0866243814కి మీకు తెలిసిన సమాధానంతో పంపించేసేయండి. ఇప్పుడు అయితే సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ శ్రీరస్తు శుభమస్తు నుంచి మీకోసం ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టడీ అంటూ వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు థాట్ యూ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున మనసున మనసైడ్. ఇందకడొక క్వశ్చన్ అడిగాను కదా, గుర్తున్నదా? స్నేహం లైబ్రరీలో దొరికే పుస్తకం లాంటిది ఎవడైనా చదువుకోవచ్చు, కానీ ప్రేమ షాపులో కొనే బుక్ లాంటిది కొన్నవారు మాత్రమే చదువుకోగలరు. ఈ డైలాగ్ ఏ చిత్రంలోనిది అని అడిగాను. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఏంటో, ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే, గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు ఆత్మగురు చారిశేషు గారు, రాంగ్ ఆన్సర్తో. మహమ్మద్ ఇనాయతుల్లా పంపించేశారు కామారెడ్డి నుంచి, అతడు సినిమా అంటూ, రాంగ్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు పంపించేశారు మచిలీపట్నం నుంచి, స్నేహం కోసం మూవీ అంటూ. స్నేహం కోసం గురించే ఈ డైలాగ్ కానీ కాదే, కానీ ఆన్సర్ కూడా రాంగ్ ఆన్సర్ అండి. అతడు సినిమా అంటున్నారు మంగళగిరి నుంచి, దామాల చినమస్తానంలో పెద్దమస్తానరావు గారు, రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి గారు పంపించేశారు, రాంగ్ ఆన్సర్. రవళిక ఎమ్మగనూరు నుంచి, రాంగ్ ఆన్సర్. కనకరావు ఫ్రమ్ పెటన నుంచి, ఓ మై ఫ్రెండ్ ఆర్ అతడు అంటూ, రెండు రాంగ్ ఆన్సరే అండి. లతా ఫ్రమ్ ఉయ్యూరు నుంచి, రాంగ్ ఆన్సర్. పుట్టపాకు నుంచి మిరియాల తిరుమలయ్య గారు ఆండాలు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎన్ హేమంత్ కుమార్ గారు పంపించేశారు, రాంగ్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెటన నుంచి, రాంగ్ ఆన్సర్. రఘువీర్ సింగ్ సుగుణాబాయి రాధా గారు ఏలూరు నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ అన్వర్జీ మీరు అడిగిన ప్రశ్నకు నా సంపాదన అంటున్నారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చుక్కల చంద్రుడు మూవీ అంటున్నారు పెడల జోగనందులో కల్లిని చప్పాలరాజు గారు, రాంగ్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. విజయవాడ నుంచి కరుణ పంపించేశారు, రాంగ్ ఆన్సర్. ఒకరు కూడా సరైన సమాధానం చెప్పలేదు అంటే నిజంగా ఇది చాలా పెద్ద విషయమే అండి. అంతకి మీరెవరు రైట్ ఆన్సర్ చెప్పలేదు కాబట్టి ఆ రైట్ ఆన్సర్ ఏంటో నేను చెప్పేస్తానండి. చిరునవ్వుతో, చిరునవ్వుతో అనే మూవీలో ఉంటుందండి ఈ డైలాగు. అఫ్కోర్స్ ఒక్క డైలాగ్ కాదండి, సినిమా మొత్తం డైలాగ్లో ఉంటే కానీ బెలే ఉంటుందండి సినిమా కూడా. మన వేణు గారు నటించిన మూవీ అది, త్రివిక్రమ్ గారి రచనలో. మరి బాగుంటుంది సినిమా, మళ్ళీ మ్యూజిక్ కానీ డైలాగులు కానీ సూపర్ ఉంటుంది సినిమా, అదన్నమాట మ్యాటర్. సో మరి ఇది ఈనాటి మన ఈ మనసు మనసే మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరి ఇక నేనైతే బై బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైనది, తర్వాత మనం అంతా కలుసుకుందాం తదుపరి కార్యక్రమం జ్యువెట్ జ్యువెట్లో. అంతవరకు ట్యూన్ చేసి వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. దేశంలో విపత్తు నిర్వహణ మరియు వేడిగాలుల సంసిద్ధతను గురించి సమీక్షించడానికి ఎల్లుండి న్యూఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. నీరే జీవితం, నీరే సంపద చర్యల్లో భాగంగా నీటి సంరక్షణ కోసం చేపట్టిన జలధార కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాల అమలును సమర్థవంతంగా పర్యవేక్షించడం కోసం కలెక్టర్లు, ఉన్నతాధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం మెమో కూడా జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు కోల్కతా వెళ్లనున్నారు. ఇకపై ప్రతి శుక్రవారం ఆయా నియోజకవర్గాల్లో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించనున్నారు. ఎలాంటి అర్హత లేకుండా గ్రామాల్లో ఎవరైనా క్లినిక్లు, రక్త పరీక్ష కేంద్రాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పశ్చిమ గోదావరి జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ శోభ హెచ్చరించారు. బుట్టాయిగూడెం మండలం దొరమామిడిలో ఆరోగ్య కేంద్రాన్ని ఈరోజు ఆమె సందర్శించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. ఏపీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు 32,434 మంది అభ్యర్థులు హాజరవ్వగా 29,750 మంది అర్హత సాధించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 12వ తేదీన హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం దుర్గగుడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే వేలాది భక్తులకు విస్తృత వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. వసతి, విశ్రాంతి, లాకర్, అన్నప్రసాదం తదితర సదుపాయాలను కల్పించనున్నట్లు వివరించింది. వాతావరణం. దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో మరో 2 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆ వైబ్ వినిపిస్తుందా?
2: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
1: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
2: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
1: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
2: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
1: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
2: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
1: ఉత్సాహం ఊపందుకుంటుంది,
2: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
1: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
2: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
1: 90 ఏళ్ల చరిత్ర,
2: 90 ఏళ్ల అనుబంధం,
1: 90 ఏళ్ల మన కథ.
2: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
1: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మరియా ఫ్రెండ్స్, మీరు అంత ఆట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం 8:06. మరి ఈ సమయంలో మనమంతా డ్యూయట్ డ్యూయట్ అంటూ బ్యూటిఫుల్ డ్యూయట్స్ అండ్ మెలోడీస్ని వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ డ్యూయట్ డ్యూయట్ని. వయసులో ఉన్నప్పుడు మనసును ఆపడం అనేది చాలా కష్టం సుమి. మధురం యొక్క రుచి ఎరిగిన మనసుని ఆపడం అంటే అరచేతితో అగ్నిపర్వతాన్ని అడ్డుకోవడం వంటిదే. అయినా ప్రేమ అనే మార్గం వైపు అడుగులు వేశాక ప్రయాణం అనేది ఆటోమేటిక్గా గమ్యం చేరాల్సిందే. ఇదంతా చెప్పడానికి వినడానికి కాస్త చిత్రంగా విచిత్రంగా అనిపించినా కానీ ఈ పాట ఒకసారి వినండి, మీకే అర్థమవుతుంది. చందమామ చిత్రం నుంచి సాయి శ్రీహర్ష గారి రచనలో, కెఎం రాధాకృష్ణ గారి సంగీతంలో, హరిచరణ్ మరియు సుజాత గారు పాడినటువంటి ఈ మెలోడియస్ డ్యూయట్ మీకోసం.

వరల్డ్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాత్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న జూవెట్ జూవెట్లో ప్రేమలో కోపాలు తాపాలు అన్నవి సహజమే. ఒక్కోసారి ప్రేమ ఎక్కువైనప్పుడు స్పర్శ కూడా హద్దు దాటుతూ ఉంటుంది. ఇంకోసారి మనసు బాగలేనప్పుడు కూడా అలకలోనో బాధలోనో నోటి నుండి వచ్చే మాట కూడా చాలా ఘాటును తెలుపుతుంది. అయినా మనం చెప్పుకున్నంతలా ఉన్నా లేకపోయినా వేటూరి గారు మాత్రం చాలా చక్కగా ఈ పాటలో వినిపించారు. ఒకసారి మీరు వినండి గోదావరి చిత్రం నుంచి ఈ గీతాన్ని.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దేశీయ విమానయాన మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవం సందర్భంగా మారథాన్ను న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ ఈ ఏడాదిలో 191 మిలియన్లకు చేరుకోవడంతో భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా ఆవిర్భవించిందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో ఈరోజు జరిగిన ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ సమ్మిట్ 2.0లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న విమానయాన మార్కెట్గా భారతదేశం ఉందని చెప్పారు. విమానాల లీజింగ్, ఫైనాన్సింగ్కు సంబంధించి ప్రపంచ గమ్యస్థానంగా రూపాంతరం చెందుతోందని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న 1100 వాణిజ్య విమానాల సముదాయం 2035 నాటికి 3 రెట్లు పెరుగుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
2: प्रधानमंत्री जी का खास सब्जेक्ट है एविएशन. उनको पता है अगर एविएशन में एक कदम अगर आगे बढ़ते हैं तो देश 2 कदम आगे बढ़ता है. तो उनके सहायता के साथ हम उड़ान स्कीम को 10 साल तक आगे बढ़ा रहे हैं और 29,000 करोड़, ये पहली बार हुआ है सिविल एविएशन के सेक्टर में कि 29,000 करोड़ गवर्नमेंट ऑफ इंडिया इन्वेस्ट करेगी, आगे 10 साल के लिए करेगी, जिससे 100 नए एयरपोर्ट बनेंगे देश में, 200 हेलीपोर्ट बनेंगे, खास करके हिली स्टेट्स, हिमालयन स्टेट्स, नॉर्थ ईस्ट स्टेट्स में बनेंगे.
1: ఆకాశవాణి సంస్థ దేశానికి గడిచిన 90 ఏళ్లుగా సేవలను అందిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని మారథాన్ను న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించింది. ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఈ పరుగును ప్రారంభించారు. దాదాపు 3.5 కిలోమీటర్ల వరకు సాగిన ఈ మారథాన్లో ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది మాట్లాడుతూ, మారథాన్ ద్వారా ఫిట్నెస్ ఉద్యమ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న 232 ఆకాశవాణి కేంద్రాలలో ఈ నెలలో అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా 1936లో స్థాపించబడిన ఆకాశవాణి దేశంలో అత్యంత విశ్వసనీయమైన ప్రసార వేదికలలో ఒకటిగా కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. 2026 నాటికి ప్రపంచ వాస్తవ జీడీపీ వృద్ధిలో భారతదేశం 17% వాటాను కలిగి ఉండబోతోందని ఐఎంఎఫ్ గణాంకాలు సూచిస్తున్నాయని ఆయన అన్నారు.

0: సూరినామ్ పర్యటనలో భాగంగా స్థానిక సూరినామీ సమాజంలోని వివిధ వర్గాల ప్రతినిధులను ఉద్దేశించి కేంద్ర మంత్రి ఈరోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి భారతదేశం ఒక మూల స్తంభంగా అభివర్ణించారు. భారతదేశ పారిశ్రామిక ఆర్థిక పురోగతి ప్రపంచ స్థిరత్వానికి ఒక సాధనంగా నిలుస్తోందని జైశంకర్ పేర్కొంటూ,
1: India contributes to the 17% of the total global growth. We help to de-risk the international economy. We help to give more possibilities. We are creating more options. We are today negotiating and concluding more free trade agreements for countries to avail of it. And along with that, we are trying to create a global footprint so that our impact on the international economy and the de-risking of the world is as impactful, as far-reaching as possible.
0: దేశవ్యాప్తంగా గృహ వినియోగదారులకు ఎల్పీజీ సరఫరా సజావుగా సాగుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం సహజవాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో గృహ వినియోగదారులు గ్యాస్ కొరతను లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గత 2 రోజుల్లో సుమారు 87 లక్షల ఎల్పీజీ బుకింగులకు గాను దాదాపు 57 లక్షల ఎల్పీజీ సిలిండర్లను గృహాలకు పంపిణీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే గత 2 రోజుల్లో 111,000 పైగా 5 కేజీల సిలిండర్లు అమ్ముడయ్యాయని సుజాత శర్మ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి భారతీయ జనతాపార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. కోల్కతాలో ఈరోజు నిర్వహించిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయనను ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆ పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై సీనియర్ పార్టీ నాయకుల సమక్షంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సువేందు అధికారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం రేపు ఉదయం కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ప్రమాణం చేయనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ అసాధారణ విజయం సాధించిందని అమిత్ షా శాసనసభాపక్ష సమావేశంలో పేర్కొంటూ,
2: मुझे विश्वास है कि भाजपा सरकार मोदी जी के नेतृत्व में ये डबल इंजन की सरकार बनकर दिन दूनी रात चौगुनी बंगाल को प्रगति की दिशा में ले जाए. घुसपैठिया मुक्त बंगाल, सुरक्षित महिला और सुरक्षित जनता, ये हमारा वादा है कि हमने बंगाल के आर्ष दृष्टाओं ने जो सुनार बांग्ला का संकल्प और स्वप्न देखा है, हम सबकी जिम्मेदारी है कि हम सुनार बांग्ला को जमीन पर उतारने के लिए अपना सबसे अच्छा परफॉर्मेंस बंगाल की जनता को दे.
0: క్షేత్రస్థాయి ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడానికి ప్రాథమిక ఆరోగ్య బృందాలకు అందించే సమగ్ర శిక్షణ కార్యక్రమాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. దేశంలో క్షేత్రస్థాయిలో పనిచేసే ఆరోగ్య సిబ్బందికి నైపుణ్యంతో కూడిన శిక్షణను దీని ద్వారా అందిస్తారు. ప్రాథమిక ఆరోగ్య బృందాలకు శిక్షణ ఇవ్వడం ద్వారా నైపుణ్య ఆధారిత వ్యవస్థ రూపకల్పనకు కృషి చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటీవలి సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణతో పాటు సమాజ భాగస్వామ్యంపైన పూర్తిగా దృష్టి సారించింది. ప్రజలు నివసించే ప్రదేశాలకు సమీపంలోనే ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన వ్యవస్థ అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఆ శాఖ పేర్కొంది. భూ సంబంధిత సేవలను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆధునీకరించే ప్రయత్నాల ద్వారా ప్రజలకు, రెవెన్యూ అధికారులకు సౌకర్యాన్ని కల్పించాలని సూచించారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన భూ వనరుల శాఖ సమీక్షా సమావేశానికి కేంద్ర మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం 3.0 స్థితిని సమీక్షించారు. అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణా, సామాజిక భద్రతలోని లోపాలు వంటి సవాళ్లను పరిష్కరించడమే భారతదేశ విధానమని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. న్యూయార్కులోని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత మిషన్లో ఈరోజు జరిగిన 2వ అంతర్జాతీయ వలస సమీక్షా సమావేశంలో ప్రతినిధి బృందాల అధిపతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, బలమైన అంతర్జాతీయ సహకారం ద్వారా భారతదేశం వలసలను ఎదుర్కొంటోందని అన్నారు. ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది.

టాస్ గెలిచిన కోల్కతా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. దేశ భద్రత సరిహద్దులకు మాత్రమే పరిమితం కాదని, దేశంలోని మొత్తం ప్రజల భద్రతతో ముడిపడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. తిరంగా పర్వత రెస్క్యూ 10 పూర్తి చేసుకున్న సందర్భంగా న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమంలో భారత సైన్యంతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత సైన్యం సరిహద్దుల్ని సురక్షితంగా ఉంచడంతో పాటు విపత్తుల సమయంలో ప్రతి ప్రాణానికి రక్షణ కల్పిస్తోందని గుర్తు చేశారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశీయ విమానయాన మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవం సందర్భంగా మారథాన్ను న్యూఢిల్లీలో ఈ రోజు నిర్వహించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం జ్యూవెట్ జ్యూవెట్లో. అది ఎన్నో ఏళ్ల నాటి స్నేహం, పెరిగి పెరిగి ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఇష్టంగా మారింది. ఆ ఇష్టం ప్రేమగా మారి మరి కాస్త ఒకరి కోసం ఒకరు ఎన్నో ఏళ్ళు ఎదురు చూసేలా, తమ రోజు ఎప్పుడు వస్తుందా అంటూ కలలతోనే కాలం గడుపుతూ, తమ ప్రేమకి వారి కలలనే ఊపిరిగా పోస్తూ అలా సాగిపోతున్న ఈ ప్రేమికుల ప్రేమగీతం ఈ గీతం. మనసంతా నువ్వే ఈ చిత్రం నుంచి ఈ మెలోడియస్ డ్యూయెట్ మీకోసం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాత్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న డ్యూయెట్ డ్యూయెట్లో ప్రేమించిన వారిని ప్రసన్నం చేసుకోవడం కోసం యువకులు పడే పాటలు అన్నీ ఇన్ని కాదండి. అందులోనూ తొలివలుపులో కలిగి ఆ ప్రేమ ఉంది చూశారు, అదైతే ఇక వేర్రే లెవెల్. సమస్తం ప్రపంచమంతా ఒకవైపు, నీవు మాత్రం ఒకవైపు అన్నట్టు ఓ తెగ సాధ్య అసాధ్యాలకి వీలు లేనంతగా మోసేస్తూ ఉంటారు. ఇదిగో ఇప్పుడు మీరు వినబోయే ఈ పాట కూడా ఇంచుమించుగా అటువంటిదే. మీరే వినండి.

0: Mukti FM 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోని ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
4: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
4: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
4: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం చూస్తే 9:04. మరి ఈ సమయంలో మనమంతా మధుర స్వరాన్ని వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మధుర స్వరాలని. ముందుగా మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ బొబ్బిలి రాజా మరియు ఇద్దరు ఈ చిత్రాల నుంచి ఈ మధుర స్వరాలు మీకోసం.

0: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది.
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మనమున్న మధుర స్వరాలలో మరి ఇప్పుడు నెక్స్ట్ మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఫ్రమ్ ది మూవీస్ గీతాంజలి మరియు కొండవీటి దొంగ ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

టక టక ధిమి తక జను జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం తుందేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. మరణ మరణ జననం రానీరా, మరణ మరణ మరణం నింకేస్తాం, భుగల భగల గరడం మా పిలుపే ఢమరుకం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాత్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మధుర స్వరాలలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ నీరాజనం మరియు అత్తకు యముడు అమ్మాయికి మొగుడు. ఈ చిత్రాల నుంచి మధుర గీతాలు మీకోసం.

రచ్చగొట్టితే రచ్చ తీర్చి కంపిస్తా, ఒరబ్బా హోలుసేలుగా గోలుమాలు చేయిస్తా. దేఖో మెహబూబా పోటీ తగదిక, కాలు కదిపితే కాలు

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామివారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించిన రాకాలి కార్యక్రమంలోకి. మొదలవుతూ ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు అలీబాబా 40 దొంగలు మరియు చిట్టి చెల్లెలు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించిన రాకాలి కార్యక్రమంలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు దేశమంటే మనుషులై మరియు ధర్మదాత ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి హణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వామి.

0: చోదునయ్యా
1: కోడి వయసు చిన్నవాణి చోదు కోది ఉన్నవాణి చదువు.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆర్జన చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్నాం వినిపించిన రకాలి కార్యక్రమంలో. ఇప్పుడు మీకు సరాబోతున్న గీతాలు ఒకే కుటుంబం మరియు శ్రీదేవి ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.